శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 101.3 MHz పై వివిధ భారతి తెలుగు ఛానల్లో మా ప్రసారాలు ప్రారంభం. ఈరోజు శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 13వ తేదీ, బుధవారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:58:56. శుభోదయం.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం. నేను మణిశ్రీ. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రభుత్వ పథకాల లబ్దిని ఉపయోగించుకుని పేద మధ్యతరగతి కుటుంబాలు అభివృద్ది సాధించాలని ఆయన ఆకాంక్షించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతుల నుంచి మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం కొనుగోలు చేస్తే ఉపేక్షించేది లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం 98 కోట్లు విడుదల చేసిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కామన్ గుడ్ ఫండ్ సీజీఎఫ్ కింద రాష్టంలో 706 ఆలయాలు మంజూరైనట్లు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. టీటీడీ సహకారంతో ప్రతి నియోజకవర్గంలో 25 నుండి 35 ఆలయాలు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. కాకినాడ నుంచి హర్యానా రాష్టంలోని హిసార్ వెళ్లే నూతన రైలును కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో నిన్న జెండా ఊపి ప్రారంభించారు. విశ్వవిద్యాలయాల్లో 1523 బోధన పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ ఈ నెల 15న నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తాగునీటి అవసరాల మేరకు కృష్ణా జలాలను వినియోగించుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో నిర్ణయించారు. సాగర్లో ఆగస్టు

15 వరకు ఆంధ్రప్రదేశ్కి 10 టీఎంసీల వినియోగానికి కేఆర్ఎంబీ అనుమతించింది. ఇక తెలంగాణకు సాగర్ నుంచి 16, శ్రీశైలం నుంచి 6 టీఎంసీల వినియోగానికి అంగీకారం తెలిపింది. ఏలూరు జిల్లాలో జనగణనలో భాగంగా ఇండ్ల గణన సర్వే పనులు 2 రోజుల్లోగా 50% పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ కేవీటి సెల్వి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం చూపుతోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని, ఉత్తర తమిళనాడు, రాయలసీమ కర్ణాటక మీదుగా మరాఠ్వాడా వరకు ద్రోణి విస్తరించిందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో అల్లూరు సీతారామరాజు, పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీ పుట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయం 6:04. వందనా కార్యక్రమం విందాం. ముందుగా కేజే యేసుదాస్ గారు ఆలపించిన భక్తిగీతం సింధు భైరవి చిత్ర నుంచి.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వందన కార్యక్రమంలో తరువాత ఆరుద్ర గారి రచనలో ఎస్పి శైలజ, రాజేశ్వరి గారు కలిసి పాడిన పాట విందాం.
2: తరి తక్క జును తాం, తరి తక్క జును తాం, తరి తక్క జును తాం, తాం తాం.

ధరిత ధనత జనుత ధిమిత కథరిత ధనత కథ

0: వందనా కార్యక్రమం సమాప్తం. సమయం 6:45. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది ప్రజలకు చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలంగాణలో పాలీటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలీసెట్ 2026 పరీక్ష ఈరోజు జరగనుంది. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు ఉద్యాన పంటల వైపు ప్రోత్సహించాలని సూచించారు. పరిపాలనలో ఆధునిక సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని, డేటా ఆధారిత నిర్ణయాలతో వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉద్యాన శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరి పీచు, నారు, ఇతర అనుబంధ పరిశ్రమల అభివృద్దిపై చర్చించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి సాగు అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడ కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉత్పత్తుల నాణ్యత పెంచి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు ప్రోత్సహించాలన్నారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రహదారు

0: అధికారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై ఎక్కువగా అర్జీలు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక మంది కూడా వారి సమస్యల మీద జిల్లాధికారుల దగ్గర కానీ ఎక్కడైనా కానీ పరిష్కారం కానీ కేసులు కానీ లేకుండా ఇక్కడికి వస్తే నాణ్యమైనటువంటి పరిష్కారం దొరుకుతుందనేటువంటి ఉద్దేశంతో చాలా మంది కూడా అక్కడికి వచ్చారు. వారి సమస్యలు విని అప్పటికప్పటికే ఏదో పేపర్ మీద రాయడమే కాకుండా సంబంధించినటువంటి కలెక్టర్లకు, ఎస్పీలకు, అదేవిధంగా ఇతర శాఖలకు కూడా చెప్పడం జరిగింది. ఈ సమస్యల పట్ల కూడా చాలా మంది సంతృప్తి చెందుతున్నారు కాబట్టి వందలాదిగా కూడా కొన్ని పరిష్కారాల కోసం లేకుంటే ఇక్కడైతే తొందరగా ఆ పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతో వస్తున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జైలు శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్టంలోని జైళ్ల పరిస్థితి, ఖైదీల రద్దీ, భద్రతా చర్యలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉపయోగంలో లేని జైళ్లను మరమ్మతులు చేసి ఇతర కార్యకలాపాలకు వినియోగించే అవకాశాలపై నివేదిక సిద్దం చేయాలని సూచించారు. రాజమహేంద్రవరం, విశాఖపట్నం జైళ్లలో అధిక రద్దీ ఉన్న నేపథ్యంలో కొన్ని జైళ్లను పునరుద్దరించి ఖైదీలను అక్కడికి తరలించే ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. ఖైదీలకు నైపుణ్యాభివృద్ది శిక్షణ, మానసిక ఆరోగ్య సహాయం అందించే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్లో పలు అభివృద్ది పనులకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి నిన్న భూమి పూజ చేశారు. పర్యాటకులను ఆకర్షించేలా అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్, జెట్ స్కీ రైడ్స్ను కూడా ప్రారంభించారు. సూర్యలంక బీచ్కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం కృషి చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: 98 కోట్ల రూపాయల్ని ఇవాళ ఈ సూర్యలంక బీచ్ అభివృద్ది కోసం ప్రత్యేకించి కేంద్రం నిధులు విడుదల చేసిందని ప్రభుత్వం తెలియజేస్తున్నాం. సూర్యలంక బీచ్ లో ప్రైవేట్ భాగస్వామ్యంతో రిసార్ట్స్ కానీ స్టార్ హోటల్స్ కానీ నిర్మించడానికి కూడా ఈ మధ్య కాలంలోనే ఇక్కడ కొంత భూమిని ప్రైవేట్ భాగస్వామ్యులు కూడా కేటాయించడం జరిగింది. అందులో 3 పెద్ద ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి. ఆ 3 పెద్ద ప్రాజెక్టుల్లో కూడా పర్యాటకులను ఒక 2-3 రోజులు ఇక్కడ ఉంచేయగలిగేలా చేసేదానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం. అదే విధంగా ఇన్నాళ్లు మనం కోరుకుంటున్నటువంటి పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వాలనేటువంటి మాటను కూడా నిజం చేసే విధంగా ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం.
0: ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఔషధాలను ఎగుమతి చేసేందుకు ఔషధి ఎక్స్ప్రెస్ పేరుతో దేశంలోనే తొలి ఫార్మా ప్రత్యేక రైలును భారతీయ రైల్వే ప్రారంభించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి ముంబై పోర్టుకు తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటి వరకు రోడ్డు మార్గంలో రవాణాకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఔషధాలు దెబ్బతినే ప్రమాదం ఉండేదని, ఔషధి ఎక్స్ప్రెస్ ఆ సమస్యలకు పరిష్కారంగా నిలవనుందని తెలిపారు. పీఎం గతిశక్తి కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టును భవిష్యత్తులో దేశంలోని ఇతర ఫార్మా కేంద్రాలకు కూడా ఈ తరహా రైళ్లను విస్తరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లు మార్కాపురం మధ్య నూతన రైలును నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి నంద్యాల రైల్వే స్టేషన్లో జెండా ఊపి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో కలిసి రైలు సేవలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, కొత్త రైలు ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని రైళ్లను తీసుకురావడానికి కృషి చేస్తామని బైరెడ్డి శబరి తెలియజేస్తూ,
3: అమృత్ భారత్ కింద 10 కోట్లు శాంక్షన్ అయ్యాయి, పనులు కూడా ముందుకెళ్తున్నాయి, డబ్లింగ్ వర్క్ జరుగుతుంది. డబ్లింగ్ వర్క్ పూర్తవుతే మనకు ముఖ్యమైన విశాఖపట్నం గానీ, గుంటూరుకు గానీ ఇలాంటి ఎన్నో ప్రదేశాలకు ట్రైన్లు మొదలు కావచ్చు. అట్లాగే నందిపల్లి దగ్గర గూడ్స్ షెడ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ గూడ్స్, అది కూడా షెడ్ రెడీ అయిపోయింది. మొన్న కూడా మెయిజ్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ జరిగిందో ఈ ట్రైన్ గూడ్స్ షెడ్ ద్వారా మన ట్రైన్లలో ఎక్కించాము మొట్టమొదటిసారిగా నంద్యాలలో. ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆర్యూబీ అయితేనేమి, ఆర్ఓబీస్ అయితేనేమి ఇక్కడ ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నాము.

తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్ 2026 పరీక్ష ఈ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరగనుంది. పరీక్షకు మొత్తం 106439 మంది దరఖాస్తు చేసుకోగా తెలంగాణ వ్యాప్తంగా 293 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభ సమయానికి గంట ముందు నుంచే లోపలికి అనుమతిస్తారని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి ప్రవేశానికి అనుమతి ఉండదని తెలిపారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశముందని, ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మరట్వాడా వరకు ద్రోణి విస్తరించినట్లు తెలిపింది. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు పోలవరం ప్రాంతంలో ఈరోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది ప్రజలకు చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్ 2026 పరీక్ష ఈరోజు జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
5: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
4: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
5: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
4: ట్యూన్ చేసావా?
5: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
4: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
5: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
3: అయినా నేనే తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
2: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
3: అన్ని సార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనకు, చిరాగ్గా ఉంది.
2: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
4: హాట్ సమ్మర్లో
5: కూల్ టిప్స్. సమ్మర్లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
4: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
5: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
4: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మార స్థితిలోకి వెళ్ళడం.
5: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
4: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
5: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
4: ఉప్పు కలిపిన మజ్జిగ ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
5: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
4: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి, ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
5: కూల్ టిప్స్.
6: వాణి, నేను లోపలికి వెళ్తూ ఉంటా, నీ స్కూటీ పార్క్ చేసి వచ్చేసాయి.
7: ఓకే.
6: ఈ ఏంటంత త్వరగా వచ్చావు, ఎక్కడ పార్క్ చేసావు?
7: అదిగో వైషు, అక్కడే పార్క్ చేసా.
6: ఎండలో పార్క్ చేయడం వల్ల ఫ్యూయల్ త్వరగా ఆవిరైపోతుంది, అలానే వెహికల్ కూడా కాలిపోయిన ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. వెళ్లి నీడలో పార్క్ చేసిరా, సో దట్ ఫ్యూయల్ ని అలానే వెహికల్ ని రెండింటిని ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది.
8: చిన్న చిన్న జాగ్రత్తలతో ఫ్యూయల్ ని సేవ్ చేద్దాం, ఫ్యూచర్ జనరేషన్స్ కి అందిద్దాం.
9: సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
10: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 తేడాతో ఘన విజయం సాధించింది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. నిన్న న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరిగిన ఎయిమ్స్ 51వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ రాధాకృష్ణన్, సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంటూనే ఎయిమ్స్ ఆధునిక వైద్యంలో, రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిందని కొనియాడారు. కోవిడ్ మహమ్మారి సమయంలో చూపిన పట్టుదల నుండి గ్రామీణ ఆరోగ్య సేవల వరకు ఎయిమ్స్ అనే బ్రాండ్ దేశంలోనే కాకుండా ఆగ్నేయాసియా ప్రాంతమంతటా నమ్మకానికి చిహ్నంగా మారిందన్నారు. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో ఎయిమ్స్ కేవలం 2 40 స్థానాలు పైకి ఎదిగి ప్రపంచవ్యాప్తంగా 105వ స్థానానికి చేరుకుందని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే ఇది టాప్ 100లోకి ప్రవేశించి భవిష్యత్తులో ప్రపంచంలోనే 1 సంస్థగా ఎదుగుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా మాట్లాడుతూ, గత 11 ఎయిమ్స్లో రోగుల సంరక్షణ, మౌలిక సదుపాయాల కోసం 2,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. 2014 దేశంలో కేవలం 7 ఎయిమ్స్ సంస్థలుండగా ఇప్పుడు వాటి సంఖ్య 23 పెరిగిందని తెలిపారు.

0: దేశంలోని మెడికల్ కాలేజీల సంఖ్య 2014లో 390 ఉండగా ప్రస్తుతం అవి 825కు చేరాయని వివరించారు.
1: జానతే హే కి హమ్ లోగో నే ఏక్ ట్రాన్స్ఫార్మేటివ్ ప్రోగ్రెస్ కియా హై ఔర్ జబ్ హమ్ ట్రాన్స్ఫార్మేటివ్ ప్రోగ్రెస్ కి బాత్ కర్తే హై తో హమ్నే హెల్త్ సిస్టమ్స్ కో భీ కాఫీ స్ట్రెంథన్ కియా హై ఔర్ హమారీ కోషిష్ కియా హై కి హమ్ ఎక్స్పాండ్ కరే అఫోర్డబుల్ ఔర్ హై క్వాలిటీ కే హెల్త్ ఔర్ జో హమారా ఫోకస్ హై వో ఫోకస్ హై ప్రివెన్షన్ పర్ ఎర్లీ డిటెక్షన్ పర్ ఔర్ కంటిన్యూమ్ ఆఫ్ కేర్ పర్.
0: పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రజలపై కనిష్ట భారాన్ని మోపుతూనే దేశంలో ఉత్పత్తిని 36,000 నుండి 54,000 మెట్రిక్ టన్నులకు పెంచామని, ఇది ఒక అద్భుతమైన విజయమని ఆయన పేర్కొన్నారు. సిఐఐ వార్షిక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, భారతదేశ చమురు కంపెనీలు ప్రతిరోజు 1,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నాయని, మొత్తం అండర్ రికవరీ 1,98,000 కోట్ల రూపాయలకు చేరుకోనుందని ఆయన వెల్లడించారు. సరఫరా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేస్తూ, ప్రస్తుతం మన దేశంలో 60 రోజులకు సరిపడా ముడిచమురు, ఎల్ఎన్జీ, 45 రోజుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని తెలియజేశారు. ప్రపంచ ఇంధన అవసరాల్లో 20% వాటా హర్మోజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతోందని వివరించారు. దిగుమతులపై పెట్టే ఖర్చును తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సూచనలను ప్రజలు పాటించాలని మంత్రి కోరారు. నీట్ పరీక్షా పేపర్ లీక్ ఆరోపణల కేసులో నిందితుడు శుభం ఖైర్నార్ను సిబిఐ తన కస్టడీలోకి తీసుకుంది. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నిన్న ఈ పరీక్షను రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సిబిఐని ఆదేశించింది. ఒక ప్రైవేట్ కోచింగ్ సంస్థ నిర్వహించిన మాక్ టెస్టులో అడిగిన 42 ప్రశ్నలు అసలు నీట్ పేపర్లోని ప్రశ్నలతో సరిపోలాయని ఆరోపిస్తూ ఒక విద్యార్థి తండ్రి లాతూర్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణ విచారణ జరిపి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ అమోల్ తాంబే ఆదేశించారు. దీంతో రాజస్థాన్ పోలీసులు ఇప్పటివరకు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి సూత్రధారిగా భావిస్తున్న మనీష్ను నిన్న జైపూర్లో అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఈ నెల 7వ తేదీన సీకర్కు చెందిన కెరీర్ కౌన్సిలర్ రాకేష్ కుమార్తో సహా 5గురిని డెహ్రాడూన్లో అరెస్టు చేశారు. మరుసటి రోజు 4 నీట్ అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తమిళనాడులో ఈరోజు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోనుంది. బలపరీక్షకు ముందు మద్దతును కూడగట్టుకునేందుకు ముఖ్యమంత్రి తన మద్దతుదారుల నాయకులతో వరుస సమావేశాలు జరిపారు. మిత్రపక్షాలతో పాటు ఏఏడీఎంకే నుంచి విడిపోయిన వర్గం, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ మద్దతును టీవీకే ప్రభుత్వం పొందింది. ప్రస్తుతం అసెంబ్లీలో టీవీకేకు సుమారు 150 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంలో నిన్న ఏఏడీఎంకే 2 వర్గాలుగా విడిపోయింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి నేతృత్వంలోని వర్గం టీవీకే ప్రభుత్వానికి మద్దతివ్వకూడదని తమ ఎమ్మెల్యేలను ఆదేశించింది. పార్టీ విప్ను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు పడుతుందని సీనియర్ నేత అగ్రి కృష్ణమూర్తి హెచ్చరించారు. 30 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పుకుంటున్న మరొక వర్గం ఎస్పీ వేలుమణిని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. మాజీ మంత్రి సివి షణ్ముగన్ నివాసంలో సమావేశమైన అనంతరం తాము విశ్వాస పరీక్షలో టీవీకే ప్రభుత్వానికి మద్దతిస్తామని షణ్ముగం ప్రకటించారు. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించినందుకుగాను ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ను ఆ పార్టీ నుంచి బహిష్కరించారు. వచ్చే ఏడాది జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్లోని నీస్ నగరంలో జరగనున్న అంతర్జాతీయ ఆవిష్కరణల కార్యక్రమం భారత్ ఇన్నోవేట్స్ 2026 సన్నాహకాల్లో భాగంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. దేశంలో వేగంగా అభివృద్ధి

0: అభివృద్ది చెందుతున్న ఆవిష్కరణల ద్వారా ప్రపంచ సహకార అవకాశాలను గురించి చర్చించడానికి ఈ సమాపేశంలో వివిధ దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగిస్తూ, భారత్ కేవలం సాంకేతిక మార్కెట్గానే కాకుండా సాంకేతికతను అభివృద్ది చేసే దేశంగా, నమ్మకమైన అంతర్జాతీయ భాగస్వామిగా ఎదుగుతోందన్నారు. పరిశోధన, అభివృద్ది జాతీయ, అంతర్జాతీయ సవాళ్లకు పరిష్కారాలు కనుగొనడం ఇప్పుడు ఒక ప్రాధాన్యత అంశంగా మారిందని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి కార్యక్రమాలు యువతలో విశ్లేషణాత్మక ఆలోచనలు, విజ్ఞానాన్ని ప్రోత్సహిస్తున్నాయని మంత్రి అన్నారు.
1: మజబూత్ ఐపీఎల్
0: క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. గుజరాత్ ప్లేయర్ కాగిసో రబడాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: సమయం 7:15, ఇప్పుడు భగవద్గీత పారాయణం విందాం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశాధ్యాయము మోక్ష సన్యాస యోగము 9వ శ్లోకం.

అర్జున. ఓ అర్జున, సంఘం నేనే కర్తననే భావాన్ని లేదా అభిమానాన్ని, ఫలంచ ఏవ ఫలితాన్ని కూడా త్యక్త్వా వదిలిపెట్టి, కార్యం ఇది నాకు కర్తవ్యము ఇతి ఏవ అనే భావంతోనే, యత్ నియతం ఏ శాస్త్రవిహితమైన కర్మ క్రియతే ఆచరింపబడుతోందో, సహ అట్టి కర్మతో కూడిన అటువంటి త్యాగ కర్తృత్వాభిమాన ఫలితాల

అర్జున, శాస్త్రజన్యమని నిత్యకర్మలకు ఫలితమైన చిత్తశుద్ధి మీద కూడా కోరిక లేకుండా ఈ కర్మలకు కర్తను నేనేననే కర్తృత్వాభిమానం కూడా లేకుండా నియత కర్మలను ఇది నా కర్తవ్యం కనుక నా ద్వారా జరిగిపోతున్నాయి అనే భావంతో మాత్రమే ఎవరైనా నియత కర్మలను ఆచరిస్తే అటువంటి కర్తృత్వ సహిత ఫలత్యాగం సాత్విక త్యాగమవుతుంది. అటువంటి త్యాగంతో కూడిన విహిత కర్మాచరణ సాత్విక కర్మ సన్యాసమే అవుతుంది. కర్తృత్వాభిమానము, ఫలకాంక్ష రెండూ లేకుండా విహిత కర్మలను చేసి తీరవలసిందే అని భగవానుడు చెప్తున్నాడు.

భగవద్గీత పారాయణం. మీరింతవరకు విన్నారు గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది. మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
1: Yes, ma'am.
0: చెప్పండి.
1: Yes, sir. రంగనాథన్, ma'am.
0: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
1: Yes, ma'am.
0: Good, good.
1: కాఫీ టైం ఏంటి రోషిణి?
2: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
1: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి ఒక్కరోజుకి ఇలా అడుగుతుంది అనుకుంటున్నారా? సో మొత్తానికి మళ్ళీ ఈ రోజు కూడా ఇంటర్వ్యూ ఇచ్చేసాను అనమాట. మీ అందరిని అలరించేందుకు ఫస్ట్ చేశాను నేను, మీ ఆర్జే చందన అని. మరి 7:20, 1:30, 41 seconds అయిపోయింది. వెల్కమ్ టు కాఫీ టైమ్. సో మన హాట్ సమ్మర్లో కూల్ కూల్ కాఫీ తాగుతారో లేకపోతే హాట్ కాఫీ తాగుతారో ఇక మీ ఇష్టం. సో మార్నింగ్ వెదర్ అయితే బాగానే ఉంటుంది, మధ్యాహ్నం అయ్యేసరికి మన సూర్య తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాం. అండ్ మంచి సాంగ్తో, ఇలా ఒక కూల్ వెదర్ అయితే ప్రస్తుతానికి ఉంది కాబట్టి ఒక కూల్ సాంగ్తో మన కాఫీ టైంని స్టార్ట్ చేస్తున్నాను, హరిచరణ్ వాయిస్లో ది వారియర్ నుంచి. మరి వింటూ ఉండండి, మంచి విషయాలు నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. స్టే ట్యూన్.

ఒక మంచి సాంగ్తో అయితే స్టార్ట్ చేసాం మన కాఫీ టైంని. మరి ఈ రోజు ఒక మంచి స్పెషల్ కూడా ఉంది. ఈ స్పెషల్ మనందరికీ ఒక సామెత గుర్తు చేస్తుంది, పూజించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. మరి ఈ సామెతను మనం తెలుసుకునే ఉంటాం కదా. ఎప్పుడూ కూడా చాలామంది మనకి మంచి జరగాలి అని చెప్పి చాలామంది దేవుళ్ళకి మొక్కుకుంటూ ఉంటారు, మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. వాటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి, మనకి సహాయం చేయాల్సిన అవకాశం వచ్చినప్పుడు మనం ఇతరులకి సహాయం చేయగలగాలి. అది మాట సహాయం అవ్వచ్చు, చేత సహాయం అవ్వచ్చు, ధన సహాయం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మరి అలాగా ఈరోజు ఉన్న స్పెషల్ ఏంటి అంటే డొనేట్ ఏ డేస్ వేజెస్ టు చారిటీ. అంటే మనం డైలీ సంపాదించే సంపాదనలో ఒక్కరోజు వచ్చే సంపాదనని వేజెస్, అంటే ఆ ఒక్కరోజు వచ్చే సంపాదనని ఏదైనా ఒక చారిటీకి మనం దానం చేయాలి మన ధన రూపేణ. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఒకళ్ళ ఆకలి తీర్చిన వాళ్ళు మొత్తం, ఒకళ్ళ పేదరికాన్ని ఎంతో కొంత 1% 2% అన్నా తగ్గించిన వాళ్ళం అవుతాం. అలాగే ఎవరన్నా విద్య లేని వాళ్ళకి సహాయం అందించిన వాళ్ళం అవుతాం. ఇలాగా మనం ఏం చేసాము అన్నది కాకుండా మనం ఎంత చేసాము అన్నది కూడా ఇంపార్టెంటే. చిన్న సహాయమైనా పర్లేదు, మనం చేసే సహాయం అవతల వాళ్ళకి మేలే చేస్తుంది, అది మనకి కూడా మేలే చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలట, ప్రతి ఒక్కరు కూడా మన సంపాదనలో ఒక్కరోజు ధనాన్ని లేదా మన ఒక్కరోజు సమయాన్ని లేదా మన ఒక్కరోజు శ్రమని ఇలా ఏదో ఒక విధంగా మనం ఇతరులకి హెల్ప్ చేయడంలో ఉపయోగించాలట. సో దాని ద్వారా ఏమవుతుంది, అనాథాశ్రమాలు కానివ్వండి, వృద్ధాశ్రమాలు కానివ్వండి, పేద కుటుంబాలు కానివ్వండి, పేద విద్యార్థులు కానివ్వండి, ఎవరైనా సరే ఇలా సహాయం కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే, అంటే సహాయ కేంద్రాల వాళ్ళు, ఈ ఒక్కరోజు సహాయం వల్ల వాళ్ళు ఒక్కరోజైనా ఆనందంగా ఉండగలుగుతారు. మన ఒక్క చేయిలో చిన్న మొత్తంగా అమౌంట్ ఉండొచ్చు, కానీ మనలాంటి ఒక 10 చేతులు కలిస్తే ఆ రోజు వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు కదా. మనం మన లైఫ్లో 10 మందిని ఒక్కరోజు హ్యాపీగా ఉంచగలిగాం అన్న సాటిస్ఫాక్షన్ మన సౌలుకి అయితే వస్తుందన్నమాట. సో దానం వల్ల మన మనసుకి ఆనందం కలుగుతుంది, సమాజానికి మేలు కూడా కలుగుతుంది. సో కేవలం ధనం మాత్రమే కాదు, మన సమయాన్ని కూడా ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హెల్ప్ చేయలే, అంటే ఆర్థికంగా సహాయం చేయలేకపోతున్నాం, దానికి మనం ఏం చేయొచ్చు, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తగిన సహాయాన్ని అక్కడ వాళ్ళ మనం ఎలా సహాయం చేయగలం తెలుసుకొని ఒక రోజంతా వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేస్తూ, అంటే కొంతమందికి మనిషి సహాయం కూడా అవసరమవుతుంది కొన్ని సమయాల్లో. ఒంటరితనంతో బాధపడే వాళ్ళు ఉంటారు, ముఖ్యంగా ముసలివారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రోజంతా వాళ్ళతో టైం స్పెండ్ చేసి ప్రేమగా మాట్లాడి వాళ్ళని ఊరట కలిగించవచ్చు అన్నమాట, అది కూడా మనకి మేలే. సో ఇలా ఏదో ఒక రూపేణా మనం ఒక రోజు మనం సంపాదించిన ఒక సంపాదనని ఇతరులకి చారిటీ రూపేణ మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి డొనేట్ చేస్తే అది మనకి తిరిగి వస్తుందన్నమాట, సహాయం తిరిగి వస్తుంది. మనకి ఏదో ఒక టైంలో సహాయం అవసరం అవుతుంది, సో అది మనకి తిరిగి వస్తుంది, అది విషయం. మరి ఇంకా తెలుసుకుందాం ఇంకొన్ని విషయాలు ఈ కాఫీ టైంలో. అండ్ నేను మీకోసం ఇంకొక మంచి పాట ప్లే చేస్తున్నాను, ఎస్పి బాలుగారు పాడిన మంచి సాంగ్ వచ్చేస్తుంది, ఎంత మంచివాడవరా సినిమా నుంచి. వింటూ ఉండండి వివిధ భారతిలో.

మంచి సాంగ్ వినేశారు మహర్షి నుంచి కార్తిక్ వాయిస్ లో. మనమున్నాం కాఫీ టైంలో. మరి ఈ రోజు ఇంకొక స్పెషల్ ఉంది, నేషనల్ రూట్ కెనాల్ అప్రిసియేషన్ డే అన్నమాట. అంటే మన శరీరంలో ముఖ్యమైన భాగాల్లో మన దంతాలు కూడా ఒకటి. ఎందుకంటే మనం వివిధ రకాల ఆహార పదార్థాలు తింటూ ఉంటాం, అవన్నీ కూడా మన దంతాలచే నమలబడి మన శరీరంలోకి చేరుకొని జీర్ణమవుతాయి కదా. మరి అలా నమిలేటప్పుడు మన పళ్ళు సరిగ్గా లేకపోయినా, శుభ్రంగా లేకపోయినా, వాటికి మనం ఉపయోగించే రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయన్నమాట వాటిని సరిచేసేందుకు. అంటే క్లీనింగ్ ప్రాసెస్ కానీ, లేకపోతే దంతాలు సరిచేయించుకుంటారు కొంతమంది, సో అట్లా కానీ వాటన్నిటిలో ఈ రూట్ కెనాల్ అనేది కూడా ఒకటి అన్నమాట. సో మన దంతం లోపల పాడైపోయి ఉంటే గనక మనకి ఈ రూట్ కెనాల్ అనే వైద్యాన్ని చేస్తూ ఉంటారు. సో అందువల్ల దంత సమస్యలు ఉన్నప్పుడు పూర్తిగా ఆ పన్నుని తొలగించకుండా మన కోసం తీసుకొచ్చిన ఒక వైద్య ప్రక్రియే ఈ రూట్ కెనాల్ ప్రక్రియ అన్నమాట. సో ఇలాగా ఈ రూట్ కెనాల్ చేయించుకుంటే మంచిది అని గుర్తు చేస్తూ ఆ రూట్ కెనాల్ చేసే ఆ వైద్యం చేసే వైద్యుల్ని అభినందిస్తూ ఈ రూట్ కెనాల్ అప్రిసియేషన్ డే అనేది సెలబ్రేట్ చేశారనమాట. మరి ఇంకా తెలుసుకుందరు కానీ ఇంకొన్ని స్పెషల్స్. అండ్ ఈరోజు ఒక అద్భుతమైన సంఘటన కూడా ఉంది, అండ్ దాంతోపాటు బర్త్డేస్ కూడా ఉన్నాయి, వాళ్ళని కూడా విష్ చేసేద్దాం. సో అది విషయం తెలుసుకుందాం. ఇంకొన్ని విషయాలు అయితే ఇప్పుడు మీకోసం భైరవం సినిమా నుంచి మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఈ ఆడియోక్స్ లవ్ నుంచి మంచి సాంగ్ వినేశారు. మనం కాఫీ టైంలో ఉన్నాం. మరి ఈ రోజు అంటే ఈ రోజు మొత్తానికే కాదు, ఈ వీక్ మొత్తానికి కూడా ఒక స్పెషల్ ఉంది. ప్రతి సంవత్సరం కూడా మే 2వ వారం అంతా మనం నేషనల్ సాల్ట్ అవేర్నెస్ వీక్ అయితే జరుపుకుంటూ ఉంటాం. అంటే ఉప్పు గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఉప్పు చిటికెడే ఉంటుంది కానీ రవ్వంతే ఉంటుంది. మన శరీరంలోకి వెళ్ళిందనుకోండి దాని పని చేసేస్తుంది అనమాట. సో ప్రతి సంవత్సరం అలా జరుపుకుంటూ ఉంటాం ఈ వారోత్సవాన్ని అయితే. మరి ఈ సంవత్సరం ఏ డేస్లో అంటే మే 11 నుంచి మే 17 వరకు అనమాట. సో ఈ మధ్యలో, ఈ వారం మధ్యలో మనం ఈ స్పెషల్ డే వీక్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి ఉప్పుని అధికంగా వాడటం వల్ల రక్తపోటు, గుండె సమస్యలు ఇలాంటి వ్యాధులు అనేకం వస్తాయి. కాబట్టి మనం ప్రతిరోజు కూడా మితంగా వాడాలి. సో చిటికెడు వేసుకుంటే చాలు, మన వంట చక్కగా ఉంటుంది, మన హెల్త్ చక్కగా ఉంటుంది. లేదు, మనం వండుకున్న ప్రతి కర్రీలో చిటికెడు ఎక్కువ పెంచుకుని వేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇక మన పని అదే అయిపోతుంది అనమాట. అంటే మన శరీరం అంతా ఉప్పుతో నిండిపోతుంది. యాక్చువల్లీ మాట్లాడగలంటే కామెడీ. సో నెక్స్ట్ ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్యాక్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా మనకి బయట దొరికే ఫుడ్స్, అలాగే ఫాస్ట్ ఫుడ్, మనం తినే ఇన్స్టాంట్ ఫుడ్స్ ఉంటాయి చూసారా బయట. సో వాటన్నిటిలో కూడా అధికంగా ఉప్పుని ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఎందుకు అని అంటే టేస్ట్ కోసం. సో అలాగా మనం ఈ యొక్క ఉప్పుని నియంత్రించి మనం తగు మోతాదులో తీసుకుంటే గనక మన ఆరోగ్యానికి మంచిది అని చెప్పి గుర్తు చేస్తూ ఈ వారం అంతా సెలబ్రేట్ చేస్తూ ఉంటారనమాట. సో అది నేషనల్ సాల్ట్ అవేర్నెస్ వీక్. మరి 1952లో ఏం జరిగిందో తెలుసా? ఈరోజు అంటే మన మే 13 1952లో మన ఇండియాలో మొట్టమొదటి రాజ్యసభ సమావేశం అనేది జరిగిందట. అది విషయం. మరి ఇంకా ఈరోజు స్పెషల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది ఎవరు అని అంటే బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మోనాల్ అనమాట. తమిళ్, తెలుగు, మలయాళం, గుజరాతీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. సో తను నటించిన ఒక మంచి కామెడీ ఫిలిమ్స్ ఉడిగాడు. ఈ మూవీ నుంచి ఒక మంచి సాంగ్ వస్తుంది. మరి ఇది వాళ్ళ మన కాఫీ టైం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం. నేను మణిశ్రీ. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇందుకోసమే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు తీసుకొస్తున్నామని చెప్పారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజే జస్టిస్ లిసా గిల్ కు ప్రభుత్వం జెడ్ ప్లస్ భద్రతను కల్పించింది. సీజేకు ఉన్న ముప్పును పరిగణలోకి తీసుకుని భద్రతా సమీక్ష కమిటీ సిఫార్సు మేరకు జెడ్ ప్లస్ కేటగిరీని కల్పించారు. గుంతకల్ డివిజన్తో పాటు అనంతపురం జిల్లాకు మరికొన్ని రైళ్లను ఏర్పాటు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. గుంతకల్ మార్కాపురం రోడ్ ప్యాసింజర్ రైలును, గుంతకల్ విశాఖపట్నం మధ్య నడిచే తిరుమల ఎక్స్ప్రెస్ రైలును ఆయన డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తతో కలిసి గుంతకల్ జంక్షన్లో నిన్న ప్రారంభించారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక కేటగిరీ కింద రాష్ట్రానికి 3 అవార్డులు దక్కాయి. క్లైమేట్ యాక్షన్, ఆత్మనిర్భర్ విభాగాల్లో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన కందులవారిపల్లె, చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన కాణిపాకం పంచాయతీలు అవార్డులు సాధించాయి. ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణంలో దక్షిణాది రాష్ట్రాలు దేశంలో తొలి 4 స్థానాలను ఆక్రమించాయి. గత నెలలో దేశవ్యాప్తంగా సగటున 3.48% ద్రవ్యోల్బణం నమోదు కాగా తొలి స్థానంలో తెలంగాణ 5.81%, రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ 4.20% నిలిచాయి. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక నిలిచాయి. రాజధాని అమరావతిలోని క్వాంటం వ్యాలీలో తమిళనాడుకు చెందిన చెప్పియార్ యూనివర్సిటీ, క్వాంటం ఏఐ గ్లోబల్ సంస్థలు సంయుక్తంగా పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు సచివాలయంలో సీఎం కార్యదర్శి ప్రద్యుమ్నకు ప్రతిపాదనలు అందించారు. ఏపీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాఠశాలలు, జూనియర్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది 7569 సీట్ల కోసం 76376 మంది దరఖాస్తు చేసుకోగా 66300 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 16787 మంది కౌన్సిలింగ్కు ఎంపికైనట్లు కార్యదర్శి కృష్ణమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలకు ఎంపికైన విద్యార్థుల జాబితా, జూనియర్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కౌన్సిలింగ్ వివరాలను ఈరోజు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. రాష్ట్రంలో భవిష్యత్తు అవసరాల మేరకు 5000 కోట్లతో ట్రాన్స్కో నెట్వర్క్ బలోపేతం చేస్తున్నట్లు సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఒక ప్రకటనలో తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభాతి ఎఫ్ఎం
0: 101.3. అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

8:06 ఎగ్జాక్ట్లీ అయిపోయింది, 6 సెకండ్స్ కూడా అయిపోయింది. మనం ఎంట్రీ చేసాం గుడ్ మార్నింగ్ విజయవాడకి. మరి ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడలో ముందుగా మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం, తెలుసుకుందాం. బంగారం వెండి గురించి అయితే నిన్న నేను ఆల్రెడీ మాట్లాడాను కదా, బంగారం వెండి ఈ 1 ఇయర్ పాటు కొనుక్కుండా ఉంటే బెటర్. బట్ మనం రేట్లు తెలుసుకుంటూ ఉంటే అవకాశం ఉన్నప్పుడు మనం ఈ యొక్క బంగారాన్ని ఎవరైనా తాకట్టు పెట్టే వాళ్ళు ఉంటారు, లేదు వాళ్ళ అవసరానికి యూస్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. మరి ఇవాళ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా, నిన్నటికి ఇవాటికి రూపాయి పెరిగిందండి, అది సంగతి. సో 15,399 రూపాయల రేట్ ఉందన్నమాట 24 క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చేసి. సో 22 క్యారెట్ల బంగారం అయితే కనుక 14,116 రూపాయలు ఉంది. అలాగే 18 క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ రేటు 11,550 రూపాయలుంది. మరి ఇలాగా ఒక గ్రాము ధర అయితే ఇలా ఉన్నాయి. ఇక వెండి విషయానికి వస్తే వెండి ధర కూడా అలానే ఉంది ఆల్మోస్ట్. సో ఎంత ఉందంటే ఒక గ్రాము వెండి వచ్చేసి 290 రూపాయల 10 పైసలు ఉంది, అంటే నిన్నటికి వాటికి ఒక 5 పైసలు పెరిగింది. అండ్ మరి కిలో వెండి వచ్చేసరికి 2,90,100 రూపాయలు. సో ఇక్కడ కిలో రేట్లో చూసుకుంటే 100 రూపాయలు పెరిగినట్టే. అదే విషయం మరి ఇంకా తెలుసుకుంటే కానీ ఇంకొన్ని రేట్స్ అయితే. ముందుగా ఒక మంచి సాంగ్ మీకోసం వినిపించేస్తున్నాను ఫిదా మూవీ నుంచి, మరి వింటూ ఉండండి వివిధ భారతిలో గుడ్ మార్నింగ్ విజయవాడ.

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
4: FM 101.3.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

8:20:45 అయిపోతుంది అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి వాళ్ళ పెట్రోల్ డీజిల్ రేట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. మన విజయవాడ అండ్ ఏపీ మొత్తంలో పెట్రోల్ కనుక గమనిస్తే లీటర్ పెట్రోల్ ధర 109.37 రూపాయలు ఉంది. అలాగే డీజిల్ విషయానికి వస్తే 97.47 రూపాయలు ఉందన్నమాట. ఒక లీటర్ డీజిల్ 97 రూపాయలు ఉంటే ఒక లీటర్ పెట్రోల్ 109 రూపాయలు ఉంది. అది విషయం. సో ఇట్లాగా పెట్రోల్ డీజిల్ ఉంది కాబట్టి అండ్ ఈ విషయాన్ని కూడా నిన్న మనం ప్రస్తావించుకున్నాం కదా. సో మితంగా వాడదాం, చక్కగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేద్దాం, వీలైతే సైకిల్ యూజ్ చేద్దాం, లేదు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నవాళ్ళు మరింత హ్యాపీగా వాడుకోవచ్చు. బట్ ఇది కూడా అంటే మనకి ఎలక్ట్రిసిటీ కూడా ఒక వనరే కాబట్టి సో దాన్ని కూడా వేస్ట్ చేయకూడదు కాబట్టి వీలైనంత వరకు 2-వీలర్స్ 4-వీలర్స్ని పక్కన పెట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ని యూజ్ చేస్తూ వాకింగ్ లాంటివి సైక్లింగ్ లాంటివి చేస్తూ ఉంటే బెటర్ అనమాట. సో మనం ఒక 1 ఇయర్ పాటు ఇట్లా కంటిన్యూ చేసామంటే మనకి హెల్త్కి మంచిది అండ్ మన ఇండియాని ఆర్థికంగా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. అది విషయం మరి ఇంకా మాట్లాడుకుందాం. వెదర్ అప్డేట్స్, ట్రాఫిక్ అప్డేట్స్ అన్నీ కూడా. సో ఈలోపు ఇంకొక మంచి సాంగ్ వస్తుంది కుర్రాడు సినిమా నుంచి, కార్తీక్ వాయిస్లో. వింటూ స్టే ట్యూన్డ్.

ఎస్, మంచి సాంగ్ అయితే వినేశారు గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి నెక్స్ట్ ఏంటి అంటే మనం వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మరి ఇవాళ వెదర్ విషయానికి వస్తే ప్రస్తుతం 29 డిగ్రీల నుంచి 31 డిగ్రీల మధ్య ఉందన్నమాట ఆ ఉష్ణోగ్రత అనేది. ఇక మధ్యాహ్నం అయ్యేసరికి ఈరోజు అలా తొలకరి జల్లులు కురిసే అవకాశం ఉందంట. అబ్బా, మళ్ళీ వరుణ్ణి చూస్తావా ఈ సమ్మర్లో అన్న ఫీలింగ్ వచ్చింది కదా. యాక్చువల్లీ వరుణ్ వచ్చిందంటే సూర్య కోపం వస్తుంది. అప్పుడు సూర్య ఇంకొంచెం కోపంగా మన వైపు తన ప్రతాపాన్ని చూపిస్తాడు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం మధ్యాహ్నం అయ్యేసరికి. అండ్ ఇప్పుడు ఇలా ఉంది కదా వెదర్, టెంపరేచర్ 31 డిగ్రీస్లోనే ఉంది కదా. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం అయ్యేసరికల్లా 38 నుంచి 39 డిగ్రీలు కూడా పెరిగే అవకాశం ఉందంట. ఇదేం వింత? ఓ పక్కన వరుణ్ వస్తాడంటున్నారు, ఇంకో పక్కన ఎండ వస్తుందంటారు. మరి ఇలా జరుగుతుంటే దాన్ని అంటారు కదా ప్రకృతి వైపరీత్యం అని. అది సంగతి. మరి ఇక ట్రాఫిక్ విషయానికి వస్తే ప్రస్తుతం అయితే ఇక్కడ అంత పెద్దగా ట్రాఫిక్ జామ్ అలా ఏం లేదు. బట్ హైయెస్ట్ ట్రాఫిక్ ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే బెన్ సర్కిల్, బందర్ రోడ్డు, NH16 జంక్షన్, అలాగే హైదరాబాద్ వైపు హైవే వైపు వెళ్తూ ఉంటారు కదా, సో అటువైపు. ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ప్రైమ్ టైం కాబట్టి 10 లోపు వెళ్తూ ఉంటారు కాబట్టి మీరంతా కూడా, సో ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, అలాగే ఇప్పుడు సమ్మర్ కోచింగ్లు బాగా ఎక్కువగా ఫేమస్ అయిపోయాయి కాబట్టి అలా కోచింగ్స్కి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ వీలైనంత వరకు ముందుగా బయలుదేరండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను నిన్న కూడా మాట్లాడాను కదా ట్రాఫిక్ టిప్స్ అన్ని కొని, అండ్ మనం తెలుసుకుంటూ ఉంటాము ట్రాఫిక్ గురించి. కాకపోతే మనం మర్చిపోయే విషయం ఏంటంటే ఒక 2-వీలర్ మీద ఒక ఇద్దరు ట్రావెల్ చేస్తూ ఉన్నారనుకోండి, సడన్ బ్రేక్ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో అలాంటప్పుడు మనం సడన్గా ఆ బ్రేక్ అనేది కొట్టేయకుండా కొంచెం స్లో చేసుకుంటూ వెళ్తే యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇంకా అది విషయం. మరి ఇవాళ ఇంకా తెలుసుకుందరు కానీ ఇంకొన్ని విషయాలు ఈ మార్నింగ్కి సంబంధించి గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈలోపు ఇంకొక మంచి సాంగ్ మీకోసం వినిపించేస్తున్నాను, మగధీర సినిమా నుంచి కీరవాణి గారి కంపోజిషన్లో చంద్రబోస్ గారు లిరిక్స్ అందించగా ఒక మంచి సాంగ్ మీకోసం. స్టే ట్యూన్డ్.

FM 101.3. వింటున్నారు వివిధ భారతి 101.3లో గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి ఈ రోజు మన గుడ్ మార్నింగ్ విజయవాడలో ఒక ముఖ్యమైన అంశాన్ని తెలుసుకుందాం. మరి ప్రతిరోజు కూడా మనం మన డైలీ లైఫ్లో

భళా తందనానో నుంచి సాంగ్ అయితే వినేశారు అనురాగ్ కుల్కర్ణి అండ్ సాహితి పాడిన పాట అనమాట. మరి మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఉదయం లేవగానే తొలి 10 నిమిషాలు మనకెంత ఇంపార్టెంటో మనం తెలుసుకుంటున్నాం. అసలు ఈ తొలి 10 నిమిషాల కన్నా ముందు జరిగే ఒక ప్రక్రియ ఉంది, అదే అలారం మనల్ని నిద్రలేపడం. మనకన్నా ముందు అదే లేస్తుంది యాక్చువల్గా, కానీ ఈ అలారం సౌండ్కి మన మైండ్ ఏమవుతుందంటే మన స్లీపింగ్ సైకిల్ని డిస్టర్బ్ చేస్తుంది అన్నమాట. సో ఒక రిధమ్ లాగా ఉంటుంది కదా మన మైండ్లో. సో

మనకి స్లీపింగ్ సైకిల్లో ఒక రిధం ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా నిద్ర కొనసాగుతూ ఉంటుంది. స్లీపింగ్ సైకిల్ అనేది ఒక ప్రతి 90 నిమిషాలకు ఒకసారి మనకి ఒక స్టేజ్ డీప్ స్లీప్ అనేది మనం చేరుకుంటూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే మన అలారం లే ఇంకలే చాలే అని లేపేస్తుందో మనల్ని, అప్పుడు మొదలవుతుంది మనకు అసలైన టెన్షన్, అమ్మో లేవాలి అన్న సడన్గా ఒక మైండ్లోకి ఒక ఆలోచన వెళ్ళిపోతుంది కదా. సో అలా ఏమవుతుంది, మన తొలి 10 నిమిషాలే సడన్గా ఒక ఆందోళనతో స్టార్ట్ అయిపోతాయి అనమాట. అమ్మో టైం అయిపోయింది, లేవాలి కమ్మోన్ అని. సో ఇలా ఆందోళనతో నిద్రలేస్తే ఏమవుతుంది, అలాగే ఉంటుంది ఆ డే అంతా కూడా. మనం ఎప్పుడైతే 2-3 అంటే దీనికి ఒక సొల్యూషన్ కూడా ఉంది, ఒక అలారంని కట్టేసి ఒక 5 మినిట్స్ గ్యాప్లో లేదా 7 మినిట్స్ గ్యాప్లో ఇంకొక అలారంని పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా, ఈ 5-7 మినిట్స్ టైం మన మైండ్ మనం సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాగా సెకండ్ అలారం మోగేటప్పటికి మనం నిదానంగా లేస్తాం అనమాట. సో అప్పుడేమవుతుంది, మనం లేచిన తర్వాత మన తొలి 10 నిమిషాలు కూడా కామ్ కూల్ ప్లెజెంట్గా సాగుతాయి. సో అట్లా కాకుండా ఆందోళనతో సాగితే ఏమవుతుంది, ఆ రోజంతా అలానే ఉంటుంది. సో ఆ పనులు కూడా మనం అలాగే గందరగోళంగా చిందరవందరగా చేసుకుంటూ ఉంటాం. ఒక పని చేయాల్సింది ఇంకో పని చేస్తాం, ఒక చోట పెట్టాల్సింది ఇంకో చోట పెడతాం వస్తువులు. సో అలా మన బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా ఆ రోజు మర్చిపోయి తీరుతాం, ఎందుకంటే పొద్దున్న లేచినప్పుడే కంగారు కలేస్తారు కాబట్టి. సో ఆ ప్రభావం అంతా ఆ రోజు ఒత్తిడిగా మారిపోతుంది, ఆ ఒత్తిడి ఆ రోజు మొత్తం మీద చూపిస్తుంది అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది నిద్ర లేవగానే ఆ తొలి 10 నిమిషాల టైంని వాళ్ళకి వాళ్ళు కేటాయించుకోకుండా మొబైల్ స్క్రీన్స్కి చూసేందుకు కేటాయిస్తూ ఉంటారు. సో అలా చేయకుండా వాటికి బదులుగా ఒక 2-5 నిమిషాలు కాసేపు శ్వాస తీసుకుంటూ కూర్చోవటం, మన నిద్రలేచిన వెంటనే సడన్గా లేచి నిలబడి టకటక మన బ్రషింగ్ ఇవన్నీ చేసుకోవడం కాకుండా మన నిద్రలేచిన వెంటనే అట్లీస్ట్ 5 మినిట్స్ కూర్చోగలగాలి. ఆ కూర్చొని కాసేపు మౌనంగా కళ్ళు మూసుకుని కూర్చోవటం, శ్వాస మీద కాసేపు దృష్టి పెట్టడం, అలాగే కాసేపు మౌనంగా ధ్యానం చేయటం, ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే మన మైండ్ రాత్రి నిద్ర సరిపోయినప్పుడు మనకి సరిపడక ఉన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి చూసారా, మన నిద్రట్లో మనం ఊరికే నిద్రపోతామా, డీప్ స్లీప్ రాకపోతే మనకి ఏమొస్తాయి, కలలే కదా వస్తాయి. సో అవన్నీ మనకుండే ఆలాపనలు కలలు ఇవన్నిటినీ కూడా పక్కకి నెట్టేసి చక్కగా క్లీన్ చేస్తుంది అనమాట ఆ కాసేపట్లో. సో ఆ తర్వాత ఏమవుతుంది, ఒక ఫ్రెష్ మైండ్తో మన డే అనేది స్టార్ట్ చేయగలుగుతాం. సో మొబైల్ చూడడానికి బదులుగా మనం అలా కాసేపు 5 నిమిషాలు కూర్చుని లేచి మన సూర్యరశ్మి పడే చోటు ఉంటుంది కదా మన ఇంట్లో ఏదో ఒక ప్లేస్, సో అక్కడికి వెళ్ళి మనం కాసేపు ఒక 5 నిమిషాలు 2-5 నిమిషాలని అక్కడ స్పెండ్ చేయాలన్నమాట. ఫస్ట్ 5 మినిట్స్ ఏం చేయాలి, మన బ్రీతింగ్ మీద అలాగే మన మైండ్ కళ్ళు మూసుకుని కాసేపు సైలెంట్గా కూర్చోవాలి, ఎవరితో మాట్లాడకూడదు. ఒకవేళ ఎవడైనా పలకరించినా పలకకుండా వీలైతే సైగలు చేయండి, కళ్ళు మూసుకునే చేయొచ్చు, ఏం పర్లేదు, ఎవరేమనుకోరు మన ఇంట్లో వాళ్ళే, మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఎందుకు తప్పు పడతారు చెప్పండి. సో అది మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి తిరిగి వచ్చినా తిరిగి చేరేది గూటికే కదా. సో గూట్లో చిలకమ్మలు పిట్టలు ఎట్లాగో మనం కూడా అంతే. సో అది సో అట్లాగా మన ఇంట్లో వాళ్ళే కాబట్టి ప్రాబ్లమే లేదు. ఇలాగా మన శరీరాన్ని మెదడుని ఉత్సాహంగా ఉంచాలంటే ఈ తొలి 10 నిమిషాలు చాలా ముఖ్యం అనమాట. ఇంకా మాట్లాడుకుందాం ఇంకొన్ని విషయాలైతే. ఈలోపు ఇంకొక మంచి పాట మీకోసం వస్తుంది, మీకు ఆనందించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
3: ఎందుకురా?
2: నా పాకెట్ మనీ.
3: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
2: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
3: అరేవా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
2: మరి మీ మొబైల్ ఇవ్వండి.
3: ఇదిగో,
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
6: నాలో నీకు నచ్చిందేంటి?
7: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
6: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
7: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత. అది నాకు చాలా ఇష్టం.

యస్ వింటున్నారు వివిధ భారతి 101.3. గుడ్ మార్నింగ్. విజయవాడలో ఉన్నాం కదా, మరి ఈ రోజు నా జీవితంలోనే ఒక మంచి రోజు అనే ఇలాంటి ఒక మంచి ఆలోచనతో మన తొలి 10 నిమిషాలనైతే కేటాయించాలన్నమాట. అంటే ఒక పాజిటివ్ థాట్తో మనం స్టార్ట్ అయిపోవాలి మన డేలో. ఎప్పుడైతే ఒక మంచి ఆలోచనతో మన రోజును స్టార్ట్ చేస్తామో ఆ రోజంతా కూడా చాలా పాజిటివ్గా మారిపోతుంది. అండ్ అలాగే మన మెదడు కూడా చాలా చురుగ్గా మారుతుంది. అండ్ అలాగే మన హార్ట్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏదైనా సరే చాలామంది మనసుకు తీసుకుంటూ ఉంటారు,

ఆ యొక్క ప్రభావం మన మనసు పైన పడకుండా చేసేందుకు ఒక మంచి ఆలోచన ముందు తోడవుతుందన్నమాట. మరి ఉదయాన్నే మన తొలి 10 నిమిషాల్లో మన మనసు ఏ దిశగా వెళ్తుందో, అంటే మంచి వైపు వెళ్తుందా, గందరగోళం వైపు వెళ్తుందా, లేకపోతే గతం వైపు వెళ్తుందా, వర్తమానంలోనే ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో ఉంటుందా, లేదా భవిష్యత్తు గురించి అడుగులు వేస్తుంటా, ఇవన్నీ కూడా కేవలం ఈ తొలి 10 నిమిషాల మీద ఆధారపడి ఉంటాయి. ఎంత ప్రభావం చూపిస్తుందో కదా నాకైతే అనిపిస్తుంది. ఈ ఫస్ట్ 10 మినిట్స్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అంటే మరీ జాగ్రత్తగా అమ్మో అమ్మో అనుకోకుండా కొంచెం ప్లెజెంట్గా. మన లైఫ్లో మన ఫస్ట్ 10 మినిట్స్ మనకి చాలా ఇంపార్టెంట్, ఈ ప్రతి డైలీ లైఫ్లో కూడా. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఇలా కొనసాగించుకుంటూ ఉండాలన్నమాట. అండ్ ఇంకా మాట్లాడాలి అంటే మనం ఏ దిశలో మన బ్రెయిన్ని మన హార్ట్ని ఈ ఫస్ట్ 10 మినిట్స్లో తీసుకెళ్తామో ఆ రోజంతా అదే దిశలో ఉంటుంది. మీరు పాస్ట్ గురించి ఆలోచించారా, ఆ రోజంతా అట్లాగే కూర్చుని దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. లేదు ప్రజెంట్ ఏం జరుగుతుంది అనే దాని మీద పెడతారా, కరెక్ట్గా మీ పనులన్నీ కరెక్ట్గా ఆ డే కరెక్ట్గా ఫినిష్ చేయగలుగుతారు. లేదు ఫ్యూచర్ మీద పెడతారు, అమ్మ రేపు ఏమవుతుందో, రేపు ఏంట్రా బాబు మన పరిస్థితి, ఇంక ఇంతేనా మన లైఫ్, రేపు ఎలా ఉంటుందో, మన ఫ్యూచర్ ఏంట్రా బాబు, ఇట్లా క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ వేసుకుంటూ వెళ్తూ ఉంటే డైలీ పొద్దున్నే లేచే 10 నిమిషాల్లోనే ఇక ఆ క్వశ్చన్ మార్క్ అలానే పెద్దదవుతుంది. అది విషయం. సో మనం ఈ ఉదయపు అలవాట్లు ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా ఎంచుకోవాలన్నమాట. ఈ తొలి 10 నిమిషాలే మన డైలీ లైఫ్లో ముఖ్యమైన సమయం. కాబట్టి మీ తొలి సమయాన్ని మీరు అలాగ జాగ్రత్తగా చేసుకో, అంటే కేటాయించుకోండి మీ హెల్తీ లైఫ్ కోసం, హ్యాపీ లైఫ్ కోసం, ప్లెజెంట్ పీస్ఫుల్ డే కోసం. ఇది మన గుడ్ మార్నింగ్ విజయవాడ. ఇక చివరి 5 నిమిషాలు మిగిలింది కాబట్టి గుడ్ మార్నింగ్ విజయవాడకి ఒక మంచి సాంగ్తో ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం. నేను మణిశ్రీ. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిని ఉపయోగించుకుని పేద మధ్యతరగతి కుటుంబాలు అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అమరావతిలో రీజనల్ పోస్టాఫీస్ వ్యవస్థ నిర్మాణ అంచనా వ్యయం 50 కోట్ల నుంచి 103 కోట్లకు పెరిగినందున కేబినెట్ ఆమోదం కోసం పంపినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. అక్కడి నుంచి అనుమతులు వచ్చిన వెంటనే అమరావతిలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కేరళ నర్సులకు ప్రత్యేక గుర్తింపు ఉందని, మన రాష్ట నర్సులు కూడా ఆ స్థాయి సేవలతో మరింత గుర్తింపు పొందాలి అని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో నిన్న జరిగిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 5 ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్రంలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఉత్పత్తుల అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రొయ్యల మేత ధరల్ని పెంచుతూ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే నిలిపివేయాలని తయారీ సంస్థలకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పథకం అమల్లో పలు ఉత్తమ విధానాలు అమలు చేయటం, పనిదినాలు అత్యధికంగా వినియోగించుకుంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రంలో చేపడుతున్న వివిధ పనులను తెలంగాణ అధికారులు అధ్యయనం చేశారు. ఆ రాష్ట గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక కమిషనర్ పి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలోని బృందం నిన్న కృష్ణా జిల్లా గన్నవరంలో చెరువు పనులు, ఎన్టీఆర్ జిల్లా నందిగమ్మ మండలం సోమవరంలో మ్యాజిక్ డ్రైన్ పనితీరును పరిశీలించింది. రాష్ట్రంలో ఈరోజు భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొననున్నాయి. ఒకవైపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇక మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు.

0: ఉన్న ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

9:05:25 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. సో మనం ఎంట్రీ చేసాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ కి. మరి వాటి మన జోరుగా హుషారుగాలో ఒక మంచి టాపిక్ మనం మాట్లాడేసుకుందాం. సో జనరల్లీ చందన అంటే నేచర్ గురించి ఎక్కువ చెప్తూ ఉంటుంది కదా, కానీ ఈరోజు మిమ్మల్ని నేచర్ ప్లస్ ఆర్ట్ అండ్ కల్చర్ ఈ రెండింటిని కవర్ చేస్తూ మనం ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో మన భారతీయ కళలైనా కానీ హస్తకళలైనా కానీ ప్రకృతితో ఎంతో దగ్గర సంబంధం కలిగి ఉంటాయన్నమాట. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో లభించే చెట్లు, మొక్కలు, వాటి ఆకులు, వాటి నారలు ఇలా మాట్లాడుకుంటే చాలానే ఉపయోగిస్తూ ఉంటారు. వాటన్నిటినీ కూడా ఉపయోగించి వాళ్ళు అద్భుతమైన కళాఖండాలని అలాగే అలంకరణ వస్తువుల్ని తయారు చేస్తూ ఉంటారన్నమాట గ్రామీణ ప్రజలందరూ కూడా. మరి ప్రకృతి ఇచ్చిన ఈ వనరులు అంటే సహజ వనరులు కిందకి వస్తాయి కదా ఈ చెట్లు అనేవి, మరి ఈ వనరులు వేలాది కుటుంబాలకి ఉపాధిగా నిలిచాయి. మరి అటువంటి కళలకు ఉపయోగపడే కొన్ని మొక్కలు మనం ఈరోజు చూసేసేద్దాం. అంత అందమైన మొక్కలు చెట్లు ఏమున్నాయబ్బా, ఆలోచిస్తుండండి లోపు. నేను ఒక మంచి సాంగ్ అయితే వినిపిస్తాను మీకోసం. ఆడు ఆరు మాటలకు అద్దాలి వేరుల నుంచి మంచి పాట వస్తుంది, వింటూ ఆనందించండి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: నాన్న, నాకు 3000 ఇవ్వండి.
2: ఎందుకురా?
1: నా పాకెట్ మనీ.
2: అరే, ఇప్పుడు క్యాష్ 2000 ఉన్నాయి.
1: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
2: అరేవా, నాకు కూడా నేర్పించి నీ 1000 రూపాయలు తీసుకెళ్ళు.
1: మరి మీ మొబైల్ ఇవ్వండి.
2: ఇదిగో,
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
5: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా. పిజ్జా గానీ బర్గర్ గానీ ఏదైనా ఆర్డర్ చేద్దామా?
6: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
5: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
6: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
5: మరేం చేయమంటావురా? మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్ కదా.
6: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంట్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
5: నిజమేరా? ఓకే, అయితే ఫ్రూట్ సలాడ్ను అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
7: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

మన భారతీయ సాంప్రదాయ కళల్లో, హస్తకళల్లో ఉపయోగించే చెట్లు మొక్కల గురించి మనం ఈరోజు తెలుసుకుంటామని చెప్పారు కదా. మరి ముందుగా ఏ మొక్క గురించి, అదే ఏ చెట్టు గురించి

తెలుసుకుందాం అంటే పొనికి చెట్టు అనమాట. సో ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మన ఆంధ్రప్రదేశ్లోని కొండపల్లి పరిసర అడవుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అది ఎక్కువగా కొండ ప్రాంతాల్లో అంటే ఈ యొక్క కొండ ప్రదేశాల్లోనే ఎక్కువ కనిపించే ఒక చెట్టు అనమాట. మరి దీనివల్ల మనకేంటి యూజ్ అంటే, ఈ మొక్క ఈ చెట్టు ఎక్కువగా మనకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే, చాలా తేలిగ్గా మృదువుగా ఉంటుందన్నమాట. దాని చెక్క అంటే ఆ చెట్టుకు ఉండే కాండం ఉంటుంది కదా, ఆ కాండంకి ఉండే చెక్క చాలా మృదువుగా తేలిగ్గా ఉండడంతో కొండపల్లి బొమ్మలు తయారు చేయడానికి, అలాగే జంతువులు పక్షులు గ్రామీణ వాతావరణం లాంటి బొమ్మల్ని తయారు చేయడానికి, మన తెలుగు సాంప్రదాయ కళల్ని అలా చూపించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అంతేకాదు ఈ పొనికి అనే చెట్లు తెలుగు సాంప్రదాయ కళలకి గుర్తుగా సాంప్రదాయబద్ధంగా ప్రపంచ గుర్తింపును కూడా పొందాయట. మరి పొనికి చెట్ల గురించి తెలుసుకున్నారు కదా, అండ్ ఇంకొక చెట్లు ఏంటంటే మన గ్రామీణ కళలకు ఆధారమైన వెదురు అన్నమాట. మరి వెదురుని తలుచుకోగానే మనకి కృష్ణుడు గుర్తొస్తారు. ఎందుకో చెప్పండి, కృష్ణుడి చేతిలో ఎప్పుడూ కూడా ఆ వేణు అలా ఉంటుంది కదా, అందుకన్నమాట. సో అట్లాగా మనం ఈ యొక్క వెదురు చెట్టు గురించి మాట్లాడుకుంటే, అంటే బ్యాంబూ ట్రీ గురించి మాట్లాడుకుంటే కనుక, ఇది చాలా వేగంగా పెరిగే మొక్క అన్నమాట. ఈ యొక్క మొక్కతో ఉన్న కాండం బెరడు ఇవన్నీ ఉపయోగించి బుట్టలు కుర్చీలు అలంకరణ వస్తువులు సంగీత వాయిద్యాలు ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇక వెదరు హస్తకళలకు గ్రామీణ కళాకారులకు వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. మరి వాళ్ళలో ఉన్న ప్రతిభని ప్రతిబింబించే విధంగా ఈ వెదురు బొమ్మలు అలాగే బుట్టలు కుర్చీలు ఇలాంటివన్నీ వస్తువులన్నింటినీ తయారు చేస్తున్నారు. ఇంకా అంతేకాదు ఇది మన పర్యావరణానికి హాని లేకుండా ఉపయోగపడే ఒక సహజ వనరు లాంటిదన్నమాట. మరి ఇంత చక్కగా ఉండే ఈ చెట్టు ఎక్కడుంటుంది అంటే, మన ఈశాన్య భారతదేశం అస్సాం అరుణాచల్ ప్రదేశ్ కేరళ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది అన్నమాట. సో పొనికి చెట్టు గురించి తెలుసుకున్నారు కదా, మరి ఆ పొనికి చెట్టు మన సాంప్రదాయ వైద్యంలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. చిన్న చిన్న గాయాలైనప్పుడు దాని చూర్ణంతో మందులు తయారు చేయడం, ఆ చెట్టు భాగాల్ని శరీరాన్ని చల్లబరిచేందుకు ఉపయోగిస్తారట. అలాగే కళ అనే ఒక్క పదానికి మాత్రమే కాకుండా అటు వైద్యానికి కూడా ఉపయోగిస్తారు పొనికి చెట్టు. ఇక ఈ వెదురు చెట్టు విషయానికి వస్తే, వెదురు ఆకుల్ని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. అలాగే వెదురు పువ్వుల్లో మొగ్గలు ఉంటాయి కదా, అది మనకి మంచి పోషకాహారం అంట. అలాగే ఔషధాల్లో వెదురు రసాన్ని కూడా ఉపయోగిస్తారు. ఎందుకు అని అంటే, ఈ వెదురు రసం మన జీర్ణక్రియను మన శరీరంలో ఉన్న మలినాల్ని పోగొట్టేసి జీర్ణక్రియను బాగుచేసి శరీరానికి శక్తినిస్తుంది అన్నమాట. సో ఇంకా రెండు మూడు మొక్కలు ఉన్నాయి ఇలాంటివి మంచి మంచివి తెలుసుకుందాం, వాటి గురించి కూడా ఈలోపు ఇంకొక మంచి పాట అయితే మీకోసం వినిపిస్తున్నాను, వింటూ ఆనందించండి.

ఆదిత్య ఎఫ్ఎం 101.3. సో ఇట్లా కళల్లో ఉపయోగించబడే చెట్ల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. కొండపల్లి బొమ్మ ఎంత అందంగా ఉంటుందో కదా. మరి ఆ అందమైన బొమ్మ వెనకాల పొనికి చెట్లు ఉన్నాయన్నమాట. మరి ఆ చెట్ల కాండంతోనే తయారవబడతాయి. అండ్ ఆ తర్వాత పర్యావరణ హితమైన కళలకు చిహ్నంగా నిలిచిన మరొక మొక్క జూట్ మొక్క అన్నమాట. మరి జూట్ మొక్క నారలతో బ్యాగులు, తాళాలు, గోడ మీద మనం పెట్టుకునే అలంకరణ వస్తువులు ఇవన్నిటిని కూడా తయారు చేస్తారు. అండ్ అంతేకాదు, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా కూడా జూట్ వస్తువుల్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటున్నాం. సో కొంత ఈ మ్యాక్సిమం ఒక 40% చేంజ్ అనేది వచ్చిందనమాట. ఇంకా పూర్తిగా జూట్ బ్యాగ్ కానీ, జూట్ వస్తువులు, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు ఇట్లా అన్నీ ఉపయోగించుకుంటూ ఉంటే మనం ఈ పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో జూట్ హస్తకళలు చాలా అందంగా ఉంటాయి, అంతేకాదు ప్రకృతికి కూడా మేలు చేస్తూ ఉంటాయి అన్నమాట. సో పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఈ జూట్కి సంబంధించి జూట్ కళలు ప్రముఖ ఉపాధి వనరులుగా కూడా నిలిచాయన్నమాట. అంటే అక్కడ కళల రూపేణా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఈ జూట్ వస్తువులకు సంబంధించి చేస్తూ ఉంటారన్నమాట. ఇక జూట్ మొక్క విషయానికి వస్తే ఎక్కువగా పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం ఈ యొక్క ప్రాంతాలు రాష్ట్రాల్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఎక్కడ దొరుకుతుంది ఎక్కువగా అంటే నదీ పరివాహక ప్రాంతాల్లో దొరుకుతుంది అన్నమాట. సో అదే విషయం, మరి ఈ జూట్ ఆకులు కొన్ని ప్రాంతాల్లో అయితే ఆకుకూర, మనం ఇప్పుడు తోటకూర, పాలకూర ఎట్లయితే తింటూ ఉంటామో అలా వండుకొని తింటూ ఉంటారంట. ఎందుకు అంటే అందులో ఐరన్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అలాగే వైద్యం విషయానికి వస్తే చర్మ సమస్యలు కూడా ఈ జూట్ ఆకులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు మన శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడంలో కూడా జూట్ వస్తువులు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో అట్లాగా జూట్ మొక్క గురించి తెలుసుకున్నారు కదా. తర్వాత ఈ సమ్మర్లో మనందరం ఫేవరెట్గా తినే ఒక మంచి పండు తాటిపండు. సో ఆ తాటిపండుకు సంబంధించిన చెట్టే తాటి చెట్టు. మరి ఈ తాటి చెట్టు గురించి అయితే తెలుసుకుందాం. తాటి చెట్లు ఎక్కువగా ఎలా అంటే మనకి వస్తువులు విసనకారాలు తయారు చేయడానికి కానీ, ఇంతకుముందు పూర్వం గమనిస్తే గనక తాళపత్ర గ్రంథాలు తయారు చేసేవాళ్ళు కదా. సో అట్లా ఈ తాటి చెట్లు అనేవి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. మరి ఇవి ఎక్కువగా ఎక్కడ దొరుకుతాయంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఈ యొక్క రాష్ట్రాల్లో మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయన్నమాట. అండ్ వేడి వాతావరణంలో ఈ చెట్లు అనేవి చాలా బాగా పెరుగుతాయి. అంతేకాదు ఈ తాటి పండులు మనకి బాగా ఉపయోగపడతాయి. మనం తినేందుకు ఉపయోగించవచ్చు. అండ్ అలాగే ఆ తాటి పండు

చెట్ల ద్వారా. మరి ఇంకా కొన్ని ఉన్నాయి, ఆ చెట్ల గురించి కూడా నేను మీతో మాట్లాడతాను, తెలిపి మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాను. ఈలోపు అయితే మీకోసం ఒక రెండు మంచి పాటలు వినిపించేస్తాను. సో ఖుషి అండ్ అలాగే ప్రేమంటే ప్రాణమిస్తా, ఈ టూ మూవీస్ నుంచి సాంగ్స్ వస్తాయి, వింటూ ఆనందించండి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపి జీవనధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర.
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.

స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

సో మంచి సాంగ్స్ అలా వింటూ ఉన్నారు కదా జోరుగా హుషారుగాలో. మరి చివరిగా మనం ఏం తెలుసుకుందామంటే, కొబ్బరి చెట్టు నిజంగా మన ఇండియాలో చాలా చోట్ల మనకి దొరికే ఒక చక్కని చెట్టు అన్నమాట. కేరళ, ఏపీ, తమిళనాడు, గోవా ఇలా అన్ని రకాల తీర ప్రాంతాల్లో మనకి విస్తారంగా పెరిగే ఒక మంచి చెట్టు అన్నమాట. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత వాతావరణంలో ఇది చక్కగా పెరుగుతూ ఉంటాయి. మరి ఈ చెట్టు వల్ల మనకి ఏంటబ్బా ఉపయోగం అంటే, ఈ యొక్క కొబ్బరి చెట్టు పీచు ఉంటుంది చూసారా, కొబ్బరికాయ పీచు, వాటితో తాళ్ళు చేస్తారు, బొమ్మలు, అలంకరణ వస్తువులు ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారనమాట. సో ఈ యొక్క పీచు చాలా బలంగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే అవి ఎక్కువ కాలం మనకి వాడుకలో ఉంటాయన్నమాట ఆ వస్తువులన్నీ కూడా. సో అంతేకాదు కొబ్బరి పీచు హస్తకళలు అంటే వాటితో చేసిన హస్తకళలకి చాలా మంచి డిమాండ్ ఉంది మన ఇండియాలో. సో సాధారణంగా కనిపించే వస్తువే కానీ కళగా మార్చే ప్రతిభ ఇందులో కనిపిస్తుంది అన్నమాట. సో అట్లా మనకి తెలిసిన కొబ్బరి చెట్టే మనకి ఇంత బాగా ఉపయోగపడుతుంది. సో కొబ్బరి అనగానే మనం కేవలం కళలకు మాత్రమే కాదు కదా, సో మనకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఎలాగా అంటే కొబ్బరి నీళ్ళు మన శరీరంలో సహజ శక్తిని ఇస్తాయి, అలాగే కొబ్బరి నూనె మన జుట్టుకి చర్మానికి చాలా ఉపయోగకరం. అండ్ మన శరీరంలో వేడిని తగ్గించేందుకు కొబ్బరి నీళ్ళు చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ సమ్మర్లో డీహైడ్రేషన్ని తగ్గించేందుకు బాగా ఉపయోగపడతాయి అన్నమాట.

చివరిగా ఇంకొక మనకి అందరికీ తెలిసిన చెట్టు గురించి నేను మాట్లాడతాను. అదేంటంటే మనందరం కూడా ఏదన్నా మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు ప్రతి ఇంట్లో మనం చేసుకునే శుభకార్యాల్లో మనకి కనిపించే ఒక అందమైన ఆకు అన్నమాట. సో ఇది చూసేందుకు చాలా పెద్దగా ఉంటుంది, కానీ ఈ ఆకు విందు భోజనాల్లో బాగా ఉపయోగిస్తూ ఉంటారు. అవే అరటి ఆకులు. మరి అరటి ఆకులు ఉండే చెట్టే అరటి చెట్టు. మరి ఈ అరటి చెట్లు ఎంత బాగా ఉపయోగపడతాయి తెలుసా? మొదలు నుంచి అంటే వేర్ల దగ్గర నుంచి కూడా చెట్టు ఆకులు చివరి వరకు కూడా ప్రతీది మనకి బాగా ఉపయోగపడతాయి. అరటి దువ్వలు చేస్తారు, అరటాకుల్లో భోజనాలు చేస్తాము, అలాగే అరటి పువ్వులతో కూడా వంట చేసుకుని తింటూ ఉంటారు చాలామంది. మరి ఈ అరటి పువ్వు, అరటి పండు, అరటి కాండం, అరటి ఆకు ఒక్కటేంటి, ప్రతి పార్ట్ కూడా ఆ మొక్కలో ఆ చెట్టులో ఉండే ప్రతి పార్ట్ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. మరి ఈ అరటి చెట్టు వల్ల ఎలాంటి హస్తకళలు తయారవబడతాయి అంటే వాటి నారతో బ్యాగులు, పూల అలంకరణలు, ఇలాంటి హస్తకళ వస్తువుల్ని తయారు చేస్తూ ఉంటారన్నమాట. సో పర్యావరణానికి హాని చేయకుండా మన కళలకు ఉపయోగపడే ఒక సహజ పదార్థమే ఈ అరటి చెట్టు. ముఖ్యంగా అరటి నారతో స్వయం ఉపాధి అనేది క్రియేట్ అవుతుంది. సో వ్యర్థంగా పడేసే అరటి భాగాలన్నింటినీ కూడా కళాఖండాలుగా మారుస్తూ ఉన్నారన్నమాట. సో చిన్న చిన్న బొమ్మల్ని తయారు చేస్తూ, సో అట్లాగా మనకి ఇదైతే బాగా ఉపయోగపడుతుంది అరటి మొక్క. అంతేకాదు మనకి అరటి యొక్క కాండం వల్ల జీర్ణక్రియ చక్కగా మెరుగుపడుతుంది. అండ్ అంతేకాదు అరటి పువ్వులు మనకి ఆరోగ్యాన్ని కూడా మేలు చేకూరుస్తాయి. అండ్ అలాగే శరీరానికి తక్షణ శక్తి రావాలి అంటే అరటి పండు తింటే చాలు. సో ఇట్లాగా మనకి ఎన్నో రకాల చెట్లు, మొక్కలు కళల్లో బాగా ఉపయోగపడుతున్నాయి, ముఖ్యంగా గ్రామీణ హస్తకళల్లో. మరి ఇది వాళ్ళు మన జోరుగా హుషారుగా ఇక చివరిగా మంచి సాంగ్తో ఎండింగ్ ఇచ్చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్కి.

వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. పీసీ సంక్షేమ వసతి గృహాల శాశ్వత భవనాల నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేశామని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన గురుకులాలు, బీసీ హాస్టల్ విద్యార్థులను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంత్రి నిన్న సత్కరించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జైలు శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఉద్యాన శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్లో పలు అభివృద్ది పనులకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి నిన్న భూమి పూజ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గుంతకల్లు, మార్కాపురం మధ్య నూతన రైలు సేవలను నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి నంద్యాల రైల్వే స్టేషన్లో జెండా ఊపి నిన్న ప్రారంభించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవానుల సంతానాన్ని గౌరవించుకునేందుకు ప్రతి సంవత్సరం మే 13న అమర సైనికుల పిల్లల దినోత్సవం చిల్డ్రన్స్ ఆఫ్ ఫాలెన్ పేట్రియాట్స్ డేగా నిర్వహిస్తుంటారు. యుద్దాలు, పోరాటాల్లో అమరవీరులైన వారి పిల్లల త్యాగాలను వారికి తగిన సాయం అందాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజును నిర్వహిస్తారు. విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని కొన్ని ప్రాంతాల్లో బిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మరాఠ్వాడా వరకు ద్రోణి విస్తరించినట్లు తెలిపింది. అయితే ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు పోలవరం ప్రాంతంలో ఈరోజు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
2: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
1: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
2: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
1: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
2: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
1: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: 10:15 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంట్రీ చేసాం హరివిల్లు ప్రోగ్రామ్ కి. మరి ఇవాళ మన హరివిల్లులో మంచి విషయాలతో కూడిన క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి. మరి క్వశ్చన్స్ కి తెలిసిన ఆన్సర్స్ మీరు నాకు వాట్సాప్ ద్వారా చేయొచ్చు. నా దగ్గర ఒక వాట్సాప్ నెంబర్ ఉంది, నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తూ నాతో కలిసి ఈ ప్రోగ్రామ్ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మరి హరివిల్లుని మొదలు పెట్టేద్దామా? మరి మొదలు పెట్టాలి అంటే వాట్సాప్ నెంబర్ని మీరు సేవ్ చేసుకోవాలి కదా, 0866248814. ఇది వాట్సాప్ నెంబర్. సో వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేస్తూ ఉండండి, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ చేస్తూ ఉండండి. మరి నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, సో పొద్దున్నే మనం తెలుసుకున్నాం కదా డొనేట్ ఏ వేజ్ టు ఏ చారిటీ అని చెప్పి, అంటే మన ఒక రోజుకి సంబంధించి ఒక జీతాన్ని, మన ఒక్కరోజు జీతాన్ని మనం ఇతరులకి సహాయం చేయాలి అని చెప్పి తెలుసుకున్నాం కదా. అలా మీకు ఒక ఛాన్స్ వస్తే మీరు ఎటువంటి సహాయం చేస్తారు? నేను సింపుల్గా అడుగుతున్నా, మీరు సింపుల్గా చెప్పేసేయండి. ఆర్థిక సహాయం చేస్తారా, సమయాన్ని సహాయంగా కేటాయిస్తారా, లేదా మీ యొక్క మాటని సహాయంగా కేటాయిస్తారా? ధన సహాయం చేస్తారా, సమయాన్ని సహాయం చేస్తారా, లేదా మాట సహాయం చేస్తారా? ఏ రకమైన సహాయాన్ని చేస్తారు? ఒక్కరోజు మీకు హెల్ప్ చేసే ఛాన్స్ వస్తే మీరు ఎటువంటి హెల్ప్ చేస్తారు? నాకు ఆన్సర్ చేయండి 0866248814 వాట్సాప్ నెంబర్కి. సో మన లిజినెస్ ఆల్రెడీ చాలామంది మెసేజెస్ చేస్తూ వెయిటింగ్ అనమాట. సో పలకరిద్దాం వాళ్ళందరూ ఒకసారి. హాయ్, వెరీ గుడ్ మార్నింగ్ అంటూ భానుగారు లెమలపాడి నుంచి మెసేజ్ చేశారు. హాయ్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేశారు, మెడిటేషన్ చేయాలి అంటూ ఇందాక నాకు మెసేజ్ చేశారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా పాలంపల్లి నరసింహారెడ్డి గారు మెసేజ్ చేశారు. సో ఇందాక కోవిడ్ టైంలో నేను మాట్లాడిన టాపిక్ గురించి అనమాట. ఏమని అంటే, దయగా చూసే మనసు ఒకవైపు, ఆ దయను చేతల్లో చూపే చేయి మరోవైపు, ఒక్కరోజు ఆసరాగా నిలిచిన ఓ చూపు, కష్టమో బాధో పూర్తిగా తీర్చకపోయినా వేసవి ఉక్కుపోతులో వీచే చల్లని గాలిలా కొంత హాయిని మాత్రం మిగల్చగలదు. భయానికి మాట సహాయం ధైర్యమైతే అవసరానికి మనిషి సహాయం ఆ భయాన్ని పోగొట్టు ఆశ్రయమవుతుంది. ఏ గుండెల్లో ఎంత బాధ దాగుందో ఎవరికీ తెలియదు, నీ చెయ్యే ఆ బాధను తీర్చగలదేమో అంటూ పంపించారు. చాలా బాగుందండి. అండ్ నిన్న కూడా విన్నాను కానీ ఎస్ఎంఎస్ చేయడం కుదరట్లేదు అంటున్నారు. పర్లేదు, ఈరోజు చేశారుగా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాగుంది చందన, ఈనాటి ప్రోగ్రామ్ వెదురుతో చేసిన వేణువు పలికే స్వరంలా అంటున్నారు. సేమ్ ఇలానే ఉంది మీ మెసేజ్ కూడా, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చెప్పా కదా ఇవాళ క్వశ్చన్, మీకు గనక ఒక్కరోజు హెల్ప్ చేసే ఛాన్స్ వస్తే మీరు ఆర్థిక సహాయం చేస్తారా, లేకపోతే మీ టైంని వెచ్చించి సహాయం చేస్తారా, లేకపోతే మీ మాట సహాయం చేస్తారా, ఏ సహాయం చేస్తారు? నాకైతే ఆన్సర్స్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకెవరు పంపించారు చూద్దాం. కేవీ రమణ గారు శ్రీకాకుళం నుంచి సూపర్ డ్యూయట్స్ అంటున్నారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే హాయ్ చందన, ఎలా ఉన్నారు, జోరుగా హుషారుగా అదిరింది, ఇక మాతో ఆడుకుంటారుగా హరివిల్లులో, మాకు అర్థమవుతుంది ఈరోజు పరిస్థితి ఏంటో అంటున్నారు. ఓకే. అండ్ అలాగే నిద్ర లేవడానికి 10 నిమిషాల ముందు ఆ తర్వాత మన శరీరంలో జరిగే మార్పులను ఈరోజు మీరు ఎంతో సరళంగా చెప్పారు, ఈ చక్కటి సమాచారానికి కృతజ్ఞతలు అంటూ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరు ఇంతకీ సూర్యుడిని పలకరించాలన్న సంకల్పం ఉంటే మీ దేహమే ఒక అద్భుత జీవ గడియారం అంటున్నారు. ఎస్, కరెక్టే. వేణుగోపాల్ దత్త గారు మద్రాసు నుంచి థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా మిగతా అన్ని కూడా మెసేజెస్ కాబట్టి, అంటే ఆన్సర్ మెసేజెస్ కాబట్టి, సో చేస్తూ ఉండండి. మీరైతే ఎటువంటి సహాయం చేస్తారో నాకు మెసేజ్ చేయండి. మీకు ఒక్కరోజు ఛాన్స్ ఇచ్చారండి, ఒక్కరోజు ఛాన్స్లో మీరు ఆర్థిక సహాయం చేస్తారా, మీ జీతాన్ని, ఒక్కరోజు జీతాన్ని, లేదా మీ ఆ ఒక్కరోజు టైంని కేటాయిస్తారా హెల్పింగ్కి, లేదు ఆ ఒక్కరోజు మాట సహాయం చేస్తారా, ఏం చేస్తారు? నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ఇంకొక మంచి సాంగ్ విందాం ఈలోపు, స్టే ట్యూన్.
1: నీ స్వర సంతకంతో ఎందరినో మేల్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే

0: నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం,
3: శ్రీమద్ భగవద్గీత.

0: ఉంటుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్, ఇలా.

0: బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

హాయ్ నాన్న నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మనం హరివిల్లిలో ఉన్నాం అండ్ నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, మీకు ఒక్కరోజు సహాయం చేసే ఛాన్స్ వస్తే మీ ఒక్కరోజు జీతాన్ని సహాయం చేస్తారా, ఆర్థిక సహాయం, లేదా మీ ఆ ఒక్కరోజు సమయాన్ని సహాయంగా ఇస్తారా, లేదా ఒకరోజు ఆ మాట సహాయం చేస్తారా? సో ఏం చేస్తారు అని చెప్పి అడిగాను కదా, మన లిజినెస్ ఆన్సర్స్ అయితే పంపించారు, చూద్దాం. కానూరు నుంచి తాతారావు గారు చందనాకి వందనం అంటున్నారు, మీకు కూడా వందనం. అండ్ అలాగే టైం స్పెండ్ చేస్తారట చెల్లపాండి మర్ మోనిషా మధురై తమిళనాడు నుంచి, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా ఉదయం గాలి చల్లగా వీబీలో చందన మాట గలగల అంట, శుభోదయం చందన అంటూ రాజేష్ గారు హిందూపూర్ నుంచి పంపించారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి ధన సహాయం చేస్తారట, ఓకే, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పడన నుంచి, చందన గారు మీరు మా ముఖ చిత్రాలు మార్చి చాలా రోజులైంది, ఎప్పుడు మారుస్తారో ఎదురు చూస్తూ ఉన్నామంట. వస్తా వస్తా ఆన్ ద వే, ఆ టైం కూడా దగ్గరికి వచ్చింది. అండ్ మాట లేదా టైం ఈ రెండింటిలో ఏది కావాలన్నా సహాయం చేస్తారట భాస్కర్ గారు, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా సోషల్ సర్వీస్ టు చిల్డ్రన్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటూ అపర్ణజీ పంపించారనమాట తిరుపతి నుంచి, ఓకే, నైస్. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు, మీరు ఇచ్చిన మూడు సలహాల్లో ఏది వచ్చినా మనస్ఫూర్తిగా చేస్తాను అంటున్నారు, అంటే ఏది చేయాల్సి వచ్చినా అని, ఓకే. నెక్స్ట్ ఇంకా సమయాన్ని సహాయం చేస్తారట అప్పలరాజు గారు పడని నుంచి, ఓకే, ఇందాక మీరు పెట్టారు నేను చూశాను. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ లత గారు ఉయ్యూరు నుంచి, మాటలతో పాటు సమయాన్ని కూడా సహాయం చేస్తా మేడం అంటున్నారు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఇంకా ఆర్థిక సహాయం చేస్తారట ఎవరు అని అంటే కోమలి కావ్యశ్రీ ఇద్దరు కూడా కాపుగల్లి నుంచి పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా ఏది అవసరమైతే అది చేస్తా, కావాలంటే ఆ రోజు అతనికి కేటాయిస్తా అంటూ పంపించారు మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి, ఓకే. నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, అరటి గురించి చాలా బాగా చెప్పారు, మా పెరట్లో అన్ని చెట్లలో అరటి ఎక్కువగా ఉంటాయండి అంటున్నారు. అండ్ చంద్ర గారు అన్నీ వింటూ ప్రశ్న విషయానికి వస్తే అక్కడ ఉండే సిచ్యువేషన్ని బట్టి టైం వెచ్చించి వారికి కావాల్సిన సహాయం చేస్తారట, ఓకే, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన గుడ్ మార్నింగ్ అంటూ మాట సహాయం చేస్తారట పల్లవి గారు మచిలీపట్నం నుంచి, చేయండి చేయండి. అండ్ అలాగే పండును కోసేవడం కన్నా మొక్కను నాటడం నేర్పిస్తే అత్యుత్తమ సహాయం అంటున్నారు. టీచ్ ఏ మ్యాన్ టు ఫిష్ రేదర్ దాన్ గివింగ్ వన్ అండ్, ఓకే, చేపను పట్టడం నేర్పిస్తారా చేపను ఇవ్వకుండా, ఓకే, బాగుంది మీ సహాయం. వేణుగోపాల్ దత్త గారు మద్రాసు నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు అంటే ఉదయం టాపిక్కి తగ్గట్టు మంచి ప్రశ్న అడిగారు, మాట మనిషి డబ్బు ఈ మూడిట్లో ఈ మూడు ముఖ్యమైన అవసరాలే, సమయాన్ని బట్టి ఒక్కో టైంలో ఒక్కొక్కటి ఉపయోగపడుతుంది. ఎంత ధనమున్నా మనిషిని పలకరించే మనిషి లేకపోతే నిరుపేద కన్నా పేదవాడు. వారికి ఓదార్పు కొండను ఎక్కినంత బలం అంటూ పంపించారు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఓ మనిషి పలకరింపు దూరమైతే తన మనసుని ఓదార్చే ఓ మాట పక్కన చేరగా అదే వయసుకు నవ్వు అందించే ఒక చెయ్యి నిజంగా మరో జన్మకు చేయూత లాంటిది అంటున్నారు పాలంపల్లి నరసింహారెడ్డి గారు. బాగుంది, మరి మీరు ఇంతకీ మూడిట్లో ఏ సహాయం చేద్దాం అనుకుంటున్నారు అది కూడా చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇంకా శోభారాణి గారు రంగారావు గారు

ఫ్యామిలీ నుంచి పంపించారు, నేనైతే మాట సహాయం చేస్తా అంటున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా నేను కూడా మాట సహాయం చేస్తా అంటున్నారు కానూరు నుంచి తాతారావు గారు. సో చెప్పేశానండి, ఇందాక మీరు వినట్లేరు. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడుగుతున్నాను, రెడీగా ఉండండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఎవరి జయంతి సందర్భంగా మన ఇండియాలో సైంటిస్ట్ డే అనేది సెలబ్రేట్ చేస్తాం. మన ఇండియాలో సైంటిస్ట్ డే అనేది సెలబ్రేట్ చేస్తూ ఉంటాం కదా, అది ఎవరి జయంతి సందర్భంగా చేస్తాం? తెలిస్తే 0866248814 నెంబర్కి ఆన్సర్ చేస్తూ ఉండండి. ఒక స్మాల్ బ్రేక్, తర్వాత ఒక మంచి సాంగ్ మీకోసం.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 నుంచి 30వ తేదీ 2027 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఏమన్ సార్, చాలా రోజుల తర్వాత.
2: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
1: అరే అంతేనండి, 60 రూపాయలే.
2: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
1: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
2: మరి రెండోది?
1: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
2: బాబోయ్, బతికించింది యూపీఐ.
1: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి 101.3. మరి నేను అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్స్ చేసేసారు మన వాళ్ళు. ఇంతకీ ఏం క్వశ్చన్ అంటే, ఎవరి జయంతి సందర్భంగా మన ఇండియాలో శాస్త్రవేత్తల దినోత్సవాన్ని జరుపుకుంటాం, మరి ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ తెలిస్తే పంపించండి అన్నాను. ఆన్సర్స్ కూడా చూసే చూద్దాం ఎవరు పంపించారో. అప్పలరాజ్ గారు పడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి గొప్పగా కాకపోయినా కొద్దిగా డబ్బు సహాయం అయితే చేస్తారట. ఓకే, ఒక్కరోజు జీతాన్ని సహాయం చేయండి, అదే బెటర్. అంటే మరి బడ్జెట్ మనకి ఎక్కువ పడదు, అండ్ బట్ హెల్ప్ చేసిన వాళ్ళం కూడా అవుతాం. అది నెక్స్ట్. ఇంకా అగస్త్య పంపించారు తిరుపతి నుంచి. ఓకే, ఆయన బర్త్డే స్పెషల్గా చేస్తాము అంటూ. ఓకే, కరెక్ట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నరసింహారెడ్డి గారి మాటల్ని ఏకీభవిస్తున్నాను, వారికి ధన్యవాదాలు అంటున్నారు. అండ్ రెండో ప్రశ్నకి నెట్వర్క్ ఇష్యూ ఇచ్చి ఆన్సర్ మింగేసిందంట. ఓకే, నో ప్రాబ్లం. వేణుగోపాల్ దత్త గారు మద్రాసు నుంచి చేశారు మెసేజ్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, చెల్లిపండి అండ్ మోనిష మధురై నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. సో అది ఎప్పుడు డేట్ అనేది కూడా పంపించేశారు. ఓకే, అండ్ అలాగే కోమలి కావ్యశ్రీ ఇద్దరు కూడా కాపుకల్ గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. మరింతకీ ఆన్సర్ ఏంటి అంటే, ఎవరి జయంతి సందర్భంగా మనం శాస్త్రవేత్తల దినోత్సవాన్ని జరుపుకుంటామంటే సివి రామన్ గారి జయంతి సందర్భంగా అన్నమాట. మరి ఈ రోజు అయితే మనకి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి 10:45 మన హరివిల్లు అయిపోతుంది కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఒకటి అడిగేస్తున్నాను. ఒలింపిక్ గేమ్స్ ఉంటాయి మనకు తెలుసు కదా, సో ఈ ఒలింపిక్స్లో మన ఇండియాకి జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారుడు ఎవరు? సో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించిన ఆ క్రీడాకారుని పేరు, మన ఇండియాకి సంబంధించి ఆ క్రీడాకారుడు ఎవరు తెలిస్తే 0866248814 ఆన్సర్ చేసేయండి. ఒక స్మాల్ బ్రేక్, మంచి సాంగ్ మీకోసం.
2: గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.

రియల్లీ ఆసమ్ కదా సాంగ్ అయితే. మరి నేను చివరిగా అడిగిన క్వశ్చన్కి ఎవరెవరు ఆన్సర్స్ చేశారో చూసేద్దాం. మరి నేను అడిగిన చివరి క్వశ్చన్ ఏంటి, ఒలింపిక్స్లో మన ఇండియాకి జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారుడు ఎవరు అని అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. ఎవరు పంపించారు అని అంటే కోమలి కావ్యసు ఇద్దరు కూడా కాపుగల్లు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నూనె నుంచి శోభారాణి గారు, రంగారావు గారు, సివి రామన్ అంటూ పంపించారు ఇందాక దానికి. అండ్ అలాగే శ్రీమన్ నారాయణ మూర్తి గారు, సుజాత గారు ఫ్యామిలీ భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ వేణుగోపాల్ దత్త గారు ఇప్పుడు వినిపించింది రెండో ప్రశ్నకు సమాధానం సివి రామన్ అంటూ పంపించారు. అండ్ ఈ క్వశ్చన్ కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే అప్పలరాజు గారు పేడే నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ పెద్దపరి నుంచి అబ్దుల్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ మూవల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే అపర్ణ గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నా అంటూ సత్యభార్గవి గారు పంపించారనమాట. తాడిపత్ర నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇందాకటిది కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన అంటూ చేనేతిపూర్ నుంచి జ్యోతి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే నీరజ్ చోప్రా అనమాట. సో ఆ గేమ్ అప్పుడు జరిగినప్పుడు మాత్రం బిగ్గెస్ట్ సెన్సేషన్ అయిపోయింది ఆ గోల్డ్ మెడల్ సాధించడం అనేది. మరి అలాగా మన హరివిల్లో అయితే చక్కగా సాగింది. కాబట్టి ఇక నెక్స్ట్ అయితే ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ ఇంతటితో నా ప్రోగ్రామ్స్ కూడా అయిపోయినాయి. కాబట్టి త్వరలో మరి ఒక లిజనర్ అడిగినట్టు మీ అందరితో కలిసి సందడి చేసేందుకు వస్తాను. అండ్ అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి 101.3. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన, సైనింగ్ ఆఫ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయం 10:00.

0: 45 నిమిషాలు. వేసవిలో షుగర్ వ్యాధి పట్ల తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రయోజిత కార్యక్రమం వింటారు. నిర్వహణ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ ఫణికుమార్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి పట్ల చక్కటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే డాక్టర్ గారు, వేసవికాలం వచ్చేసింది, ఎండలు బాగా ముదరడం ప్రారంభించాయి. ఇలాంటి సందర్భాల్లో షుగర్ పేషెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలేమో అనిపిస్తోంది. ఎందుకంటే మామూలు మనుషులతో పోలిస్తే ఈ వేసవి కాలంలో షుగర్ పేషెంట్స్కి ఎదురయ్యేటువంటి సమస్యలు అసలు ఏంటండి?
3: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫన్ కుమార్. ముఖ్యంగా మనం సమ్మర్ వస్తుంది కాబట్టి, ఆల్రెడీ సమ్మర్లోనే ఉన్నాం, మన సమ్మర్ వచ్చేసింది కాబట్టి, సో ఫస్ట్ షుగర్ పేషెంట్స్ ఎవరైనా సరే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవాలండి. అంటే HbA1c అనేది ఎవ్రీ 3 మంత్స్ చేసి 7 లోపల మెయింటైన్ చేయాలి, 7 లోపల ఉండేటట్టు చూసుకోవాలి. సో బేసికల్గా మనం సాధారణ ప్రజలతో పోలిస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళ శరీరం ఎండ తీవ్రతకు కొంచెం తొందరగా రియాక్ట్ అవుతుంది. ప్రధానంగా 5 సమస్యలు గమనిస్తూ ఉంటామండి షుగర్ పేషెంట్స్, షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి. ఫస్ట్ వచ్చేసి డిహైడ్రేషన్ రిస్క్ అండి, అంటే ఒంట్లో నీరు శాతం తగ్గిపోవడం అనేది మనం ఎక్కువగా షుగర్ కంట్రోల్ లేని పేషెంట్స్లో చూస్తూ ఉంటాం ఎండాకాలంలో. తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్స్ రిస్క్ కూడా చూస్తుంటాం, అంటే మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ అనేది రిస్క్ కొంచెం సమ్మర్ సీజన్లో షుగర్ కంట్రోల్ లేని పేషెంట్స్లో చూస్తుంటాము. అలాగే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అవ్వకపోవడం వల్ల దాని ఎఫెక్ట్ కిడ్నీ మీద పడి అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది కూడా మనం ఈ సమస్య ఎక్కువగా అన్కంట్రోల్ డయాబెటిక్ పేషెంట్స్లో మనం సమ్మర్లో చూస్తుంటాము. ఇక కామన్గా చూసేది ఏంటంటే సోడియం పొటాషియం లెవెల్స్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటారు, అంటే లవణాలు సమతుల్యత కోల్పోవడం, అంటే మనకి సోడియం లెవెల్స్ తగ్గిపోవడం, పొటాషియం లెవెల్స్ తగ్గిపోవడం, ఇలాంటి సమస్యలు కూడా డిహైడ్రేషన్ వల్లనే చూస్తూ ఉంటాము. ఇది కాకుండా అన్కంట్రోల్ డయాబెటిక్ పేషెంట్స్లో మనం ఒక రేర్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ అది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డయాబెటిక్ కీటోసిస్ కానీ డయాబెటిక్ కీటోఅసిడోసిస్, అంటే దీర్ఘకాలికంగా షుగర్ కంట్రోల్ అయినప్పుడు బాడీ స్టార్వేషన్లోకి వెళ్ళిపోయి సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేని పొజిషన్లో పేషెంట్ కీటోసిస్ లేదా కీటోఅసిడోసిస్లోకి వెళ్ళే రిస్క్ కూడా మనం ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా డిహైడ్రేషన్ వల్లే అన్నిటికీ లింక్ అనేది ఉంటుందండి. సో ఇది మనం ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి సమ్మర్లో చూస్తూ ఉంటాము. కాబట్టి షుగర్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా తమ తమ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకుంటూ షుగర్ తరచుగా మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో సెల్ఫ్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్, అంటే ఒక గ్లూకోమీటర్లో తరచుగా షుగర్ చెక్ చేసుకుంటడం వల్ల డయాబెటిక్ కాంప్లికేషన్స్ని మనం చాలా వరకు దూరంగా ఉంచవచ్చు.
2: అయితే డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, ఎండలకి ఇప్పుడు చెప్పిన సమస్యలకి అసలు సంబంధం ఏంటండి?
3: అంటే బేసికల్గా ఏంటంటే అన్నిటికీ మూల కారణము షుగర్ కంట్రోల్ లేకపోవడంతో పాటుగా మనకి బయట పెరిగిన వాతావరణం వేడి వల్ల వచ్చే డిహైడ్రేషన్ వల్ల అండి. అంటే నేను సింపుల్ భాషలో చెప్పాలంటే అది ఒక చైన్ రియాక్షన్ లాంటిది. సో జాగ్రత్తగా వింటే ఏంటంటే ఎండాకాలంలో బాగా చెమటలు పడినప్పుడు బాడీలో ఉండే నీటి శాతం తగ్గిపోయి డిహైడ్రేషన్కి లోనైనప్పుడు ఎప్పుడైతే నీరు తగ్గుతుందో షుగర్ కాన్సన్ట్రేషన్ పెరిగి పర్సన్ యొక్క మూత్రం కూడా చిక్కబడే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ డిహైడ్రేషన్ కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు పేషెంట్స్కి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రిస్క్ జరుగుతూ ఉంటుంది. తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కరెక్ట్ టైంలో మనం గుర్తుపట్టకపోతే దాని ఎఫెక్ట్ సరిపోడా నీరు తాగినప్పుడు, షుగర్ కంట్రోల్లో లేనప్పుడు దాని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఒక ఎఫెక్ట్ కిడ్నీ మీద పడి అక్యూట్ కిడ్నీ ఇంజురీస్కు పేషెంట్కి లోన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బేసికల్గా ఏంటంటే అన్నిటికీ ఈ షుగర్ కంట్రోల్ లేకపోవడము ప్లస్ డిహైడ్రేషన్ ఒకదానికొకటి తోడవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది అప్పటి వరకు, అంటే కిడ్నీ ఫంక్షన్ డిరేంజ్మెంట్, అంటే కిడ్నీ సమస్యల్లో 2 రకాలు ఉంటాయి. అది వచ్చేసి అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది ఏ వయసు పర్సన్కి అయినా సరే, అంటే అప్పటిదాకా నార్మల్గా ఉన్న పర్సన్ అయినా సరే, షుగర్ ఉన్న వాళ్ళైనా సరే, షుగర్ లేని వాళ్ళైనా సరే, సడన్గా ఒక 10-15 మోషన్స్ అయినప్పుడు బాడీలో ఉండే నీరు శాతం అంతా ఒక్కసారిగా బాడీలోంచి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళు సరిపడా దాన్ని డిహైడ్రేషన్ కరెక్ట్ చేసుకోలేకపోతే ఆ కిడ్నీకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల కిడ్నీ పనితీరు దెబ్బతింటుంది. సో దానివల్ల సీరం క్రియాటిన్ లెవెల్స్ నార్మల్గా ఉండాల్సిన స్థాయి కంటే ఎప్పుడైతే పెరుగుతాయో దాన్ని మనం అక్యూట్ కిడ్నీ ఇంజురీగా పరిగణిస్తాం. సో ఈ రిస్క్ నార్మల్ పర్సన్స్ కంటే షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి కొంచెం ఎక్కువగా. సో ఎప్పుడైనా సరే షుగర్ కంట్రోల్ లేనప్పుడు, ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, డిహైడ్రేషన్, ఈ బాడీలో సరిపడా ఫ్లూయిడ్ లేనప్పుడు మనం ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీని స్టార్టింగ్లోనే మనం గుర్తిస్తే సింపుల్గా ఫ్లూయిడ్ మేనేజ్మెంట్తో మనం కిడ్నీ ఇంజురీని రివర్స్ చేసే అవకాశం ఉంది. సో ఈ రిస్క్ జస్ట్ సమ్మర్ సీజన్లో ఎక్కువ కాబట్టి మనం షుగర్ పేషెంట్స్కి ఈ అవగాహన ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఎవరైనా సరే షుగర్ పేషెంట్స్ కంట్రోల్లో ఉందా లేదా, ఫస్ట్ షుగర్ కంట్రోల్ ఉందా లేదా చూసుకోవాలి. యూరిన్ తక్కువ వస్తున్నట్టు ఉన్నా, లేకపోతే యూరిన్లో మంట ఉన్నా, కడుపులో పొత్తికడ భాగంలో నొప్పి ఉండి ఫీవర్, మధ్య మధ్యలో జ్వరం, చలితో వస్తూ ఉన్నా సరే, ఏమన్నా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందా అనేది చెక్ చేయించుకుని డాక్టర్ దగ్గర, ఫిజిషియన్ దగ్గర చెక్ చేయించుకుని దానికి సరైన సమయంలో వైద్యం అందిస్తే కనుక ఇది సింపుల్గా మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది. సో ఇవన్నీటికి చేయాల్సిన దానికంటే ముందు ఏంటంటే షుగర్ కంట్రోల్లో మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. తరచుగా షుగర్ చెకప్ చేసుకుంటూ ఇంట్లోనే వారానికి ఒక 2-3 సార్లు షుగర్ వాల్యూస్ని నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఈ రిస్క్ అనేది మనం తగ్గించుకోవచ్చు.
2: డాక్టర్ ఫణికుమార్ గారు ఇప్పుడు చెప్పారు, మీరు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా సమ్మర్లో ఈ షుగర్ పేషెంట్స్కి ఎక్కువగా. అయితే ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చిన విషయం షుగర్ పేషెంట్స్కి ఎలా తెలుస్తుంది, ఎలా గుర్తించాలి, ఆ లక్షణాలు ఏంటి అసలు?
3: సార్ ముఖ్యంగా నేను సబ్జెక్ట్ని చాలా సింపుల్గా చెప్పదలుచుకుంటున్నాను. ఈ చెప్పే ముందు కామన్గా నన్ను పేషెంట్స్ ఇప్పటికీ చాలామంది పేషెంట్స్ అడిగే ఒక చిన్న డౌట్ గురించి చెప్తాను. అదేంటంటే 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి షుగర్ మందులు వాడేవాళ్ళు కూడా సడన్గా వచ్చి అమాయకంగా, సార్ మా ఊర్లో అందరు అడుగుతున్నారు మీరు చూసేది బ్లడ్ షుగర్నా యూరిన్ షుగర్నా అని ఒక చిన్న కామన్ అడుగుతున్నారు, దాంట్లో తప్పులేదు. సో బేసికల్గా దానికి సమాధానం ఏంటంటే మనిషి ఎవరైనా సరే అది బ్లడ్ షుగరే. ఎప్పుడైతే శరీరంలో షుగర్ కంట్రోల్ లేదో ఆటోమేటిక్గా కిడ్నీ సహా భారాన్ని యూరిన్ ద్వారా షుగర్ క్లియర్ చేసి దానికి ట్రై చేస్తున్నప్పుడే, దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు షుగర్ కంట్రోల్ లేనప్పుడు కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యేవి. సో బేసికల్గా ఏంటంటే షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి యూరిన్లో షుగర్ పోతూ ఉంటుంది. ఓకే, దానివల్ల మా క్లినికల్ భాషలో దానికి గ్లైకోసోరియా అంటారు. సో బ్యాక్టీరియా ఏదైతే క్రిములు ఉన్నాయో దానికి షుగర్ అంటే ఇష్టం, అంటే అది ఆ షుగర్నే అది ఆహారంగా తీసుకుని అది వృద్ధి చెందుతూ ఉంటుంది. సో షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ చాలా తొందరగా ఉంటుంది. ఓకే, దానివల్ల ఏంటంటే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ని మనం ఫస్ట్ దశలో గుర్తిస్తే కనుక దానికి లక్షణాలు ఎలా ఉంటే కూడా చెప్తాను. యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా సింపుల్గా ట్రీట్ చేయొచ్చు, కానీ అది కొంచెం లేట్ అయితే ఏంటంటే అది యూరినరీ అంటే లోవర్ యూరినరీ నుంచి అప్పర్ యూరినరీ పైలోనెఫ్రైటిస్ అనే సమస్య కూడా దారితీసే అవకాశం ఉంది. సో బేసికల్గా స్టార్టింగ్లోనే మనం లక్షణాలు ఎలా ఉంటాయంటే తరచూ యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం రావడం, యూరిన్ వెళ్తున్నప్పుడు చివరిలో మంటగా ఉండడం, మూత్రం వేడిగా వచ్చినట్టు అనిపించడం, పదే పదే మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం ఉండడం, అది కాకుండా సడన్గా మూత్రంలో స్మెల్ మారి కొంచెం ఫౌల్ స్మెల్ అంటే అసహజమైన స్మెల్ రావడం, లేకపోతే పొత్తి కడుపును నొప్పి, తరలి తరలిగా చలి రావడం, నీరసం, ఆకలి తగ్గడం, ఇవన్నీ ఉంటే ఏంటంటే మన యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది డాక్టర్ని కలిసి డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ సమస్య ముఖ్యంగా చెప్పాలంటే షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి ఉంటుంది. తర్వాత కొత్తగా షుగర్ వచ్చే వాళ్ళు చాలామంది యూరిన్ ఇన్ఫెక్షన్స్తోనే బయటపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి జెనిటల్ ఇన్ఫెక్షన్స్తోనే గైనకాలజిస్ట్ కావచ్చు, లేకపోతే ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తరచుగా యూరిన్ మంట వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ర్యాండమ్గా షుగర్ చెక్ చేసి ఓకే నీకు షుగర్ ఉంది కాబట్టి ఇట్లా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని డయాగ్నోస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ లక్షణాలు గుర్తుపెట్టుకుని తరచుగా యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం, రాత్రులు ఎక్కువగా యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం, అతి దాహం, అతిమూత్రం, అంటే యూరిన్ ఎక్కువ పోతున్నప్పుడు ఏంటంటే బాడీ డిహైడ్రేషన్కి లోనై అతి దాహం, మళ్ళీ నీరు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ లక్షణాలు ఉన్నప్పుడు మనం షుగర్ని కన్ఫర్మ్ చేసి దానికి సరైన వైద్యం అందిస్తే ఈ ప్రాబ్లమ్ని మనం చాలా వరకు సాల్వ్ చేయొచ్చు. ఇది కాకుండా ఇప్పుడు మేము వాడే లేటెస్ట్ షుగర్ మెడిసిన్స్లో కూడా కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే SGLT2 ఇన్హిబిటర్స్లో కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి అది మేము పేషెంట్స్కి ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి లక్షణాలు ఏదైనా ఒకటే కాబట్టి యూరిన్లో మంట రావడం, కడుపులో నొప్పి రావడం, పొత్తి కడుపులో నొప్పి రావడం, మధ్య మధ్యలో చలి రావడం ఉన్నప్పుడు ఏంటంటే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ చెకప్ చేయించుకుని దాన్ని మనం స్టార్టింగ్ దశలోనే గుర్తిస్తే సింపుల్గా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది.
2: డాక్టర్ ఫణికుమార్ గారు, ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళ మూత్రం చాలా దుర్వాసన, అదొక రకమైనటువంటి వాసన వస్తుంది అని చెబుతుంటారు. మీరు ఇప్పుడు చెప్పారు కూడా, అది ఏమిటి మామూలు వాళ్ళకి మూత్ర విసర్జన అమోనియా వాసన, యూరియా వాసన అని
3: అంటున్నారు?
2: ఎక్కడన్నా భూమి మీద అంటే ఇప్పుడు లేదనుకోండి, అందరూ వాష్రూమ్లు వాడుతున్నారు, ఎప్పుడన్నా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఏదైనా బయట బహిర్భూమిలో పోస్తే అక్కడ చీమలు బాగా పాకుతాయి అని వాళ్ళు అంటుంటారు డాక్టర్, ఇది మరి మీరేమంటారు?
3: నిజమేనండి, అది ఆ సినిమాలో ఒక సినిమాలో చూసాము. అది ఆల్రెడీ అది బేసికల్గా ఏంటంటే షుగర్ పేషెంట్స్

0: ఎవరైనా సరే షుగర్ కంట్రోల్లో లేనప్పుడు బ్లడ్లో ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పుతాయో కిడ్నీస్ ఆ అధిక షుగర్ని యూరిన్ ద్వారా క్లియరెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు యూరిన్లో కూడా షుగర్ లెవెల్స్ అనేది ఉంటుంది. కాబట్టి యూరినరీ ఇన్ఫెక్షన్స్ నార్మల్ పర్సన్స్తో పోలిస్తే షుగర్ వాళ్ళకి వచ్చే రిస్క్ చాలా ఎక్కువ అండి.
1: డాక్టర్, ఇందాక మీరు కిడ్నీల మీద ప్రభావం ఉంది, షుగర్ సరిగా కంట్రోల్లో లేకపోతే అని చెప్పారు. అందులో ఈ సమ్మర్లో, వేసవి కాలంలో ఇంకా జాగ్రత్త వహించాలి అని చెబుతూ, అసలు కిడ్నీలకి సమ్మర్లో ఉండేటువంటి ఇబ్బందులు, రిస్క్ గురించి ఒకసారి చెప్పండి. అసలు
0: కిడ్నీలకి సమ్మర్లో ఉండే డైరెక్ట్ రిస్క్ వచ్చేసి ఇందాక నేను చెప్పిన అక్యూట్ కిడ్నీ ఇంజురీయే. బేసికల్గా అది ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళ గురించే కాకుండా నార్మల్ పర్సన్స్ గురించి అయినా మాట్లాడదాము. ఎవరైనా సరే సడన్గా ఒక 4-5 సార్లు వామిటింగ్స్ అయ్యి ఒక 5-6 సార్లు విరోచనాలు అయితే ఖచ్చితంగా మీరు దానికి డీహైడ్రేషన్ని కరెక్ట్ చేయడానికి సరిపడనంత వాటరు, మజ్జిగ, నార్మల్ పర్సన్ షుగర్ పేషెంట్ కాకుండా కంట్రోల్లో ఉండే షుగర్ పేషెంట్ అయితే కొన్ని కొబ్బరి నీళ్ళు అలా ద్రవ పదార్థాలు తీసుకుని ఆ డీహైడ్రేషన్ని సెట్ చేసుకుని కేవలం మీరు ఏ టెస్ట్ చేయకపోయినా సరే యూరిన్ సరిగ్గా వస్తుందా లేదా చూసుకుంటూ ఉంటూ, సరే మోషన్స్ అయినా దానికి స్టార్టింగ్లోనే ట్రీట్మెంట్ తీసుకుని యూరిన్ అవుట్పుట్ బాగుందా లేదా చూసుకుంటూ, యూరిన్ అవుట్పుట్ చూడడానికి ఏ బ్లడ్ టెస్ట్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. సడన్గా ఒక పేషెంట్కి ఒక 5-6 సార్లు మోషన్స్ అయ్యి తర్వాత యూరిన్ సరిగా రానట్టు ఉండి ఆయాసం కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళి క్రియాటిన్ అనే బేసిక్ చెకప్, మన పిహెచ్సిలో సరే ఎక్కడైనా సరే క్రియాటిన్ అనేది మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇనీషియల్ దశలో డీహైడ్రేషన్లో ఏంటంటే క్రియాటిన్ పెరిగినప్పుడే మనం యాక్షన్ తీసుకుని సరిగ్గా ఫ్లూయిడ్స్ రీసస్టేట్ చేసి ఆ కిడ్నీ అనేది ఎటువంటి డీహైడ్రేషన్ ఎఫెక్ట్ కిడ్నీ మీద పడకుండా మనం రికవర్ చేసే అవకాశం ఉంది. సో బేసికల్గా ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది ఎవరైనా సరే నార్మల్ పర్సన్కి కూడా డీహైడ్రేషన్ లేకపోతే ఇన్ఫెక్షన్స్ టైంలో ఎక్కువగా మోషన్స్ టైంలో వచ్చే అవకాశం. ఇది కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది, దీనివల్ల మళ్ళీ ఫ్యూచర్ లో ఎటువంటి కిడ్నీ సమస్యలు రావు. దీని పేరే అక్యూట్ కిడ్నీ ఇంజురీ. సో ఇదేంటంటే సడన్ గా కిడ్నీ పనితీరు డ్రాప్ అవ్వడం బేసికల్ గా డీహైడ్రేషన్స్ లేకపోతే వామిటింగ్స్, మోషన్స్, లేకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందాక చెప్పడం మర్చిపోయాను, నార్మల్గా ఉన్న పేషెంట్ అయినా సరే ఎండాకాలంలో డీహైడ్రేటెడ్ స్టేట్లో 1 లేదా 2 పెయిన్ కిల్లర్స్, అంటే డాక్టర్ సలహా లేకుండా సొంతంగా వైద్యం చేసుకుని పెయిన్ కిల్లర్స్, అంటే ఎన్ఎస్ఐడ్ గ్రూప్కి సంబంధించిన పెయిన్ కిల్లర్స్ కనుక వేసుకున్నా సడన్గా కిడ్నీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో డీహైడ్రేటెడ్ స్టేట్లో ఒళ్ళునొప్పులు ఉన్నాయి కదా అని చెప్పి సొంత వైద్యం చేసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ కిల్లర్స్ వేసుకోకుండా ఉంటే కిడ్నీకి ఎటువంటి రిస్క్ ఉండదు. కాబట్టి ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ రిస్క్ ఎవరికంటే డీహైడ్రేటెడ్ స్టేట్లో వచ్చే అవకాశం ఉంది, ప్లస్ అదే డీహైడ్రేటెడ్ స్టేట్లో పెయిన్ కిల్లర్స్ వాడితే ఇంకా రిస్క్ అనేది డబల్ అవుతుంది. కాబట్టి సొంతంగా నొప్పి మాత్రలు ఎక్కడ పేషెంట్స్ వాళ్ళంతర వాళ్ళు వేసుకోకూడదు. ఇంకా బాగా నొప్పి భరించలేనప్పుడు, డాక్టర్కి అందుబాటులో లేనప్పుడు మీరు పారాసెటమాల్ టాబ్లెట్ మాత్రం వేసుకోవచ్చు, అది మాత్రమే సేఫ్. ఇంకా ఎటువంటి పెయిన్ కిల్లర్స్ మీరు సొంత వైద్యం కింద వేసుకోకూడదు, దీనివల్ల కూడా కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, సమ్మర్లో బాగా బయట తిరిగినటువంటి వాళ్ళు చాలామందికి కళ్ళు తిరగడం, కండరాలు పట్టేయడం ఇవి జరుగుతుంటుంది. ఇది కేవలం ఆయన ఎండలో బాగా తిరగడం వల్ల జరిగినటువంటి ఇబ్బందేనా, ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉంటాయంటారా?
0: లేదండి, బేసికల్గా ఇది ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే సమ్మర్లో బయట మనం ఎండలో తిరిగినప్పుడు విపరీతమైన చెమట పట్టడం వల్ల కూడా మన శరీరంలో సోడియం, పొటాషియం క్లోరైడ్ లాంటి లవణాలు చెమట రూపంలో బయటకు వెళ్ళిపోయినప్పుడు ఈ ఇంబ్యాలెన్స్ వచ్చి కూడా దీనివల్ల పేషెంట్స్ విపరీతమైన నీరసం, కండరాలు పట్టేయడం, అంటే మజిల్ క్రాంప్స్, కన్ఫ్యూజన్, అంటే అయోమయంగా ఉండడం, కొంతమందికి ఎక్కిళ్ళు రావడం సోడియం తగ్గినప్పుడు, తర్వాత గుండె వేగంగా కొట్టుకోవడం, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, ఇర్రెగ్యులర్ పల్స్, తర్వాత కొంతమందికి ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఏంటంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అండి. సో అట్లా మీకు అయోమయంగా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఫిజిషియన్ని కలిసి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉందా అనేది చెక్ చేయించుకునే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి, బీపీ మెడిసిన్స్లో కొంతమంది కొన్ని బీపీ డయాబెటిస్ వాళ్ళు కూడా డీహైడ్రేషన్ రిస్క్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సమ్మర్కి తగ్గట్టు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మనం దాన్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. సో బేసికల్గా డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఏంటంటే మంచి నీళ్లు బాగా తీసుకోవాలి, తర్వాత మజ్జిగ బటర్ మిల్క్ చిటికడం తుప్పేసి నిమ్మకాయ నీళ్ళు, షుగర్ వేయకూడదండి. చాలామంది ఏంటంటే షుగర్ వేసిన తర్వాత నీరసం తగ్గుతుంది అనుకుంటారు, అది తాత్కాలికంగా మాత్రమే. షుగర్ వేయడం వల్ల మళ్ళీ షుగర్ పెరిగి మళ్ళీ డీహైడ్రేషన్ పెరిగి మళ్ళీ నీరసం పెరుగుతుంది. కాబట్టి ప్లెయిన్ మజ్జిగ చిటికడం తుప్పేసి నిమ్మకాయ నీళ్ళు లేకపోతే ORS బాగా నీరసంగా ఉంటే తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు కూడా తీసుకోవచ్చు, అది కూడా లేత కొబ్బరి నీళ్ళు, ప్రొవైడెడ్ పేషెంట్కి షుగర్ కంట్రోల్లో ఉండాలి, కిడ్నీ సమస్యలు ఆల్రెడీ ఉండే వాళ్ళు కొబ్బరి నీళ్ళు తక్కువ తీసుకోవాలి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి పణికుమార్ గారు, నమస్కారం.

0: నమస్కారం అండి.
1: షుగర్, బీపీ, థైరాయిడ్, అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం, నేను మణిశ్రీ. కామన్ గుడ్ ఫండ్ సీజీఎఫ్ కింద రాష్ట్రంలో 706 ఆలయాలు మంజూరైనట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. టీటీడీ సహకారంతో ప్రతి నియోజకవర్గంలో 25 నుండి 35 ఆలయాలు నిర్మించనున్నట్లు తెలిపారు. రైతుల నుంచి మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం కొనుగోలు చేస్తే ఉపేక్షించేది లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం 98 కోట్ల రూపాయలు విడుదల చేసిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కదుల దుర్గేష్ తెలిపారు. కాకినాడ నుంచి హర్యానా రాష్ట్రంలోని హిజార్ వెళ్లే నూతన రైలును కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో నిన్న జెండా ఊపి ప్రారంభించారు. విశ్వవిద్యాలయాల్లో 1523 బోధనా పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ ఈ నెల 15న నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఏపీ తెలంగాణ తాగునీటి అవసరాల మేరకు కృష్ణా జలాలను వినియోగించుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో నిర్ణయించారు. సాగర్లో 15 వరకు ఏపీకి 10 టీఎంసీల వినియోగానికి కేఆర్ఎంబీ అనుమతి ఇచ్చింది. అలాగే తెలంగాణకు సాగర్ నుంచి 16, శ్రీశైలం నుంచి 6 టీఎంసీల వినియోగానికి అంగీకారం తెలిపింది. ఏలూరు జిల్లాలో జనగణనలో భాగంగా ఇండ్ల గణన సర్వే పనులు 2 రోజుల్లోగా 50% పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం చూపుతోంది. అయితే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరికొన్ని గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఉత్తర తమిళనాడు, రాయలసీమ కర్ణాటక మీదుగా మరాఠ్వాడా వరకు ద్రోణి విస్తరించిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సుప్రసిద్ద భారతీయ రచయిత, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ఆర్కే నారాయణ్ పేరుతో సుప్రసిద్దులైన రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి వర్ధంతి ఈరోజు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నవపదుల నిండి నూతన సబుగులతో, నిత్యోత్సాహంతో ప్రతితరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
2: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
1: మన ఆకాశవాణి
2: భరతావనికే
1: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
2: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 11:12:29 లో ఉంది వీబీ క్లాక్ అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఒక మాస్ మసాలా చిత్రాన్ని కరెక్ట్ గా తీస్తే ఆ సినిమా సక్సెస్ ను అంచనా వేయటం ఎవరి వల్ల కాదు, అందుకు బలమైన సంకల్పం ఉండాలి. మరి తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో హీరోలు, వాళ్ళ అకౌంట్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు, కానీ ప్రతి హీరోకి తన సినీ ప్రస్థానంలో ఒక మైలురాయి లాంటి సినిమా, స్టార్డమ్ తీసుకొచ్చినటువంటి సినిమా. ఆ హీరో పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చే సినిమా మాత్రం ఒకటి ఉంటుంది, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి అడవి రాముడు, మెగాస్టార్ చిరంజీవి గారికి ఖైదీ. ఇలా ప్రతి హీరోకి ఓ టర్నింగ్ పాయింట్. అండ్ ఈ రోజు సినిమా కబుర్లలో 19 ఇయర్స్ యంగ్ హీరో తన సినిమాతో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సినిమా, 2003లో జాతరను తలపించిన సినిమా, తారక్ జక్కన్న సినిమా కబుర్లు. మాట్లాడుకుందామా? బిఫోర్ దట్ ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే మీకోసం వచ్చేస్తుంది. శంకర్ మహదేవన్, రనయన రెడ్డి పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో జనతా గ్యారేజ్ మూవీ నుంచి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్ముడు, ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయ్యింది మనందరికి.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బావుంటే దేశం బావుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,
2: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

11:19:56 లో ఉంది. వీబీ గ్లాగ్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఒక సినిమా గురించి చెప్తాను అన్నాను కదా, ఈ రోజు సినిమా కబుర్లలో

అప్పటికే స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో ఎన్టీఆర్ కి రాజమౌళికి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇంటర్వల్ బ్యాక్ డ్రాప్ తో సంభాషణల రచయిత రత్నంతో కలిసి నెల రోజుల్లో కథ రెడీ చేశారు రాజమౌళి. 2002 డిసెంబర్ లో స్టార్ట్ చేసిన సినిమా 2003 మేలో కంప్లీట్ అయింది. ప్రీ రిలీజ్ పోస్టర్, ఆడియో రెస్పాన్స్, వర్కింగ్ స్టిల్స్ తో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది ఈ సినిమాకి. ఆది సినిమాతో వినాయక్ జస్ట్ ట్రైలర్ మాత్రమే అన్నట్టు చూపించి బాక్సాఫీస్ హిట్ కొడితే, రాజమౌళి సింగమలేతో మన ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. తనలోని నటనను కంప్లీట్ గా బయటకు తీసుకొచ్చారు. ఎస్, అదే సింహాద్రి. సినిమా కబుర్లు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అదుర్స్ చిత్రం నుంచి హరిహరన్ రీటా పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం విన్న తర్వాత మరిన్ని కబుర్లు మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: రాజమౌళి గారి గురించి చెప్పాలి అంటే హీ నోస్ ద లాజిస్టిక్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ అన్నమాట, ప్రాజెక్ట్. ఎందుకంటే ఆయన ప్రతి సినిమాతో అతన్ని ఆయనకు ఆయనే ఛాలెంజ్ చేసుకుంటారనమాట. హీ ఛాలెంజెస్ హిమ్సెల్ఫ్. తన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దట్ టు కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి అస్సలు మిస్ అవ్వ అనమాట. ఒక మాస్ యాక్షన్ డైరెక్టర్ కి కరెక్ట్ కటౌట్ తగిలితే వచ్చే రిజల్ట్ బాక్స్ ఆఫీస్ హిట్. సో ఎలివేషన్స్ ఇవ్వడంలో కూడా మన రాజమౌళి గారు దిట్ అనమాట. అండ్ యూనో ఆయనకున్న స్పెషాలిటీ ఏంటంటే ఎంత లోతైనా ఆ లోతెంతో ముందే తెలుసుకుని ఎన్ని కష్టాలు పడైనా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారనమాట. తీసుకుని సక్సెస్ సాధించి తీరుతారు. ప్రతి హీరోలో ఒక ప్లస్ పాయింట్ అయితే ఉంటుంది, అదేంటో పట్టుకుని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మూవీలో అవి హైలైట్ చేస్తారు. మరి ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ ను అమాంతం పెంచింది జక్కన్న సింహాద్రి సినిమా. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ బాద్షా చిత్రం నుంచి దళేర్ మెహందీ రనేనారెడ్డి పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏమన్ సార్, చాలా రోజుల తర్వాత?
1: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
0: అరే అంతేనండి, 60 రూపాయలే.
1: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
0: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
1: మరి రెండోది?
0: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
1: బాబోయ్, బతికించింది యూపీఐ.
0: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

11:33 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. బ్యూటిఫుల్ మూవీ సింహాద్రి కబుర్లు మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇమోషన్స్ విషయానికి వస్తే తన మూవీలో ఆ ఇమోషన్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి, చెప్పుకున్నాం కదా. ఎలివేషన్స్ విషయంలో మంచి పేరుంది రాజమౌళి గారికి. ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే రన్ టైం మొత్తం ఇంట్రెస్టింగ్ గా, ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా, అది కామెడీ అయినా సస్పెన్స్ అయినా సెంటిమెంట్ అయినా ఏదైనా సరే స్క్రీన్ నుంచి కదలనివ్వకుండా చేయడం ఆయన స్పెషాలిటీ. కథ చాలా సింపుల్ గా ఉన్నా పోర్ట్రే చేసే విధానం, కేరళలో ప్రకృతి వైద్యం ఫేమస్. సో ఇలాంటివన్నీ కూడా తీసుకుంటారనమాట సినిమా గురించి. ఆ పోర్ట్రే చేసిన విధానం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో మరి కేరళలో ప్రకృతి వైద్యం గురించి, పని మీద అక్కడికి వెళ్లిన హీరో ఆ రాష్ట్రంలో బాలనయ్యర్ గ్యాంగ్ ను, వాళ్లు చేసేటువంటి అన్యాయాన్ని అడ్డుకోవడం, భాష రాని రాష్ట్రంలో అక్కడి ప్రజలతో దేవుడిగా సింగమలైగా పాలాభిషేకం చేయించుకోవడం. సో ఫ్లాష్ బ్యాక్ కథ అనమాట ఇదంతా కూడా. అండ్ అలాగే తన వాళ్లను చంపిన వాళ్ల మీద ఒక కామన్ మ్యాన్ కి ఎంత కసి ఉంటుందో కళ్లతో హావభావాలతో తారక్ ప్రదర్శించిన తీరుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు ప్రేక్షకులు. మరిన్ని కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ జై లవ్ కుశ చిత్రానికి జస్ప్రీత్ రనేన రెడ్డి పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం వస్తుంది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

11:40:20 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సింహాద్రి. సినిమా కబుర్లు మాట్లాడుకుంటున్నాం కదా. హీరో అజ్ఞాతవాసంలో ఉంటూ తన గతాన్ని ఎవరికీ తెలియనీయకుండా ప్రశాంతంగా గడుపుతూ ఉండటం, టైం వచ్చినప్పుడు పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవ్వటం మనం ఎన్నో సినిమాల్లో చూసాం కదా. రజనీకాంత్ గారి భాష గాని, బాలకృష్ణ గారి సమర సింహారెడ్డి గాని, చిరంజీవి గారి ఇందిరా గాని, ఇలా

ఎన్నో సినిమాల్లో మనం చూసాం. అన్ని రికార్డులు కొల్లగొట్టినవే. సింహాద్రి సేమ్ స్టైల్, కానీ మాస్క్ కిక్కిచ్చే అంశాలు కావలసినన్ని యాడ్ చేశారు మన జక్కన్న. కేరళ ఎపిసోడ్ ని పూనకాలొచ్చేలా రాయించారనమాట. హీరో క్యారెక్టర్ కి పోటా పోటీగా విలన్ పాత్ర ఉంటుంది. విలన్స్ గా రాహుల్ దేవ్, ముఖేష్ ఋషి తమ పాత్రలకు ప్రాణం పోసారని చెప్పాలి. అండ్ భానుచందర్, సీత, నాజర్, సంగీత, శరత్ సక్సేనా, కోటగారు, బ్రహ్మానందం గారు, వేణుమాధవ్ అన్ని పాత్రలను కూడా ది బెస్ట్ గా సెలెక్ట్ చేసుకున్నారు. హీరోయిన్ భూమిక క్యారెక్టర్ కు తగ్గట్టుగా చక్కగా ఒదిగిపోయారని చెప్పాలి, చాలా క్యూట్ గా. అండ్ సెకండ్ హీరోయిన్ గా గ్లామరస్ అంకిత, అందరికీ గుర్తుంది కదా. ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. నాగా చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషాల్ పాడినటువంటి ఏఎం రత్నం గీతం, విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

టెంపర్ మూవీ నుంచి రంజిత్ లిప్సికా పాడినటువంటి కందికొండ గీతం విన్నారు. అనుప్రభన్స్ మ్యూజిక్ లో 11:51 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. సింహాద్రి సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇక మ్యూజిక్ విషయానికి వస్తే కీరవాణి సంగీతం ఇంకో లెవెల్ కి తీసుకెళ్లింది ఈ సినిమాని. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బీట్ సాంగ్స్, మెలోడీని ఇష్టపడని వాళ్ళు లేరనమాట. సో గోదావరి పుష్కరాల సీన్ గాని, హఠాత్తుగా నాలుగు వైపుల నుంచి సింహాద్రిని చుట్టుముట్టడం అండ్ శరత్ సక్సేనా సింగమలై అని అరవటం అక్కడ మొదలవుతుంది. హై వోల్టేజ్ వైబ్రేషన్ 2023లో రీ రిలీజ్ కూడా చేశారనమాట. సో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది సింహాద్రి. తారక్ లో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన సినిమా సింహాద్రి అని చెప్పొచ్చు. మాస్ హీరో అంటే ఇలానే ఉండాలి అనేలా బలమైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు ఎన్టీఆర్. సో పాత రికార్డులన్నీ సింహాద్రి సునామీతో కొట్టుకుపోయాయి. అంత ఫైర్ తో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త రికార్డ్స్ సృష్టించారు సింగమలై. సో మరి ఇవి ఈనాటి సినిమా కబుర్లు, సింహాద్రి సినిమా కబుర్లు అనమాట. సో విన్నారు కదా. అండ్ భాస్కర్ పెడన్ నుండి మెసేజ్ చేశారు సింహాద్రి మూవీ అని చెప్పి గెస్ట్ చేస్తూ ఇందాక. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మెసేజ్ కూడా మెసేజ్ చేశారు రమణమూర్తి కేవీ శ్రీకాకుళం నుండి. సో అది మ్యాటర్. అండ్ ఇప్పుడైతే మీకోసం సింహాద్రి చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ నేను ప్లే చేస్తున్నాను. టిప్పు చిత్ర పాడినటువంటి చంద్రబోస్ గీతం ఎంఎం కీరవాణి మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. రేపటి నుంచి 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం

సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో సభ్య భాగస్వామ్య దేశాల బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ న్యూఢిల్లీ దేశంలో వైద్య ఆవిష్కరణలకు, ఆరోగ్య సంరక్షణ శ్రేష్టతకు ప్రధాన చోదక శక్తిగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఎయిమ్స్ 51వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ఎయిమ్స్ రోగుల సంరక్షణ, ఆధునిక వైద్యంలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పుతూనే సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో వైద్య సేవలను కొనసాగిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. ఇది ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో బంగారం, వెండి ముడి సరుకులపై 5%, ప్లాటినం ముడి సరుకులపై 5.4% సుంకం విధిస్తామని తెలిపింది. అంతేకాకుండా నిర్దేశిత నిబంధనలను పాటించాల్సి ఉంటుందనే షరతుతో వాడిన విలువైన లోహాల ఉత్ప్రేరకంపై సుంకాన్ని 4.35% నిర్ణయించింది. రాష్ట రాజధాని అమరావతి నెడమరులో బొల్లినేని మెడికల్ కాలేజీ అండ్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 2 ప్రధాన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తిరుమల శ్రీవారిని ఈరోజు మంత్రి దర్శించుకున్నారు. వీఐపీ విరామం సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రైతులకు నష్టం కలిగించే నిర్ణయాలు ఏవి ఏకపక్షంగా తీసుకోరాదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖ నగరానికి కీలక వాణిజ్య కేంద్రంగా ఉన్న జ్ఞానపురం హోల్సేల్ కూరగాయల మార్కెట్ను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించాల్సిన అవసరం ఉందని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ పేర్కొన్నారు. జ్ఞానపురం హోల్సేల్ మార్కెట్లో పర్యటించి అక్కడ దైనందిన కార్యకలాపాలను స్వయంగా పరిశీలించారు. అమరావతిలో రీజనల్ పోస్టాఫీస్ వ్యవస్థ నిర్మాణ అంచనా వ్యయం 50 కోట్ల రూపాయల నుంచి 103 కోట్లకు పెరిగినందున కేబినెట్ ఆమోదం కోసం పంపినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. అక్కడి నుంచి అనుమతులు వచ్చిన వెంటనే అమరావతిలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

12:05 9 సెకండ్స్ లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. సక్సెస్ అనేది ఓవర్ నైట్ మనకి వచ్చేస్తుందా చెప్పండి? అంటే ఓవర్ నైట్ వచ్చి ఊడి పడిపోదు కదా. ఇట్స్ అ హ్యాబిట్ వి బిల్డ్ ఎవ్రీడే, ప్రతిరోజు నిర్మించుకునే ఒక అలవాటు అన్నమాట. అయితే విషయం ఏంటంటే సింపుల్గా మన మార్నింగ్ని చేంజ్ చేస్తే మన జీవితాన్ని మార్చుకోవచ్చు. ఎలా అంటారా, మాట్లాడుకుందాం. ఈనాటి మీకు తెలుసలో సూర్యుడి కంటే ముందు నిద్రలేచి లోకాన్ని జయించిన మహానుభావ

పావులు కొందరున్నారు. మరి ఆ సక్సెస్ఫుల్ పీపుల్ పాటించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం తెలుసుకుందాం. ఈనాటి మీకు తెలుసాలో బిఫోర్ దట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రతో కలిసి పాడినటువంటి భువన చంద్ర గీతం వస్తుంది గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి బప్పి లహరి మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 12 hours 12 minutes 3 seconds లో ఉంది వివిక్ లో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో సక్సెస్ మంత్రం చెప్పాను కదా, సూర్యుడి కంటే ముందే నిద్ర లేచిన వాడు లోకాన్ని జయించగలడు అన్నది పెద్దల మాట. మనం ఉదయాన్నే లేవగానే చేసే మొదటి పని ఏంటి చెప్పండి? మన డే మొత్తాన్ని డిసైడ్ చేసే పని అన్నమాట. సో మనం ఏం చేస్తామో అదే మన డే మొత్తాన్ని డిసైడ్ చేస్తుంది. వరల్డ్ వైడ్ గా మనం చూసుకున్నట్లయితే విజయవంతమైన పారిశ్రామికవేత్తల నుంచి క్రీడాకారుల వరకు కూడా అందరూ కూడా ఒకే రకమైన మార్నింగ్ రొటీన్ ని ఫాలో అవుతారని సైన్స్ చెప్తుంది. మనం కూడా మన మార్నింగ్ రొటీన్ చిన్న చిన్న మార్పులతో స్టార్ట్ చేస్తే లైఫ్ లో పాజిటివ్ చేంజెస్ ని సాధించుకోవచ్చు. అందులో ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవటం. సో తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య నిద్ర లేవటం, దీనివల్ల మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుందంట. మరి ఈ టైంలో ప్రకృతి ప్రశాంతంగా ఉండటం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మన రోజును ప్లాన్ చేసుకోవడానికి ఇతరుల కంటే కూడా మనకు 1-2 hours టైం ఎక్కువ దొరుకుతుందన్నమాట. సో మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ అలా వైకుంఠపురంలో చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి మంగ్లీ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది తమన్ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

భీమ్లా నాయక్ ఈ చిత్రం నుంచి అరుణ్ కౌండిన్య పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నర్ కదా. తమన్ మ్యూజిక్ లో 12 hours 20 minutes 46 seconds లో ఉంది. వివిక్ లోక్ వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ.

ప్రకృతి. సో మరి మీకు తెలిసే ప్రోగ్రాంలో ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే మనం మాట్లాడుకుంటున్నాం, సక్సెస్ఫుల్ పీపుల్ పాటించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అన్నమాట. సో మనలో చాలా మంది ఏంటంటే మార్నింగ్ లేవగానే చేసే మొదటి పని మొబైల్ ఫోన్ చూడడం కదా, నోటిఫికేషన్స్, సోషల్ మీడియా పోస్ట్ ఇవన్నీ కూడా మన బ్రెయిన్ని వెంటనే స్ట్రెస్లోకి నెట్టేస్తాయి. నిద్రలేచిన ఫస్ట్ 30 to 60 minutes అంటే 30 నుంచి 60 నిమిషాల వరకు కూడా ఫోన్కి దూరంగా ఉంటే మన థింకింగ్ పవర్ అనేది పెరుగుతుందట. నైట్ మొత్తం విశ్రాంతి తీసుకున్న శరీరం ఉదయానికి డీహైడ్రేషన్ లో ఉంటుంది. లేవగానే ఒకటి కానీ లేదంటే 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగటం వల్ల మెటబాలిజం అనేది పెరుగుతుంది అండ్ డైజెషన్ కూడా బాగుంటుంది అనమాట. అండ్ తర్వాత రోజు మొత్తం కనీసం అంటే ఇలా లేచిన తర్వాత ఒక 30 to 60 minutes ఆ ఫోన్కి దూరంగా ఉండి వాటర్ తాగి ఇవన్నీ చేసిన తర్వాత ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ విషయం, 20 నిమిషాలు కనీసం ఒక 20 మినిట్స్ వ్యాయామం చేయడం వల్ల మన బాడీలో ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇవి మనల్ని రోజంతా హ్యాపీగా ఉండేలా చేస్తాయి. అది యోగా అయినా సరే లేదంటే వాకింగ్ అయినా కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. మాట్లాడుకుందాం ఇంకా, బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ విందాం, కులీ నంబర్ 1. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వస్తుంది ఇళయరాజా కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ,
2: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
2: సూక్తులతో సుధలు పంచుతూ,
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
2: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
2: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్

0: బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన ధరలు ఈ రోజు నుండే అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బంగారం, వెండిపై 5%, ప్లాటినంపై 5.4% దిగుమతి సుంకం విధించింది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా దేశ ఆర్థిక స్థితిని కాపాడడానికి ప్రజలు బంగారం కొనుగోళ్లను సాధ్యమైనంత వరకు నివారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంతకుముందు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగవేట్రీ కళగం టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఈ బల పరీక్షలో ప్రభుత్వానికి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు, వ్యతిరేకంగా 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. 5 ఎమ్మెల్యేలు ఓటింగుకు దూరంగా ఉన్నారు. ఈ విజయంతో తమిళనాడు శాసనసభలో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకుంది. నీట్ పరీక్షా పత్రాల లీక్ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిబిఐ బృందం జైపూర్ చేరుకుంది. రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్ఓజి అదుపులోకి తీసుకున్న పలువురిని సిబిఐ అధికారులు విచారించారు. మరోవైపు ఈ దర్యాప్తులో భాగంగా సీకర్, దాని పరిసర ప్రాంతాల్లో ఎస్ఓజి వందలాది మందిని విచారించింది. కేసు మూలాలను వెలికితీసేందుకు సిబిఐ, రాజస్థాన్ పోలీసులు సమన్వయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి దేశీయ పర్యటనల సమయంలో తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించారు. అయితే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి ఇటీవలి గుజరాత్, అస్సాం పర్యటనల సమయంలో వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయాన్ని అమలు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను అవలంబించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నారు. కాన్వాయ్ పరిమాణం తగ్గించినప్పటికీ ప్రధానమంత్రి భద్రతకు సంబంధించి ఎటువంటి రాజీ పడలేదు. ఎస్పీజి ప్రోటోకాల్స్ ప్రకారం అవసరమైన అన్ని కీలక భద్రతా విభాగాలు యథావిధిగా ఉన్నాయి. సాధ్యమైన చోటల్లా తన కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని ప్రధానమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కాన్వాయ్ని సగానికి పైగా తగ్గించుకున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించి ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలని, అలాగే పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలు అనుసరించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తుల్లో ఇదొకటి. ఇంధన పొదుపు ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు పర్యావరణ సుస్థిరతను పెంపొందించే లక్ష్యంతో హోంమంత్రి తన వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ప్రధానమంత్రి స్వయంగా తన కాన్వాయ్ని తగ్గించుకుని ఆదర్శంగా నిలవగా ఇప్పుడు కేంద్ర హోంమంత్రి కూడా అదే బాటలో నడిచి ఈ పొదుపు చర్యను అమలు చేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నివాస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్ నాథన్ ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు.
1: నా రంగస్వామి கடவுளின் பெயரால் உறுதி கூறுதாவதே, நான் நேர்முகமாகவோ அல்லது மறைமுகமாகவோ ஒருவருக்கோ அல்லது பலருக்கோ இந்திய ஒன்றியத்தின் புதுச்சேரி ஆட்சி பரப்பின் முதலமைச்சர் என்ற முறையில் என் கவனத்திற்கு கொண்டுவரப்படும் அல்லது எனக்கு தெரியவரும் எந்த செய்தியையும் மேற்கூறிய முதலமைச்சர் என்ற வகையில் என்னுடைய கடமைகளை முறையாக ஆற்றுவதற்கு தேவைப்பட்டவரன்றி தெரிவிக்கவோ அல்லது வெளிப்படுத்தவோ மாட்டேன்.
0: రంగస్వామితో పాటు పార్టీకి చెందిన మల్లాడి కృష్ణారావు, బీజేపీకి చెందిన ఏ నమశివాయం కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, రాష్ట బీజేపీ అధ్యకుడు విపి రామలింగం, ఇతర ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

భారతదేశాన్ని లొంగదీసుకోలేదని, ఆనాటి పరీక్షల ద్వారా నిరూపితమైందని మోదీ స్పష్టం చేశారు. ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో భారత్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు న్యూఢిల్లీకి చేరుకున్నారు. రేపటి నుండి ప్రారంభం కానున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన భారత్కు వచ్చారు. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు, భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. వీరంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మకెన్నాతో సమావేశమయ్యారు. మార్కెట్లను విస్తరించడం, వనరుల సేకరణను పెంచడం, ప్రాధాన్యత కలిగిన వస్తువుల ఎగుమతులను ప్రోత్సహించడమే కాకుండా సేవా రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించినట్టు జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. రాజస్థాన్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్లలో రేపటి వరకు వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు ఉరుములతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లక్షద్వీప్, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లాలనుకునే ఆసక్తి కలిగిన భక్తులు ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దరఖాస్తుదారులు అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

శతమానం భవతి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి రామజోగయ శాస్త్రి గీతం విన్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం, గందరగోళంగా ఉన్న మనసును మెడిటేషన్ ప్రశాంతంగా మార్చేస్తుంది కదా. ఒక 10 నిమిషాల ధ్యానం మన డెసిషన్ మేకింగ్ అబిలిటీని, సహనాన్ని పెంచుతుందన్నమాట. అలాగే ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు ప్రేయర్స్ వల్ల మెంటల్ స్ట్రెంగ్త్ని పొందొచ్చు. ఎప్పుడు ఏ పని చేయాలో క్లారిటీ లేకపోతే ఉన్న టైం వేస్ట్ అయిపోతుంది కదా. మరి ఈ రోజు కంప్లీట్ చేయాల్సిన పనుల్ని లైక్ ఒక టాప్ 3 ఏమన్నా పెట్టుకుని ఒక డైరీలో రాసుకోండి. ఇదేంటంటే మనల్ని క్రమశిక్షణలో ఉంచుతుంది. అండ్ మనం ఎదురుగా కూడా ఒక పేపర్ మీద రాసుకొని స్టిక్ చేసి కూడా పెట్టుకోవచ్చు ఎవ్రీడే మనం చేయాల్సిన పనుల్ని. అపార్ట్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్ ఏదైనా ఇన్స్పిరేషన్ బుక్ అనమాట, అది తీసుకుని కనీసం ఒక 5 పేజెస్ చదవటానికి ట్రై చేయండి. సక్సెస్ఫుల్ పీపుల్ థాట్స్ మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అండి, అల్పాహారం. సో బ్రేక్ఫాస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే. ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మధ్యాహ్నం వరకు కూడా నీరసం అనేది రాకుండా ఉంటుంది. సో నీరసం లేకపోతే యాక్టివ్గా పనులు చేసుకోవచ్చు కదా. తెలుసుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే నేను ప్లే చేస్తున్నాను. కొండవీటి దొంగ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివేనెల సీతారామ శాస్త్రి గీతం ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: 12:50:40 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. అండ్ తర్వాత మరీ ముఖ్యంగా నేను చేయగలను, ఈరోజు నాకు చాలా అద్భుతంగా ఉంటుంది అని మీకు మీరే చెప్పండి. అంతరాత్మతో మనం మాట్లాడుకునే మాటలు, పాజిటివ్ వర్డ్స్ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డబుల్ చేస్తాయి. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ విషయాలన్నీ కూడా ఒక్కరోజు చేస్తే సరిపోదండి. ఏదైనా ఒక అలవాటు అనేది మన లైఫ్ స్టైల్లో భాగం కావాలంటే మినిమం ఒక 21 డేస్ పడుతుందన్నమాట. ప్రతిరోజు మార్నింగ్ మనం చేసే ఈ చిన్న చిన్న మార్పులే ఫ్యూచర్లో పెద్ద పెద్ద విజయాలకు పునాదులవుతాయి, ఫౌండేషన్ అన్నమాట. తెలుసుకున్నాం కదా. సో మరి మన తలరాతి మారాలి, సక్సెస్ మన వెంటే ఉండాలి అంటే ఏం చేయాలో. సో స్టార్ట్ యువర్ మార్నింగ్ అ న్యూ ఫ్రమ్ టుమారో. ఇది ఈనాటి మీకు తెలుసా. రైట్ నౌ మీకోసం F3 ఈ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. రాహుల్ సిప్లిగంజ్ గీతమాధురి పాడినటువంటి పాట, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం, నేను మణిశ్రీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ ప్రోటోకాల్స్ ప్రకారం తప్పనిసరి అయిన అన్ని భద్రతా ఏర్పాట్లను కొనసాగిస్తూనే ఇటీవలి దేశీయ పర్యటనల సందర్భంగా తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రధానమంత్రి కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను ఆయన ఇటీవల గుజరాత్ అస్సాం పర్యటనల సందర్భంగా తగ్గించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం, పర్యావరణ పరంగా సుస్థిరమైన ప్రత్యామ్నాయాలను అవలంబించడం ద్వారా ఆర్థిక స్థితిస్థాపకతకు దోహదపడాలని పౌరులకు ప్రధానమంత్రి చేసిన 7 విజ్ఞప్తులకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాన్వాయ్ పరిమాణాన్ని తగ్గించినప్పటికీ ప్రధానమంత్రి భద్రతను నిర్ధారించడానికి అన్ని కీలక భద్రతా ఏర్పాట్లు యథాతథంగా కొనసాగుతాయని వర్గాలు మరింతగా తెలిపాయి. కొత్తగా ఎలాంటి కొనుగోళ్లు చేయకుండా సాధ్యమైన చోటల్లా తన కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. రాష్ట రాజధాని అమరావతి నిడమరులో బొల్లినేని మెడికల్ కాలేజీ అండ్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శంకుస్థాపన చేశారు. రాష్టంలో రొయ్యల మేత ధరల పెంపుపై వ్యవసాయ శాఖ మంత్రి మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సమీక్ష నిర్వహించారు.

మాట్లాడుతూ రొయ్యల మేత ధరలను ఏకపక్షంగా పెంచడం సరికాదని, ఒకసారిగా ధరలు పెరగడం వల్ల ఆక్వా రైతులపై ప్రభావం పడుతుందని చెప్పారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్రానికి 3 అవార్డులు లభించాయి. వాతావరణ చర్యల విభాగంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన కందులవారిపల్లె పంచాయతీ, ఆత్మనిర్భర్ విభాగంలో చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన కాణిపాకం పంచాయతీ అవార్డులు సాధించాయి. అలాగే క్షమత నిర్మాణ సర్వోత్తమ సంస్థాన్ పురస్కారానికి చిత్తూరు జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ఎంపికైంది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్వేదికగా స్పందిస్తూ, జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో రాష్ట పంచాయతీలు సాధించిన విజయాలు గర్వకారణమని, మెరుగైన పాలన పారదర్శకతతో గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తున్న పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఉద్యోగులను అభినందించారు. జాతీయ స్థాయిలో లభించిన ఈ అవార్డులను స్ఫూర్తిగా తీసుకుని గ్రామీణాభివృద్దిలో మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మైనార్టీల సంక్షేమం అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలు MSMEలకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ రోజు సాయంత్రం విజయవాడలో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇంటియాల్ పబ్లిక్ ఆఫరింగ్ అవగాహనా సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: ఎస్ వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1 hour 4 minutes 2 seconds లో ఉంది వివి క్లాక్ అండ్ ధీరా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం.
1: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.
2: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
3: ఏదో బాగానే ఉన్నానులే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
3: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
3: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
3: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
3: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
2: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

1:06:15 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3. అండ్ ధీరాలో మనం ఈ రోజు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మాట్లాడుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి కదా, తెలంగాణ గానీ ఆంధ్ర గానీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలు. మరి ఈ సందర్భంగా ఒక ఇంపార్టెంట్ విషయం అయితే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ హెల్త్ కి ఇవన్నీ కూడా చాలా కష్టం అండి, అంటే ఒక ఛాలెంజ్ లాగా మారాయన్నమాట. మరి ఈ టైంలో కాబోయే తల్లులు డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవడం అనేది ముఖ్యం కదా. మరి ఎండల వల్ల సడన్ గా బీపీ పెరిగే ప్రమాదం కూడా ఉంది. మరి దీనికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకుందాం ఈనాటి ధీరాలో. బిఫోర్ దట్ అభిలాష చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం వస్తోంది. ఇళయరాజా మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

1:11:56 లో ఉంది వీబి క్లాక్ అండ్ హీరాలో ఉన్నాం. మరి వేసవి అనగానే అధిక ఉష్ణోగ్రత, ఎండ, వేడి, సామాన్యులు ఎండ నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఇక ప్రెగ్నెంట్ విమెన్ గురించి చెప్పక్కర్లేదు కదా, వాళ్లపై మరింత ప్రభావం ఉంటుందన్నమాట, అంటే ఎక్కువ ప్రభావం ఉంటుంది. తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో డీహైడ్రేషన్ వల్ల నెలలు నిండక ముందే పెయిన్స్ వచ్చే ప్రమాదం ఉంటుందన్నమాట. అందుకని రోజంతా కూడా తగినంత నీరు, పండ్ల రసాలు ఇవి తాగుతూ ఉండాలి. అండ్ మధ్యాహ్నం టైంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. సన్ స్ట్రోక్ అంటే ఎండ దెబ్బ నుంచి ఉపశమనం పొందడానికి ఇంట్లోనే ఓఆర్ఎస్ తయారు చేసుకోవచ్చు. దానికోసం 1 లీటర్ నీళ్లలో 6 స్పూన్ల పంచదార, 1/2 స్పూన్ ఉప్పు కలిపి తీసుకుంటే మన శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవుతాయన్నమాట. ఇది ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. మాట్లాడుకుందాం ఇంకా బిఫోర్ దట్ అంతఃపురం చిత్రానికి చిత్రగర్భ అనేటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. ఇది వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే విరుద్ధార్థి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట పంచాయతీరాజ్ శాఖకు 3 అవార్డులు లభించాయి. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించారు. మంగళగిరి మండలం నిడమరు వద్ద ఏర్పాటు చేయనున్న ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్, రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: మెడికల్ అండ్ హెల్త్ లో చాలా అవకాశాలు ఉన్నాయి. 500 పడకల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇంకొక పక్కన దగ్గర 250 ఎంబీబీఎస్ సీట్స్, 1000 నాన్ మెడికల్ పారామెడికల్ పట్టభద్రుల్ని, ఇంకొక 1000 ట్రైనీస్ ను కూడా సిద్ధం చేయబోతున్నారు. మీరు ఇచ్చిన 100,000 ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్య సేవలో సేవలు అందించే సిబ్బందిని తయారు చేసే బాధ్యత మీది. దానికి ఏం కావాలో మీరు చేయండి, నేను సహకరిస్తా.
0: అంతకుముందు కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ,
2: ఇంటిగ్రేటెడ్ కేర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో గాని ఆ హాస్పిటల్స్ లో గాని అవుట్కమ్స్ బాగుంటాయి, ప్రజలకు మంచి జరుగుతూ ఉంటుంది. 100,000 కోట్ల రూపాయలు హెల్త్ టూరిజం ద్వారా అనేక దేశాలకు వెళ్తా ఉన్నాయి. అయితే ఈ రోజున భారతదేశానికి సుమారుగా 500,000 నుంచి 600,000 మంది టూరిస్టులు వస్తా ఉన్నారు. హెల్త్ టూరిజం గురించి ఈ రోజున మన దేశంలో దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు ఈ రోజు వస్తా ఉన్నాయి. అదే విధంగా చుట్టుపక్కల ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే హెల్త్ టూరిజం పెరుగుతూ ఉంటుంది. ఆ విధమైనటువంటి ఒక దూర దృష్టితో ఈ రోజు అమరావతి నగర నిర్మాణం జరుగుతా ఉందని మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను.
0: రాష్ట్రంలో రొయ్యల మేత ధరల పెంపుపై వ్యవసాయ మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ నుండి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రొయ్యల మేత తయారీ సంస్థల ప్రతినిధులు, ఆక్వా రైతులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రొయ్యల మేత ధరలను ఏకపక్షంగా పెంచడం సరికాదని, ఒక్కసారిగా ధరలు పెరగడం వల్ల ఆక్వా రైతులపై తీవ్ర భారం పడుతుందని చెప్పారు. రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు, అధికారులతో మరోసారి ఉమ్మడి సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆక్వా రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని, రైతుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు సాయంత్రం విజయవాడలో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇనిటియాల్ పబ్లిక్ ఆఫరింగ్ ఎంఎస్ఎంఈ ఐపీఓ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. రాష్ట ఎంఎస్ఎంఈ శాఖ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలకు నిధుల సమీకరణ, పెట్టుబడి అవకాశాలపై ప్రత్యేక కార్యశాల నిర్వహించనున్నారు. అలాగే ఎన్ఎస్సీ ఎమర్జ్ వేదికగా చిన్న పరిశ్రమలకు స్టాక్ మార్కెట్ ద్వారా ఆర్థిక బలాన్ని అందించే అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో 5-స్టార్ హోటళ్ల నిర్మాణానికి పలు సంస్థలకు అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రాలతో చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలను అభివృద్ది చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
3: ఈ మధ్యకాలంలోనే రమారమి ఒక 60 హోటల్స్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా పీపీపీ మోడ్ లో ఇక్కడ ఇవన్నీ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. సాధారణంగానే మనకి తిరుపతి అనేటప్పటికీ ఫుట్ఫాల్ చాలా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, పిలిగ్రిమ్ టూరిజం గా చాలా ప్రసిద్ధి చెందింది. కానీ దాంతో పాటు ఇతరత్ర అందాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో, ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎకో టూరిజం కానివ్వండి, అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, ట్రెక్కింగ్ లాంటివి కానివ్వండి, వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, వీటన్నింటినీ కూడా డెవలప్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తయారు చేయడం చేసే ప్రయత్నంలో భాగంగా తిరుపతి ఒక ప్రధానమైనటువంటి కేంద్రం అవుతుంది మనకి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్రానికి 3 అవార్డులు లభించాయి. వాతావరణ చర్యల విభాగంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన కందులవారిపల్లె పంచాయతీ, ఆత్మనిర్భర్ విభాగంలో చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన కాణిపాకం పంచాయతీ అవార్డులు సాధించాయి. అలాగే క్షమతా నిర్మాణ్ సర్వోత్తమ్ సంస్థాన్ పురస్కారానికి చిత్తూరు జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ఎంపికైంది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ, జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీలు సాధించిన విజయాలు గర్వకారణమని, మెరుగైన పాలన పారదర్శకతతో గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తున్న పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఉద్యోగులను అభినందించారు. బీసీ సంక్షేమ వసతి గృహాల శాశ్వత భవనాల నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేశామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితా వెల్లడించారు.

0: తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన గురుకులాలు బీసీ హాస్టళ్ల విద్యార్థులను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంత్రి నిన్న సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పరీక్షల ఉత్తీర్ణతలో మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. మైనార్టీల సంక్షేమం అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో వంతెన రహదారి పనులకు, ముస్లిం షాదీఖానా కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు రాష్ట ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎంఏ షరీఫ్తో కలిసి శంకుస్థాపన చేశారు. మొత్తం 4,52,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: మన పాలకొల్లు ముస్లిం షాదీఖానాకి 1,93,00,000 రూపాయలు నిధులు తెచ్చి ఈ యొక్క షాదీఖానాకు సంబంధించి ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. 6,90,00,000 రూపాయలు మరి ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇమాములు ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు గాని, మౌజాములు ఉన్నారో వాళ్ళకి 5,000 రూపాయలు గాని, ఎవరైతే హజ్ యాత్రకు వెళ్తారో 1,00,000 రూపాయలు ఇచ్చేటువంటి విషయంలో గాని ఇప్పుడు కూడా మైనార్టీలకు అండగా తోడుగా ఈ ప్రభుత్వం నిలిచిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.
0: విశాఖపట్నం నగరంలోని జ్ఞానాపురం హోల్సేల్ కూరగాయల మార్కెట్ అభివృద్దికి సమగ్ర ప్రణాళిక అవసరమని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీ భరత్ అన్నారు. జ్ఞానాపురం హోల్సేల్ మార్కెట్ను ఆయన ఈరోజు సందర్శించి వర్తకులు, కార్మికులు, రైతు ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మార్కెట్లో వ్యాపార కార్యకలాపాలు పెద్ద స్థాయిలో జరుగుతున్నప్పటికీ పార్కింగ్, లోడింగ్, అన్లోడింగ్, రహదారులు, నిల్వ సదుపాయాలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాల్లో మౌలిక సదుపాయాల విస్తరణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల సంతానాన్ని గౌరవించుకునేందుకు ప్రతి సంవత్సరం మే 13వ తేదీన అమర సైనికుల పిల్లల దినోత్సవం చిల్డ్రన్స్ ఆఫ్ ప్యాలెన్ పెట్రియాడిట్స్ డేగా నిర్వహిస్తుంటారు. యుద్దాలు, పోరాటాల్లో అమర వీరులైన వారి పిల్లల త్యాగాలను, వారికి తగిన సాయం అందించాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజును నిర్వహిస్తారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 20వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎన్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉద్యోగ మేళాలో ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. 10వ తరగతి నుండి పీజీ చివరి వరకు విద్యార్హత కలిగిన 18 నుండి 30 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట పంచాయతీరాజ్ శాఖకు 3 అవార్డులు లభించాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే పుచ్చకాయ తినడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. బయట దొరికే ఆయిల్ ఫుడ్ కానీ, కారంగా ఉండే స్పైసీ ఫుడ్ కానీ, ఇలాంటి వాటికి దూరంగా ఉంటే బెటర్. అండ్ అలాగే ఒకేసారి ఎక్కువ తినకుండా తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తీసుకోవడం వల్ల, అంటే కొంచెం కొంచెం తీసుకుంటూ కొంచెం ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ పెంచుకోవాలన్నమాట. సో చిన్న చిన్న మీల్స్ ఎక్కువ సార్లు తీసుకోవడం వల్ల అసిడిటీ అనేది తగ్గడమే కాదు, బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. మరి ఇలాంటి లైట్ డైట్ బేబీ గ్రోత్కి అవసరమైన విటమిన్లను కూడా అందిస్తుంది అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మధ్యాహ్నం కనీసం ఒక 30 నిమిషాలు నిద్రపోవడానికి ప్రయత్నించండి. అండ్ సమ్మర్లో ఈ గర్భిణీలు ఎక్కువగా రెస్ట్ తీసుకుంటే మంచిది. మాట్లాడుకుందాం ఇంకా బోల్డైన విషయాలు. బిఫోర్ దట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడినటువంటి వేటూరి సుందర రామూర్తి గీతం వస్తోంది ఫ్రమ్ ద మూవీ అశోక చక్రవర్తి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం
1: 101.3.
2: పల్లవి
1: పల్లవా అల్లరా,
2: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
1: ఇది భక్తి కాదు, పిచ్చి.
2: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా. ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే, ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను. పాడతాను, పాడి తీరుతాను.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

1 hour 44 minutes లో ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరాలో ఉన్నాం కదా. సో ప్రెగ్నెంట్ ఉమెన్ కేర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ సమ్మర్ లో. మరి మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం వరకు కూడా ప్రయాణాలు చేయడం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది కాబట్టి పనుల్ని మార్నింగ్ 11 గంటల లోపే పూర్తి చేసేసుకోవడం బెటర్. అండ్ అలాగే గాలి ఆడేలాగా కొంచెం లూజ్ గా ఉండేటువంటి కాటన్ డ్రెస్సులు వేసుకోవడం అండ్ నిద్రపోయేటప్పుడు ఎడమ చేతి వైపుకు తిరిగి పడుకోవడం వల్ల బిడ్డకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అందుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రూమ్ లో గాలి వెలుతురు ఉండేలాగా చూసుకోవాలి. దీంతో పాటు తల్లి ఆరోగ్యంగా ఉండాలి అంటే తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో బిడ్డ కదలికలు, మీ హెల్త్లో చేంజెస్ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. బిఫోర్ దట్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: రుద్రమదేవి చిత్రానికి చిత్ర, సాధన సర్గం చిన్మయ్యి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటున్నారు ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఘర్షణ మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి బ్యూటిఫుల్ గీతం విన్నారు కదా, రాజశ్రీ గీతం ఇది. 1 hour 55 minutes 55 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఈ సమ్మర్ లో ప్రెగ్నెంట్ విమెన్ కేర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇన్ కేస్ ఒకవేళ తీవ్రమైన తలనొప్పి గాని, కళ్ళు మసకబారటం గాని ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే ఏమాత్రం ఇగ్నోర్ చేయకుండా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలన్నమాట. అలాగే కాళ్ళు చేతులు వాపు రావడం కూడా కొన్ని సందర్భాల్లో మేజర్ హెల్త్ ప్రాబ్లం కావచ్చు. మరి ఇలాంటివి ఏమైనా నోటీస్ చేసినా కూడా, అంటే అన్యూజువల్ సింప్టమ్స్ అనమాట, లైక్ బీపీ కానీ షుగర్ కానీ ఈ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కదా, వాటిలో మార్పులు కనిపిస్తే గనక డాక్టర్ని ఇమీడియట్గా కలవండి. అండ్ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రెగ్నెంట్ విమెన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవడం, సేఫ్ డెలివరీకి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్వేస్ అత్యవసర పరిస్థితుల కోసం దగ్గరలోని హాస్పిటల్ ఫోన్ నంబర్లు హ్యాండీగా ఉంచుకోండి. మీరు తీసుకునే ఈ చిన్న చిన్న జాగ్రత్తలే మీ హెల్త్కి, మీ బేబీ ఫ్యూచర్కు కూడా చాలా కీలకమైనవి. ఇది ఈనాటి ధీరా. ఇప్పుడైతే మీకోసం హుషారు చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ పాడినటువంటి రాధన్ మ్యూజిక్ లో కిట్టు విశాప్రగడ గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్ వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 2 hours 15 minutes 17 seconds లో ఉంది వీబీ క్లాక్. బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే మీకోసం రెడీగా ఉన్నాయి. ముందుగా శక్తి చిత్రానికి హేమచంద్ర, సైంధవి పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం వస్తుంది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

మనశంకర వరప్రసాద్ గారు, భీమ్ సుసిసరోలియో అండ్ మధుప్రియ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 2 hours 35 minutes 2 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ సందడే సందడే ప్రోగ్రామ్ తో జో అయితే రెడీగా ఉంది. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా పాజిటివ్ గా ఆన్సర్ చేయడానికి మీ అందరూ రెడీగా ఉన్నారు కదా. మరి ఈ రోజు అయితే మాత్రం నేను ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్స్ మాత్రమే ప్లే చేద్దాం అని ఫిక్స్ అయిపోయాను ఈ రోజు షోలో అయితే. సో మరి మీ అందరూ కూడా రెడీగా ఉండండి, బ్యూటిఫుల్ ట్రాక్స్ అయితే ఉంటాయి అండ్ అలాగే ప్రశ్నలు కూడా, ప్రశ్నల వర్షం కూడా అలాగే ఉంటుందన్నమాట. కామర్తి శంకర్ రాజుల నుండి హాయ్ అంటున్నారు. పెడని జోగానంద్రోగోల్ని అప్పుల రాజు హాయ్, వెల్కమ్ టు సందడి సందడి వివిధ భారతి. ఎస్ ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పాను. అండ్ శుభ మధ్యాహ్నం అంటూ నల్గొండ జిల్లా చందంపేట నుండి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అంకయ్య గడ్డం నుండి మెసేజ్ చేశారు. రాజోల్ నుండా, ఓకే అంకయ్య. అండ్ నెక్స్ట్ రాజోల్ నుండి జయన్న హాయ్, సందడి సందడికి స్వాగతం అంటూ మంగళగిరి సాయినగర్ నుండి తిరువిధుల బాబు మిత్ర బృందం. శాంతినగర్ నుండి ఓకే ఒకడు హాయ్ అండి, హాయ్. అండ్ అలాగే మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుండి మెసేజ్ చేశారనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నేను ఒక సూపర్ హిట్ సాంగ్ కి సంబంధించినటువంటి మ్యూజిక్ బిట్ వినిపిస్తాను, చాలా తక్కువ వినిపిస్తాను, ఎందుకంటే ఆ పాట మామూలు పాట కాదు, ప్రతి ఒక్కళ్ళు చెప్పేస్తారు. సో అది జాగ్రత్తగా వినండి, జస్ట్ అలా వినిపిస్తాను కొన్ని సెకండ్స్. అది విన్న తర్వాత అది ఏ మూవీలోది అండ్ ఆ పాటను పాడినటువంటి సింగర్ ఎవరు, ఓకే. అండ్ మూవీలోది గెస్ట్ చేసినా కూడా ఓకే, నాకు గెస్ట్ చేయండి. సూపర్ హిట్ మ్యూజిక్ అయితే మీకోసం వచ్చేస్తుంది,

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
3: 101.3.

పాస్ 45 minutes 28 seconds లో ఉంది. బీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం అండ్ చాలా గ్యాప్ వచ్చేసింది కదా. సో మెసేజెస్ చూద్దాం ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి శాంతినగర్ నుండి ఒకే ఒకడు పంపించారండి, మొత్తానికి రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు, రైట్ ఆన్సర్. మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసింది సినిమా గురించి. అండ్ రాజోల్ నుండి జయన్న, రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుండి గోనెగండ్ల గ్రామం లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, రైట్ ఆన్సర్. అండ్ పెడ నుండి నర్సన్న శివగంగ, రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చెప్పాను కదా, పేరు కంపల్సరీ పంపించండి అన్నాను, చక్కగా ఆన్సర్ మాత్రమే పంపించారు, పేరు లేదు, పైకి వెళ్ళి చూడాలి. గరీబ్ నవాజ్ టైలర్స్ అంట అది. అండ్ నెక్స్ట్ మెసేజ్ గొల్లేపల్లి నుండి మిరియాల గోవర్ధన్ వాణి, రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఒక రైట్ ఆన్సర్, ఒక రాంగ్ ఆన్సర్ కూడా వచ్చింది మనకి, శివ మూవీ అంటూ. భాను సాయి కుమార్ గూడూరు నెల్లూరు డిస్టిక్ట్ నుండి, కాదు కదా రాంగ్ ఆన్సర్ అది. అండ్ పాపారావు టీ నర్సాపురం నుండి, రైట్ ఆన్సర్. అండ్ మై ఆన్సర్ మూవీ నేమ్ అంటూ శివ అంటూ మళ్ళీ ఇంకొక రాంగ్ ఆన్సర్ వచ్చింది. దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు. జయం బాషా ఫ్యామిలీ కర్నూలు, రైట్ ఆన్సర్. అండ్ మీరు అడిగే ప్రశ్నకు సమాధానం అంటూ గుజరాత్ నుండి మెసేజ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి షాకీర్ నాజీర్ జాహిర్, ఓ అదంతా టైప్ చేసి పెట్టారు బట్ ఆన్సర్ మాత్రం టైప్ చేయలేదండి మీరు. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగా జగ్గయ్యపేట నుండి, రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి, రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రవి ఫ్రమ్ శివంగులపాలెం, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. ఎస్ నేను ఫోన్ చేశాను, వెల్కమ్ టు సందడి సందడి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం చందన్నపేట మండలం నుండి దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సాయినగర్ నుండి తిరువీధుల బాబు మిత్ర బృందం మంగళగిరి, ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీజో అంటూ కుసుమ అంబటి నగర్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ పెడన్ నుండి, రైట్ ఆన్సర్. సాంగ్ కూడా సూపర్ అసలు. కామర్తి శంకర్ రాజోల్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి, రైట్ ఆన్సర్. హాయ్ జ్యోతి అంటూ బాగున్నానండి, నేను బాగున్నాను. ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిస్సా, ఫస్ట్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, రైట్ ఆన్సర్. అండ్ ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ శుభ మధ్యాహ్నం అంటూ జయంతి ఆల్వాల్, మై నేమ్ ఈజ్ ఓకే మీ పేరు అదా, రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఈవినింగ్ అంటూ సతీష్ సాహితి సుహాన్ బాలాపూర్ క్రాస్ రోడ్ హైదరాబాద్ నుండి, రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ మంగళగిరి దామర్ల చిన్నమస్తాన్ రో, దామర్ల పెద్దమస్తాన్ రో, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు అక్షయ, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ అంకయ్య గడ్డం బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి, రాంగ్ ఆన్సర్, మీరు పాడింది మనో కాదండి అది. శబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి, బొబ్బిలి సింహం అంట కాదు కదా. అండ్ హాయ్ అంటూ ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి శ్యామల ప్రకాష్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రాజోల్ నుండి బోరెల్లి సంధ్య, రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. అబ్బా ఏం టైమింగ్ అండి అంట, సరిగ్గా అట్ట గునుగు తీద్దామా అంటే ఈడ ఈవిడ సందడే సందడి నిద్ర రానిచ్చేనా అంట. వివిఆర్జే నెరబైలు తిరుపతి జిల్లా నుండి సదాశివ మెసేజ్ చేశారన్నమాట. మధ్యాహ్నం కూడా ఎక్కువసేపు పడుకోకూడదు, కాసేపు పడుకోవచ్చు, అందుకని చెప్పి 1:30 to 2 అలా పడుకోండి. ఎందుకంటే 1 to 2 వరకు ధీరా కాబట్టి మీరు పడుకోవచ్చు. శ్రీరామదాసు అంజయ్యచారి బ్రహ్మచారి చిలకమర్రి ఉపేంద్రాచారి తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, ఆన్సర్ లేదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుండి,
అండ్ పెళ్ళి కాదండి, సుందరి ఫ్రమ్ పెనమలూరు మెసేజ్ చేశారు. సో అది మ్యాటర్. మొత్తానికి చాలా రైట్ ఆన్సర్స్ అయితే వచ్చినాయి. నేను చెప్పాను కదా చాలా ఫేమస్ సాంగ్ అది, అండ్ ఆ మ్యూజిక్ వినగానే ఎలా చెప్పేస్తారు అని ఆల్మోస్ట్ అందరూ చెప్పేశారు అనమాట రైట్ ఆన్సర్ని. నిర్ణయం మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారనమాట ఆ పాటని. ఇప్పుడు మీకోసం నేను ఆ పాటని ఖచ్చితంగా ప్లే చేస్తాను. గణేష్ పాత్రు గీతం అది ఇళయరాజా మ్యూజిక్లో. సో బిఫోర్ దట్ మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. అండ్ ఆ సెకండ్ క్వశ్చన్ ఏంటనేది రెడీగా ఉండండి. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఓకే, ఇది జీకేకి సంబంధించింది. ఫస్ట్ మనం సినిమా గురించి మాట్లాడేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ జీకే అడుగుతున్నాను. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని పంపించేసేయండి. ఇప్పుడు మరి ఆ బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం నిర్ణయం మూవీ నుంచి. బిఫోర్ దట్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ అయితే ఉంది. ఆ బ్రేక్ తర్వాత మీకోసం ఆ పాట వచ్చేస్తుంది. వింటూ స్ట్రీట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: అది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
3: 101.3.

0: శాంతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించారు. మంగళగిరి మండలం నిడమరు వద్ద ఏర్పాటు చేయనున్న ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు సాయంత్రం విజయవాడలో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇనిటియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఎంఎస్ఎంఈ ఐపీఓస్ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో 5-స్టార్ హోటళ్ల నిర్మాణానికి పలు సంస్థలకు అనుమతులిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్రానికి 3 అవార్డులు లభించాయి. వాతావరణ చర్యల విభాగంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన కందులవారిపల్లె పంచాయతీ, ఆత్మనిర్భర్ భారత్లో చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన కాణిపాకం పంచాయతీ అవార్డులు సాధించాయి. బీసీ సంక్షేమ వసతి గృహాల శాశ్వత భవనాల నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేశామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితా వెల్లడించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన గురుకులాలు, బీసీ హాస్టళ్ల విద్యార్థులను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంత్రి సత్కరించారు. పార్వతీపురం పట్టణ సుందరీకరణలో భాగంగా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు, సుందరీకరణ పనులు ప్రజలకు మెరుగైన వాతావరణాన్ని అందించడంతో పాటు పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతి ఆంధ్రప్రదేశ్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

ఫైవ్ ఎయిట్ మినిట్స్ వీబీ క్లాక్ వింటున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం మనో 1.3 అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి సెకండ్ క్వశ్చన్ కూడా ఇచ్చాను కదా, వాల్యూ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పాను. సో మనకి హాఫ్ సెంచురీ యాజ్ యూజువల్ గా దాటేసింది. బోల్డ్ అన్ని మెసేజెస్ వచ్చేసినాయి. ఎవరెవరు పంపించారు అంటే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి ఫస్ట్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ చూద్దాం ఎవరు పంపించారు అంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత థర్డ్ మెసేజ్ పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ. ఇందాకటి క్వశ్చన్ కి అది ఫస్ట్ క్వశ్చన్ కదా, అయిపోయిన క్వశ్చన్ కి ఆన్సర్ రివీల్ చేసేస్తాం కాబట్టి ఇంకా పంపించకండి. అండ్ నెక్స్ట్ ప్రసూన హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ జేకే శ్రీనగర్ వివి రెడ్డి రాంగ్ ఆన్సర్ అండి అది. అండ్ నెక్స్ట్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుండి అంజుబాబు దివ్య హస్రీత రైట్ ఆన్సర్. అండ్ పాలెంపొలియా ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. జోజీ గారు మీరు వినిపించే మై ఫేవరెట్ సాంగ్స్ వింటూ మీ ప్రశ్నకు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి శ్రీరామదాసు అంజయ్యచారి బ్రహ్మచారి చిలకమర్రి ఉపేంద్రచారి వీళ్ళందరూ కూడా నల్గొండ జిల్లా నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ వాణి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎంఎం నివాస్ నల్లపాడు గుంటూరు నుండి రైట్ ఆన్సర్. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ జయం భాష అండ్ ఫ్యామిలీ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ రైట్ ఆన్సర్. నెరబైలు తిరుపతి జిల్లా నుండి సదాశివ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ ఉత్తరాఖండ్ మంగళగిరి నుండి దామర్ల చినమస్థానరావు దామర్ల పెదమస్థానరావు రైట్ ఆన్సర్. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. రామారావు శ్రీరామారావు మరియు అపరాజిత పెనమలూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నమస్తే మేడం అంటూ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. నున్న నుండి శోభారాణి రంగారావు సాగర్ చాందిని అవినాష్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ ని పంపించారు. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుండి రైట్ ఆన్సర్. సో మన 90 ఇయర్స్ ఫంక్షన్ లో లిజనర్స్ ని చూస్తే కూడా చాలా హ్యాపీగా అనిపించింది. కొంతమంది వచ్చారు చక్రధర్ మహిధర్ శ్రీధర్ శశిధర్ పెనమలూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ జయంతి ఆల్వాల్ ఉత్తరాఖండ్ నుండి ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య అండాలు అక్షయ రైట్ ఆన్సర్. శబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. అండ్ అంకయ్య గడ్డం బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి లోటస్ అన్నారు ఏంటండి నాకు అర్థం కాలేదు అది. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ హైదరాబాద్ బోరంపేట నుండి సంతోష్ సుప్రియ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎల్ల సుబ్బారావు ఆత్మకూరు నుండి సార్ సుబ్బారావు గారు మీరు పద్దాక ఇదే మెసేజ్ నాకు ఫార్వర్డ్ చేశారు ఒక 3 వెల్కమ్ టు సందడి సందడి అండ్ భోజనం చేశారా అని నేను ఆల్రెడీ మీ మెసేజ్ చదివాను మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అండ్ మీరు పంపించిన ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్ ఓకేనా. పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు ఈరోజు పాటలు వింటుంటే అలా మీ కాలేజ్ డేస్లోకి వెళ్ళిపోయారా ఫ్లాష్ బ్యాక్ వచ్చేస్తున్నాయంట గుర్తు. ఎనీవే అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. సో అది మ్యాటర్. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో ఉందన్నమాట, అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.

సో ఒక సినిమాకి ట్యాగ్ లైన్ ఉంది, ఆ ట్యాగ్ లైన్ నేను చెప్తాను, బట్ ఏ సినిమా ట్యాగ్ లైన్ అది అనేది మీరు చెప్పాలి. ఓకేనా? అన్ ఆర్డినరీ మ్యాన్స్ ఎక్స్ట్రాడినరీ జర్నీ. ఓకే, అన్ ఆర్డినరీ మ్యాన్స్ ఎక్స్ట్రాడినరీ జర్నీ అనేది ఏ సినిమా ట్యాగ్ లైన్? గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని, మీ పేరుని పంపించేసేయండి. అన్ ఆర్డినరీ మ్యాన్స్ ఎక్స్ట్రాడినరీ జర్నీ ఏ సినిమా, అది మ్యాటర్ అనమాట. సో మీకోసం అయితే నేను ఒక వండర్ఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, మరణం మృదంగం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం ఇళయరాజా మ్యూజిక్ లో. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా. 3 hours 18 minutes 9 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ అడిగాను ఒక ప్రశ్న అయితే సినిమాకి ట్యాగ్ లైన్ కి సంబంధించింది అనమాట, అన్ ఆర్డినరీ మ్యాన్స్ ఎక్స్ట్రాడినరీ జర్నీ. ఇది ఏ సినిమా ట్యాగ్ లైన్ అని అడిగాను. చూద్దాం ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో. తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కృష్ణా జిల్లా కాజ నుండి ఇందాకటి ప్రశ్నకు ఉత్తరాఖండ్ అని ఆన్సర్ పంపించారనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఆల్రెడీ మెసేజ్ చదివేటప్పుడు ఆన్సర్ వస్తుంది కదా, గనగలు రామకృష్ణారెడ్డి గారు. అండ్ పెడన జోగానందర కాలనీ అప్పలరాజు, కాదండి అది రాంగ్ ఆన్సర్. రాజుల నుండి జయన్న, నో అందరూ అలాగే అనుకుంటున్నారు. భాస్కర్ పెడన్ నుండి ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీ పేరా? అయ్యో మీకు అర్థం కాలేదు. అన్ ఆర్డినరీ మ్యాన్స్ ఎక్స్ట్రాడినరీ జర్నీ అనేది ట్యాగ్ లైన్ అనమాట. అంటే మనీకి సంబంధించింది. క్లూ కావాలి అంటే మనీకి సంబంధించి అని ఇస్తాను. అండ్ దుల్కర్ హీరో వచ్చేసి దుల్కర్ సల్మాన్. చూద్దాం ఇంకా. మోక్షిత్ షాన్వి సుధా చైతన్యపురం నుండి మెసేజ్ చేశారు. కుసుమ అంబటి నగర్ నుండి ఫస్ట్ రైట్ ఆన్సర్, కంగ్రాట్స్ అనమాట. కుసుమ పంపించేశారు మనకైతే. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి రాంగ్ ఆన్సర్. మొహమ్మద్ ఇనాయతుల భవానీపేట నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆన్సర్ వచ్చి మనకి ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీ అంటూ ఇచ్చారు బట్ కాదండి, రాంగ్ ఆన్సర్ అది. శ్రీరామారావు మరియు అపరాజిత పెనంలూరు నుండి రాంగ్ ఆన్సర్. అండ్ ఒడిస్సా నుండి భాస్కర్ రెడ్డి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఉంది చూద్దాం. మిర్యాల తిరుమలయ్య అండాలు అక్షయ చక్రధర్ మహిధర్ శ్రీధర్ పెనంబలూరు నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అది. అండ్ దస్తగిరి సంధ్య ప్రొదిటూరు నుండి కడప, రాంగ్ ఆన్సర్. అండ్ షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. కరెక్ట్ గా మనకి 4 మెసేజెస్ వచ్చినాయి అనమాట రైట్ ఆన్సర్స్ అయితే, మిగతావన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు కూడా రాంగ్ ఆన్సర్. ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుండి రాంగ్ ఆన్సర్. అండ్ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి కూడా రాంగ్ ఆన్సర్ ఉంది. చూద్దాం ఇంకా ఎవరన్నా పంపించగలరేమో. ఓకేనా, కొంచెం టైం ఇద్దాం అనమాట. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మనం విందాం. మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేస్తాను. అన్ ఆర్డినరీ మ్యాన్స్ ఎక్స్ట్రాడినరీ జర్నీ అనే ట్యాగ్ లైన్ ఉన్నటువంటి సినిమా ఏంటి అని అడిగాను. దుల్కర్ సల్మాన్ హీరో అని చెప్పాను. అండ్ మనీకి సంబంధించింది అని కూడా చెప్పాను అనమాట ఇందులో. సో చాలా బ్యూటిఫుల్ మూవీ అది, రీసెంట్గా వచ్చిన మూవీస్లో. సో గెస్ చేయండి. అండ్ ఇంకొక పాట అయితే మనం విందాం. ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను. ప్రేమ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి ఆ త్రేయ గీతం ఇళయరాజా మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

అయ్యాస్ 26:33 లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి అడిగిన ప్రశ్నకు ఆన్సర్స్ వచ్చేసినాయి చూద్దాం. సో ఎవరెవరు పంపించారు అంటే వై వెంకటరెడ్డి గారు లక్వరం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ లలిత మురళి భాను తిరుపతి నుండి రాంగ్ ఆన్సర్. అండ్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అంటూ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మై నేమ్ ఈజ్ ఓకే దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. పెడని జోగనేంద్ర కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అక్కరపాక నుండి రమ రైట్ ఆన్సర్. అండ్ క్లూ ఇచ్చాక మొత్తం ఆన్సర్స్ అలా వచ్చేస్తున్నాయి అనమాట. భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా రైట్ ఆన్సర్. అండ్ జయం భాష ఫ్యామిలీ నుండి రైట్ ఆన్సర్. కుబేరా అంటూ నాగార్జున మెసేజ్ చేశారు శాంతినగర్ నుండి ఓకే ఒకడు, బట్ కాదండి అది రాంగ్ ఆన్సర్. నేను దుల్కర్ అని ఆన్సర్ కూడా చెప్పాను కదా హీరో ఎవరు అనేది. పాలెం

కోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్టిక్ట్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని. అండ్ నెక్స్ట్ ఆన్సర్ మనకి చూసారా, ఆన్సర్ మాత్రం పంపించారు గోల్నేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ వాణి. ఓకే. అండ్ నెక్స్ట్ గంగులూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ సూర్య రమ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ సూఫియాన్ ఖాన్ వైరా ఖమ్మం నుండి రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. నిరబైలు తిరుపతి జిల్లా నుండి సదాశివ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం క్లూ ఇచ్చారు అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. మంచి పాట వినిపిస్తూ ఆన్సర్ అంటే ఎలాజీ అంట. మరి అన్ని మంచి పాటలు వినిపిస్తూ ఇంత మంచి ప్రశ్నలు వేస్తూ అండ్ మీ పేర్లన్నీ చదువుతూ ఇక్కడ షో చేయడం మరి ఎలాజీ? ఇది కూడా అలాగే జీ. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రయాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి సాగర్ చాందని అవినాష్ రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి సాయినగర్ నుండి తిరువేదుల బాబు మిత్రబృందం రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ మ్యామ్ అంటూ తిరుపతి జిల్లా పెద్దపరియ ఇక్కడ నుండి విలేజ్ నుండి అనమాట మునిమ్మ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. బందర్ నుండి అరుణ కృష్ణ అమ్ములు బాజీ బుజ్జి రైట్ ఆన్సర్. అండ్ నమస్కారం అంటూ ది ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ది ఫకీరా ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుండి పూర్ణచంద్రరావు గారు శైలజ అండ్ శ్రీనిధి పంపించారు. బట్ నాకు ఆన్సర్ అయితే నాకు అర్థం కాలేదు, అది రాంగ్ ఆన్సర్ అండి. అండ్ పెడన జోగనేంద్ర కాలనీ అప్పలరాజు ఈరోజు మ్యూజికల్ హిట్ సాంగ్తో సందడే సందడి అద్దరిపోతుంది మాలాంటి మ్యూజిక్ లవర్స్కి పండుగలా ఉంది మేడం అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అప్పలరాజు గారు. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కృష్ణా జిల్లా కాజ నుండి సీతారామం అంటున్నారు. అయ్యో దుల్కర్ అనగానే సీతారామానికి వెళ్ళిపోయారు మీరు, బట్ కాదు కదా. చిల్కా నారాయణ అన్సూయ యమున జానకంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. సో అది మ్యాటర్ అనమాట. ఆల్మోస్ట్ చాలా ఆన్సర్స్ అయితే కరెక్ట్ వచ్చినాయి, బట్ ఎక్కడో ఒకటి రెండు అలా మిస్ అయినాయి అనమాట. లక్కీ భాస్కర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో మనీ గురించి అని చెప్పాను అండ్ హీరో చెప్పేశాను కదా. అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో మరి నెక్స్ట్ ఇంకొక జీకే ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ప్రాజెక్ట్ వీర్ గాథ, ఓకే, ప్రాజెక్ట్ వీర్ గాథ ఏ రెండు మినిస్ట్రీస్ యొక్క జాయింట్ ఇనిషియేటివ్? ఓకే, మళ్ళీ అడుగుతాను, ప్రశ్నను రిపీట్ చేస్తాను. ప్రాజెక్ట్ వీర్ గాథ ఏ రెండు మినిస్ట్రీస్ యొక్క జాయింట్ ఇనిషియేటివ్ అనేది నాకు ఆన్సర్ని పంపించండి. అంటే రెండు మంత్రిత్వ శాఖలు ఉన్నాయి అందులో, ఆ రెండు ఏంటనేది నాకు ఆన్సర్ని మీ పేరుని కూడా పంపించండి. అండ్ ఇప్పుడైతే మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. సీతకు ఒక చిలుక చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శైలజ పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం బ్యూటిఫుల్ ట్రాక్ ని వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

అద్భుతమైన పాట కదా, ఎంత వండర్ఫుల్ గా ఉంటుందంటే లిరిక్స్ గానీ ఆ సింగర్స్ గానీ ఆ మ్యూజిక్ గానీ, సూపర్బ్ సాంగ్ అనమాట. 3 hours 35 minutes 58 seconds లో ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి, అండ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి జీకేకి సంబంధించిన ప్రశ్న ఒకటి ఇచ్చేసాను. ప్రాజెక్ట్ వీర్ గాథ ఏ రెండు మినిస్ట్రీస్ యొక్క జాయింట్ ఇనిషియేటివ్ అనేది ప్రశ్న అనమాట. ఆ రెండు మంత్రిత్వ శాఖలు ఏంటి అని అడిగాను. చూద్దాం ఎవరెవరు పంపించారో. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి పంపించారు, సూపర్. అండ్ పెట్టిన జోగానందర కాలనీ అప్పల రాజు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గంగప్ప కోటంక నుండి ఆన్సర్ లేదా, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం ఎవరు పంపించారు అంటే ప్రసూన గచ్చిబౌలి నుండి రైట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నేను ఆల్రెడీ రిపీట్ చేసేసాను సుఫియానా, ఓకేనా, ట్రై చేయండి ఆన్సర్ కి. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి ఒకటి కరెక్ట్ గానే పంపించారు, మరి ఇంకొకటి రెండు కదా. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ చూద్దాం ఎవరు పంపించారు అంటే సిరిగిరి హరికృష్ణ నంద్యాల్, ఒకటి రైట్ ఆన్సర్ అండి, బట్ అందులో ఇంకొకటి రాంగ్ కదా, చూద్దాం. ఓకే డిఫెన్స్, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శోభారాణి రంగారావు సాగర్ చాందిని వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ నున్న నుండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్, ఎస్వి సుబ్రహ్మణ్యం.

అండ్ నెక్స్ట్ అనంతపురం నుండి అనురాధ రైటర్స్ అని పంపించారు వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. ఇప్పటి ప్రశ్నకు నా ఆన్సర్ అన్నారు. ఇంతకుముందు చక్కగా ఒకటో నంబర్ అంటే ప్రశ్న, ఒకటో ప్రశ్న రెండో ప్రశ్న అని చక్కగా క్లియర్గా పంపించేవాళ్ళు. ఈ పాటలు విన్న తర్వాత ప్రశ్న నంబర్ మర్చిపోయారు వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మొత్తానికి. ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. రామకృష్ణ ఫ్రమ్ కర్నూలు రైట్ ఆన్సర్. అండ్ ఎల్ల సుబ్బారావు ఆత్మకూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. హాయ్ అంటూ గంటలమ్మపాలెం చండిక వరలక్ష్మి వాసు మచిలీపట్నం కృష్ణా డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చిలకా నారాయణ అన్సూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని సతీష్ సుమలత కట్ల సతీష్ సుమలత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి మెసేజ్ చేశారు. అండ్ జయం భాషా ఫ్యామిలీ కర్నూల్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. వినుకొండ నుండి ఎస్ సుబ్రహ్మణ్యచారి విజయలక్ష్మి నమస్తే ఆకాశవాణి అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అండ్ పార్థసారథి సిద్దిపేట నుండి జవాబు అంటూ రైట్ ఆన్సర్. శబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ కేవి రమణమూర్తి శ్రీకాకుళం నుండి రైట్ ఆన్సర్. అండ్ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి శ్యామల ప్రకాష్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెరబాయిలు తిరుపతి జిల్లా నుండి సదాశివ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. పెడని జోగనేంద్ర కాలనీ అప్పలరాజు. నేను ఎప్పుడు చెప్పే బ్రాండ్ సాంగ్స్ అంటే ఇవే మేడం, ఎప్పుడు ఇవే, ఇలాగే ఇవే కాదు కానీ ఇలాంటి పాటలు తప్పకుండా ప్లే చేస్తాను. ఓకేనా, ఇవే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ హౌసింగ్ బోర్డ్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుండి పూర్ణచంద్రరావు శైలజ అండ్ శ్రీనిధి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నెక్స్ట్ మెసేజ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ మై నేమ్ ఈజ్ ఓకే దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూల్ రైట్ ఆన్సర్. సో సూపర్, చాలా మంది రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే నేను అడిగిన ప్రశ్న ప్రాజెక్ట్ వీర్ గాథ ఏ రెండు మినిస్ట్రీస్ యొక్క జాయింట్ ఇనిషియేటివ్ అని అడిగాను కదా, రెండు మంత్రిత్వ శాఖల గురించి, రక్షణ మంత్రిత్వ శాఖ అండ్ విద్యామంత్రిత్వ శాఖ అనమాట, డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్. సో వీటికి సంబంధించిన ఇదనమాట ఆన్సరు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇది నిర్వహించబడింది సంయుక్తంగా. ఓకేనా, అది మ్యాటర్. అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఐ థింక్ లాస్ట్ క్వశ్చన్. సో మరి జగపతి బాబు అల్లు అర్జున్ అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మూవీ వచ్చిందనమాట. వీళ్ళిద్దరు పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చే మూవీ ఏంటి అనేది ప్రశ్న. ఓకే, జగపతి బాబు అండ్ అల్లు అర్జున్ రీసెంట్గా గెస్ట్ చేసి 8662488114 ఈ నంబర్కి పంపించేసేయండి మీ ఆన్సర్ని. ఇప్పుడైతే మీకోసం శివ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరుపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: ఫైనల్ గా ఒక ప్రశ్న అడిగాను కదా, జగపతి బాబు అండ్ అల్లు అర్జున్ అని చెప్పగానే మీకు టక్కున గుర్తొచ్చే సినిమా ఏంటి అన్నాను. చూద్దాం ఆన్సర్స్. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు అంటే, నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, హనుమాన్ జంక్షన్ అంటున్నారు. అందులో అల్లు అర్జున్ ఎక్కడున్నారండి? ఏమన్నా అన్న అంటే అన్న ఉంటారు. అల్లు అర్జున్ అయితే నాకు తెలియదు మరి. సో ఎనీవే లైట్ తీసుకోండి, అదైతే రాంగ్ ఆన్సర్ అనమాట. అండ్ ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, కంగ్రాట్స్ అండ్ పడిన జోగనేంద్రరావు కాలనీ అప్పల్ రాజు ద రూల్. ఎస్, ద రైజ్ ద రూల్ కదా. సో రైట్ ఆన్సర్ ని పంపించారు అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, సన్ ఆఫ్ సత్యమూర్తి రాజేంద్ర ప్రసాద్ కదా, అది నేను అడిగింది.

జగపతి బాబు. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. కరీముల్లా ఖాన్ పాలడుగా అక్కడ నుండి మెసేజ్ చేశారనమాట. రైట్ ఆన్సర్. అండ్ జయంతి అల్వాల్ అల్ల వైకుంఠపురంలోనా? అక్కడ జగపతి బాబు ఉన్నారా? ఓకే, రాంగ్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి. రైట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి. హాయ్ మేడం, మీ పాటల వల్ల మాకు ఎండ తెలవడం లేదు అంటున్నారు. సూపర్ కదా, అసలు ఎండని కూడా తెలియనియకుండా చేసింది వివిధ భారతి అంటే నిజంగా ఎస్ గ్రేట్ అనమాట. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ చిలుక నారాయణ, అనుసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుండి. రైట్ ఆన్సర్. అండ్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకి రాజు కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సిరిగిరి హరికృష్ణ, నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ సత్యభార్గవి, తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. కనకరు పెడన్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి జిల్లా పెద్దపరియ విలేజ్ నుండి మునెమ్మ రైట్ ఆన్సర్. అండ్ పాలింబొలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. నటించిన మూవీ నేమ్. ఓకే. అండ్ నెరబైలు తిరుపతి జిల్లా నుండి సదాశివ, వైల్డ్ ఫైరా రైట్ ఆన్సర్. అండ్ రామకృష్ణ ఫ్రమ్ కర్నూల్ రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. దుర్గారావు, ఏమన్నా పాటల సూపర్ అంట. ఓకే, ఎంఎస్ దుర్గారావు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతమంది హ్యాపీగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నున్న నుండి శోభరణి రంగారావు, సాగర్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్. చండికా వరలక్ష్మి ఫ్రమ్ గంటలమ్మ పాలెం రైట్ ఆన్సర్. అండ్ జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి నుండి రైట్ ఆన్సర్ గ్రామం నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు? మెసేజెస్ అంత ఫాస్ట్గా వస్తుంటాయి, ఆ నెక్స్ట్ మెసేజ్కి వెళ్ళిపోతుంది. రుద్రమదేవి మూవీ కాదండి, అది రాంగ్ ఆన్సర్. ఎలమెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి. అండ్ నెక్స్ట్ కర్నూలు డిస్టిక్ కోడమూరు నుండి ముల్లగుర్తి విలేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ తేజస్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘ్నాథ్, చాణిక్య, శంకర్ కుమార్, అజయ్, గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి. షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల్ నుండి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. ఎందుకంటే అందరికీ నచ్చే ఫేవరెట్ సాంగ్స్ వేస్తున్నారు కాబట్టి జోగారు గ్రేట్ అండి అంట, ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నల్గొండ జిల్లా చిత్తూరియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్ ని పంపించారు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎల్ల సుబ్బారావు ఆత్మకూరు నుండి రైట్ ఆన్సర్. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్, అందరికీ స్వాగతం అంటూ లేట్గా వచ్చినా కూడా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల అయన్స్, పాండు, అశోక్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అండ్ అనంతపురం జిల్లా కొండపల్లి నుండి నాగేశ్వరరావు, చంద్రకళ, హేమవతి, తరుణ్ కుమార్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అండ్ పార్థసారథి సిద్దిపేట నుండి రైట్ ఆన్సర్. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుండి కామారెడ్డి జిల్లా రైట్ ఆన్సర్. అండ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సూపర్ సాంగ్స్ వేస్తున్నారు మేడం, పాటలు వింటుంటే హాయిగా ఉండండి అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. థ్యాంక్స్ టు యువర్ మేనేజ్మెంట్ ఫర్ ప్లేయింగ్ దిస్ సాంగ్స్, ఆ గుడ్ సాంగ్స్. ఓకే, ఇలా రోజు మంచి పాటలు పెడితే ప్రోగ్రామ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మేడం అంటూ మెసేజ్ చేశారు. మీ పేరు బందర్ నుంచి అరుణ, కృష్ణ, అమ్ములు, బాజీ, బుజ్జి కదా, అదే నేను అంటున్నా. సో మీ అభిప్రాయాలన్నీ కూడా చక్కగా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నాగరాజు ఫ్రమ్ పెడన రైట్ ఆన్సర్. అండ్ ప్రసూన గచ్బౌలి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచు గ్రామం నుండి వేముల పరిశ్రమలు పద్మ రైట్ ఆన్సర్. అండ్ పాటలన్నీ కూడా సూపర్గా ఉన్నాయి అండ్ ఇళయరాజా అండ్ మ్యూజిక్ పాటలు అంటే నాకు చాలా ఇష్టం అంటూ మెసేజ్ చేశారు ఎంఎంఎస్ నివాస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు ఇంకా పడుతుంది రెడీగా ఉన్నారంట. అండ్ ఇళయరాజా మ్యూజికల్ సాంగ్స్ ప్లే చేస్తే ఉన్నందుకు ధన్యవాదాలు. ఓకే, దస్తగిరి సంధ్య, దస్తగిరి ఎవరు? ఫ్రమ్ దస్తగిరి. ఓకే, కడప జిల్లా అన్నారు సంధ్య, మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సంధ్య. అండ్ సూళూరుపేట నుంచి ఈశ్వరయ్య,

ఓకే. నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. వీరకనకారావు పార్వతి వీరభద్రాపురం నుండి మెసేజ్ చేశారు, అండ్ మంచి సాంగ్స్ వినిపించారు, సూపర్ సాంగ్స్ అంటూ రైట్ ఆన్స్ అని పంపించారు. ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. తళ్ళ విశ్వనాథరావు పెడన వైఎస్ఆర్ కాలనీ నుండి రైట్ ఆన్సర్, అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్, అండ్ నమస్కారం జో అంటూ నమస్తే అండి. ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుండి పూర్ణచంద్రరావు శైలజ శ్రీనిధి మెసేజ్ చేశారు. అండ్ వైల్డ్ ఫైర్ సినిమా పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య అండలక్ష్య మెసేజ్ చేశారు. హాయ్ శశాంక్, దిస్ ఇస్ శశాంక్ అంటూ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుండి ఆదిశీష్ రైట్ ఆన్సర్, అండ్ కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఎప్పటిలా కాకుండా ఈరోజు ఇంకా ఎక్కువ అదిరిపోయింది, సందేశ సందడి పాటలకి ఎక్కువ మార్కులు వచ్చేసాయి, అండ్ ఇలాంటి పాటలకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు చూసారుగా అంటూ మెసేజ్ చేశారు. యా ఐ నో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి ఈరోజు షో 24 క్యారెట్ గోల్డ్ అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్తో మనం ఈరోజు ప్రోగ్రామ్ని అయితే మనం క్లోజ్ చేసేద్దాం, ఓకేనా? సో ఫుల్ స్టాప్ పెడదాం. అండ్ వివిధ ప్రోగ్రామ్ ఉంటుంది కదా. ఇప్పుడైతే మీకోసం ఘరానా మొగుడు చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది, మనోజ్ చిత్ర పాడినటువంటి పాట. అండ్ ఆన్సర్ చెప్పాలి కదా నేను, జగపతి బాబు అల్లు అర్జున్ అనగానే పుష్ప 2 అండి. సో అది మ్యాటర్ అనమాట. సో ఈ బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం మరి, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించారు. మంగళగిరి మండలం నిడమర్రు వద్ద ఏర్పాటు చేయనున్న ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు సాయంత్రం విజయవాడలో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇనీటియాల్ పబ్లిక్ ఆఫరింగ్ ఎంఎస్ఎంఈ ఐపీఓ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్రానికి 3 అవార్డులు లభించాయి. వాతావరణ చర్యల విభాగంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన కందులవారిపల్లె పంచాయతీ, ఆత్మనిర్భర్ భారత్ విభాగంలో చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన కాణిపాకం పంచాయతీ అవార్డులు సాధించాయి. బీసీ సంక్షేమ వసతి గృహాల శాశ్వత భవనాల నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేశామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన గురుకులాలు, పీసీ హాస్టళ్ల విద్యార్థులను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంత్రి సత్కరించారు. పార్వతీపురం పట్టణ సుందరీకరణలో భాగంగా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు, సుందరీకరణ పనులు ప్రజలకు మెరుగైన వాతావరణాన్ని అందించడంతో పాటు పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతి ఆంధ్రప్రదేశ్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు ప్రసారమైన న్యూస్ లో మళ్లీ కలుద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఫోర్ అవర్స్ 3:19 లో ఉంది వీబీ క్లాక్. మరి వివిధ ప్రోగ్రామ్ లో సింగర్ స్పెషల్ గా ఉన్ని కృష్ణన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్స్ వచ్చేస్తే, మరి ముందుగా జీన్స్ చిత్రానికి ఉన్ని కృష్ణన్, ఎస్పీ పల్లవి పాడినటువంటి ఏఎం రత్నం గీతం వస్తోంది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లో. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఫోర్ అవర్స్ 28 మినిట్స్ 4 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్ అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఒకే సింగర్ స్పెషల్ గా ఉన్ని కృష్ణన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటున్నారు. వినబోతున్న తర్వాతి పాట ప్రేమికుడు చిత్రానికి ఉన్ని కృష్ణన్ పాడినటువంటి రాజశ్రీ గీతం.

0: మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: అనుమానాస్పదం చిత్రానికి ఉన్నికృష్ణన్, శ్రేయ ఘోషాల్ పాడినటువంటి వంశీ గీతం విన్నారు ఇళయరాజా మ్యూజిక్ లో.
1: తొంభై సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. తొంభై వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశ

మరి ఇంతవరకు వివిధ కార్యక్రమంలో సింగర్ స్పెషల్ గా ఉన్నికృష్ణన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్స్ విన్నారు. మరి స్టూడియోలో సమయం 4:50 వస్తుంది. ఇప్పుడు మీకోసం వెన్నెల స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జోస్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ్ భారతి FM 101.3.

హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. ఎప్పుడు నిజాలే చెప్పాలని, అబద్ధం ఆడకూడదని చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు మనకు చెప్తారు. గొప్ప గొప్ప గురువులు, అన్ని మతాలు కూడా ఇదే చెప్తాయి. ఎల్లప్పుడూ నిజాలు చెప్పి నమ్మకమైన వ్యక్తులుగా ఉండి గొప్పవారైన ఎన్నో కథలు మనం వినే ఉంటాం. కానీ ఏ సందర్భంలో అయినా నిజాలే చెప్పడం అనేది అంత సులువైన విషయం కాదు. మనలో చాలా మంది చిన్న చిన్న అబద్ధాల ద్వారా జీవితాన్ని సులువుగా ముందుకు నడిపిస్తారు. అబద్ధం సమస్యలకి తాత్కాలిక పరిష్కారం ఇస్తుంది, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మరికొన్ని సమస్యలను తీసుకొస్తూ ఉంటుంది కూడా. మనం అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే మొదట చెప్పిన అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరికొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఆఖరికి మనం అబద్ధాల కూరగా మారిపోతాం. మనం అబద్ధం చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళు కనిపెట్టలేరు అనుకుంటాం, కానీ మనం అబద్ధం చెప్తున్న విషయం వారికి అర్థమవుతుంది. వారు మనల్ని ఏ విషయంలోనూ నమ్మలేరు. జీవితంలో నిజమైన విజయానికి నమ్మకం చాలా ముఖ్యం. బిజినెస్ లో గాని మనం పనిచేసే చోటు గాని నమ్మకం అనేది విజయాన్ని ఇస్తుంది. ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని మనం కోల్పోయినప్పుడు మనం విజయం సాధించే అవకాశం కూడా కోల్పోయినట్టే. అబద్ధం చెప్పేటప్పుడు మనకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనమేంటి, ఈ అలవాటేంటి అని, అసలు వీళ్లతో ఈ అబద్ధం చెప్పొచ్చా లేదా అనేది కూడా ఒక్కోసారి సందేహం కలుగుతుంది. అబద్ధం చెప్పడం అనేది మనిషి యొక్క సాధారణ లక్షణం కాదు, ఇది మన లక్షణానికి విరుద్ధంగా వెళ్లడమే. అబద్ధం చెప్పినప్పుడు ప్రతి అబద్ధాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మన మైండ్ మీద అదనపు శ్రమని సృష్టిస్తుంది. మనం ఏది ఇస్తామో అది మనకు తిరిగి వస్తుంది, దాన్నే కర్మ అంటాము. అనేది ప్రకృతి నియమం కూడా. కాబట్టి ఎదుటి వాళ్లకి మనం అబద్ధం చెప్పడం మొదలు పెడితే వారు కూడా మనతో అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు. అప్పుడు మనం నిజాన్ని చూసే అవకాశమే ఉండదు. అబద్ధం చెప్తే లోపల ఎక్కడో దొరికిపోతాము అనే భయం ఉంటుంది. భయం మన లోపల ఒత్తిడిని సృష్టిస్తుంది. మనం చెప్పిన అబద్ధాలు బయటపడినప్పుడు అందమైన బంధాలు కూడా తెగిపోతాయి. ఒక అందమైన బంధం ఏర్పడడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కానీ కొన్ని అబద్ధాలు సులువుగా వాటిని నాశనం చేస్తాయి. అబద్ధాలు తాత్కాలిక విజయాన్ని, దీర్ఘకాలిక అపజయాల్ని తీసుకొస్తాయి. ఈ అబద్ధాలు మన మైండ్లో ఎటూ తేల్చుకోలేని స్థితిని సృష్టిస్తాయి. ఒక వ్యక్తికి అబద్ధం చెప్పడం అంటే ఒక వ్యక్తిని అగౌరవపరచడం సమానం. వారి నమ్మకాన్ని, తెలివిని, వారి ఫీలింగ్స్ని మనం బాధపెట్టినట్టే. ఈ అబద్ధాలు చెప్పడం వల్లే ఎదురయ్యే సమస్యలు చాలా ఉన్నాయి. దీనికి బదులు నిజాన్ని ఎంచుకోవడమే సరైన విధానం. నమ్మకమైన వ్యక్తిగా ఉండడం వల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయి. ఏంటి అంటారా? అసలు ఎప్పుడు అనుకోలేదా? ఎందుకంటే అబద్ధాలు ఎంతగా అలవాటయ్యాయంటే అబద్ధం లేని రోజు ఏదైనా ఉందా అంటే ఉండదేమో అని చెప్పుకోవాలి. అది స్టూడెంట్స్ అయినా, హోమ్ మేకర్స్ అయినా, హస్బెండ్ వైఫ్తో అయినా, పిల్లలు తల్లితో అయినా కానీ, తల్లి పిల్లలతో అయినా కానీ, పిల్లలు తల్లులతో అయినా కానీ, కాదంటారా? హోంవర్క్ అసైన్మెంట్ చేయనప్పుడు మనం ఏమేమి అబద్ధాలు చెప్తాం మనకే తెలుసు. కాలేజ్ బంక్ కొట్టినప్పుడు ఏం అబద్ధాలు ఇంట్లో చెప్తామో, కాలేజ్లో చెప్తాం, అది కూడా మనకు తెలుసు కాబట్టి. సో ఇవన్నీ పక్కన పెడితే వైట్ లైస్ కొంతవరకు సిచ్యువేషన్ నుండి మీకు బయటికి తీయడానికి అవసరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా తీవ్రంగా అప్పులు ఇవ్వమని వేధిస్తూ ఉంటే అలాంటప్పుడు చిన్న చిన్న వైట్ లైస్ లేదా సిచ్యువేషన్ని బట్టి వైట్ లైస్ పర్వాలేదు, కానీ

అబద్ధం ఒక అలవాటుగా మారితే మాత్రము అదొక ఎడిక్షన్ లాంటిది, వ్యసనం లాంటిది. మీరు జీవితంలో ఎంతో కోల్పోతారు. అలాగే ఆన్ ది అదర్ సైడ్ సత్యం, నిజం చెప్పడం వల్ల ఎన్నో మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. మన కుటుంబ సభ్యులు మన మాట మీద గౌరవం ఇస్తారు, ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటామని వారికి తెలుసు కాబట్టి. మన పిల్లలకి ఆదర్శమైన వ్యక్తులుగా మనం ఉంటాం. నిజం మాత్రమే చెప్పడం అనేది అనవసరమైన సమస్యలు రాకుండా ఆపుతుంది. నిజాయితీగా ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది, మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నిజాయితీగా ఉండడం మన సంబంధాలను మరింత మెరుగుపరుస్తుంది, మన ఆలోచనలో స్పష్టత తీసుకొస్తుంది. కాబట్టి నిజాయితీ అనేది అత్యుత్తమ జీవన విధానం. నిజాయితీగా ఉండడం మొదలు పెడితే మన జీవితం అద్భుతంగా మారుతుంది. నిజాయితీ కలిగి ఉండడానికి అవసరమయ్యే కొన్ని సూచనలు చేతన్ ఇప్పుడు మీకు వెన్నెల ప్రోగ్రాంలో చెప్తాడు. మన ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు నిజాయితీగా ఉండేలా చూసుకోవాలి. మాట మీద నిలబడటం అనేది నిజాయితీ వల్లే వస్తుంది. మీరెవరికైనా ఒక ప్రామిస్ చేసినప్పుడు అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి, లేదంటే అది ఎందుకు చేయలేకపోయారో వారికి అర్థమయ్యేలా చెప్పండి. మన మాట తప్పితే అది అబద్ధం కిందకే వస్తుంది. కాబట్టి ఎవరికైనా మాట ఇచ్చే ముందు 1-10 సార్లు ఆలోచించండి. ఆ మాటని మీరు నెరవేర్చగలను అనుకుంటేనే ఇవ్వండి, లేదంటే చేయలేను అని ముందే చెప్పేయండి. చాలా చిన్న చిన్న విషయాలకి తల్లిదండ్రులు పిల్లలకి అబద్ధం చెప్తారు. పిల్లల మంచి కోసమే అలా చేస్తారు. పిల్లలు తల్లిదండ్రులే చాలా నమ్ముతారు. అలాంటిది పిల్లలకి అబద్ధం చెప్తే వారు ఆ నమ్మకాన్ని కోల్పోతారు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఏం చెప్పినా వారు పట్టించుకోరు. కాబట్టి పిల్లలతో నిజాయితీగా ఉండడం అనేది చాలా ముఖ్యం. నిజాయితీ ఇంటి నుండి మొదలవుతుంది. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు నిజాయితీగా ఉండడం కంటే అబద్ధం చెప్పి తప్పించుకోవడమే సులువుగా అనిపిస్తుంది. చేసిన తప్పు ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. తప్పుల విషయంలో మనం గుర్తించుకోవాల్సింది ఏమిటంటే ఎప్పటికైనా అది బయటపడుతుంది. ఇప్పుడు అబద్ధం చెప్పి తర్వాత దొరకకపోవడం కంటే ఇప్పుడు నిజం చెప్పి మన తప్పుని ఒప్పుకోవడం సరైన పద్ధతి. నిజాయితీగా ఉండడం అంటే దాని ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా హెయిర్ కట్ చేసుకునేటప్పుడు అది బాలేనప్పుడు నిజాయితీగా అది బాలేదు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి సందర్భాల్లో మనం మౌనంగా ఉండడమే మంచిది. జీవితంలో కొన్ని సందర్భాల్లో నిజాయితీ అనేది ఎదుటి వాళ్ళని సమస్యల్లోకి నెట్టొచ్చు. నిజాయితీ, దయ మధ్య సమస్య వచ్చినప్పుడు దయనే ఎంచుకోండి. నిజాయితీ ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. పరిణితి కలిగిన నిజాయితీ కలిగి ఉండాలి. మన విషయంలో కూడా మన నిజాయితీ కలిగి ఉండాలి. మన బలాలేమిటి, బలహీనతలేమిటి అనేది నిజాయితీగా ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు ఉత్సాహంతో కొన్ని విషయాలు ఎక్కువగా చేసి చెప్తాం, అది కూడా అబద్ధం కిందకే వస్తుంది. కాబట్టి ఆ అలవాటును మానుకోవాలి. మోస్ట్ ఆఫ్ అస్ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ టెల్లింగ్ లైస్. అబద్ధాన్ని మానుకోవడం ఎలా? అబద్ధం చెప్పడం కన్నా మౌనంగా ఉండడం నేర్చుకోండి. మనం మాట్లాడుతున్నప్పుడు అవేర్నెస్ కలిగి ఉండాలి. మనం మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఎంచుకోవాలి. రోజు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తే నిజాయితీగా ఉండడానికి అవసరమైన మానసిక శక్తి మనకి కలుగుతుంది. ఒక క్లారిటీ అనేది మైండ్లో ఉంటే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. లైఫ్లో క్లారిటీ అంత ముఖ్యం మనకి. నిజాయితీగా ఉండడానికి అవసరమైన అంతర్గత శక్తిని ఇమ్మని ఆ దేవుణ్ణి ప్రార్థించడంకైనా ఉత్తమం ఇంకోటి లేదు. ఎందుకంటే దట్ స్ట్రెంగ్తెన్స్ అస్. ప్రతి ఒక్కరి జీవితంలో నిజాయితీ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది బహిరంగ పుస్తకం వంటిది, ఓపెన్ కళ్ళతో కనిపించే పాత్ర. నిజాయితీ గల వ్యక్తిగా పరిగణించబడటం సమాజం ద్వారా అతని ఆమె జీవితాంతం కలలు కనే ఉత్తమమైన అభినందన. ఒక వ్యక్తి జీవితంలో చిత్తశుద్ధితో, అంకితభావంతో సంపాదించే నిజమైన పాత్ర ఇది. సమాజంలో నిజాయితీ లేకపోవడం విధి. తల్లిదండ్రులు, పిల్లలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సరైన పరస్పర సంబంధం లేకపోవడం దీనికి కారణం. నిజాయితీ అనేది నెమ్మదిగా, ఓపికగా నిర్మించబడిన ఒక అభ్యాసం. ఫస్ట్ ఇంట్లో, తర్వాత పాఠశాలల్లో, అందువల్ల పిల్లలు వాళ్ళు పెరుగుతున్న కాలం నుండి నిజాయితీని పెంపొందించడానికి ఇల్లు, పాఠశాల ఉత్తమమైన ప్రదేశాలు. సో దీస్ ఆర్ ద 2 ప్లాట్ఫామ్స్ ఆన్ విచ్ చిల్డ్రన్ లెర్న్ అ లాట్. సో హౌ యూ షేప్ దెమ్ డిపెండ్స్ ఆన్ ది ఎన్వైరన్మెంట్ అట్ హోమ్ అండ్ ఇన్ ద స్కూల్. సామాజిక ఆర్థిక సమతుల్యతను నిర్వహించడానికి ప్రజలు నిజాయితీ యొక్క విలువ గ్రహించాలి. ఆధునిక కాలంలో నిజాయితీ తప్పనిసరి. ఇదొక వ్యక్తిని ప్రోత్సహించే ఉత్తమ అలవాట్లు ఒకటి. వారి జీవితంలో ఏదైనా క్లిష్ట పరిస్థితిని పరిష్కరించడానికి, నిర్వహించడానికి తగిన సామర్థ్యాన్ని కలిగిస్తుంది.
జీవితంలో ఏవైనా ఇనీక్వాలిటీస్ ఎదుర్కోవటానికి, పోరాడటానికి, మన సంకల్ప శక్తిని బలోపేతం చేయడానికి నిజాయితీ ఒక ఇన్స్పిరేషన్ గా పనిచేస్తుంది. అందుకే ఈ నిజాయితీ గురించి, వీటి

0: గురించి నేను ఇంత స్టోరీ, ఇంత ఇన్ఫర్మేషన్ మీతో చెప్పాను. విత్ దిస్ లవ్లీ ఇన్స్పిరేషన్, దిస్ ఇస్ ఆర్జే చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ. ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ వెన్నెలా విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ఈ వేసవిలో జరిగే అనేక అగ్ని ప్రమాదాలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయని, అందువల్ల ప్రజలు తమ గృహాలకు వచ్చే ప్రధాన విద్యుత్ లైన్లను ఒకేసారి చెక్ చేయించుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. గత రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగిన గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని సూర్య శిల్పశాలను ఆయన పోలీసు అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. బాణాసంచా తయారీ మరియు విక్రయ దుకాణాల్లో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అన్ని భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రాష్ట వ్యాప్తంగా ఇటీవల చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం తాత్కాలికంగా బాణాసంచా తయారీ మరియు విక్రయ కేంద్రాలను మూసివేసిన విషయం తెలిసిందే. అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలు సంభవించే అవకాశం ఉన్నందున కార్మికుల ఆరోగ్య రక్షణకు అవసరమైన జాగ్రత్తలు సంబంధిత యాజమాన్యాలు తప్పనిసరిగా చేపట్టాలని పశ్చిమ గోదావరి జిల్లా కార్మిక శాఖ అధికారి ఆకాన లక్ష్మి ఆదేశించారు. విశాఖపట్నం నగరంలోని జ్ఞానాపురం హోల్సేల్ కూరగాయల మార్కెట్ అభివృద్దికి సమగ్ర ప్రణాళిక అవసరమని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీ భరత్ అన్నారు. జ్ఞానాపురం హోల్సేల్ మార్కెట్ను ఆయన ఈరోజు సందర్శించి వర్తకులు, కార్మికులు, రైతు ప్రతినిధులతో సమావేశమయ్యారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల సంతానాన్ని గౌరవించుకునేందుకు ప్రతి సంవత్సరం మే 13వ తేదీన అమర సైనికుల పిల్లల దినోత్సవం చిల్డ్రన్ ఆఫ్ ఫ్యాలన్ పెట్రియార్స్ డేగా నిర్వహిస్తున్నారు. యుద్దాలు, పోరాటాల్లో అమరవీరులైన వారి పిల్లల త్యాగాలను, వారికి తగిన సాయం అందించాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు నిర్వహిస్తున్నారు. మైనార్టీల సంక్షేమం కోసం అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 6 గంటలకు ప్రసారమైన న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.

హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వి తో 5:03:48 అయిపోయింది మార్నింగ్ క్లాక్ లో టైం. సో తెలుసు కదా ఇట్స్ టైమ్ ఫర్ స్వీట్ హిందీ సాంగ్స్ గీత్ గాతా చల్. మంచి మంచి పాటలు అయితే నేను ప్లే చేస్తాను, వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
2: ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి సంగీతం

0: మనసుల్ని మురిపించి సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక,
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని భావాల్ని సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. 90 ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.
2: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వితో. వెల్ వెల్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాము గీత్ గాథా చెల్లు. మరి నెక్స్ట్ మీ అందరినీ పలకరించడానికి వచ్చే ఒక అద్భుతమైన పాట ఫ్రమ్ ద మూవీ మిషన్ కాశ్మీర్. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

భారతి ఎఫ్ఎం 101.3 వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితో మనమున్నాము గీత్ గాథా చల్. మరి నెక్స్ట్ మీ అందరి కోసం వస్తున్న బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ కళంక్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ కరమోరే పరదేశియా. ఈ పాట మీ అందరినీ పలకరించబోతుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ గీత్ గాథా చల్ ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం.

0: బ్యూటిఫుల్ సాంగ్ కదా. కుచ్ హో చోతా హై మూవీ నుంచి అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు గీత్ గాతా చల్, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం, మీ ఆర్జే జేఎస్వి.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. పశ్చిమ ఆసియాలో సంక్షోభం నేపథ్యంలో దేశ ప్రజలకు పొదుపు మంత్రం పాటించాలని సూచించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వాటిని పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే తన అధికారిక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని ఆదేశించినట్లు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు వెల్లడించారు. విశాఖను విశ్వనగరంగా, రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని, తిరుపతిలో ఏరోస్పేస్ సిటీ, కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు

కాబోతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు మంగళగిరి మండలం నిడమర్రు వద్ద ఏర్పాటు చేయనున్న ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన సందర్భంగా తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి బి శివన్నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని 2 ఆరోగ్య కేంద్రాలు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుండి జాతీయ నాణ్యతా ధృవీకరణ పత్రాలు పొందాయని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. జిల్లాలోని చేజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నెల్లూరు నగర పరిధిలోని వేదాయపాలెం పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును పొందాయని చెప్పారు. అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు సంభవించే అవకాశం ఉన్నందున కార్మికుల ఆరోగ్య రక్షణకు అవసరమైన జాగ్రత్తలు సంబంధిత యాజమాన్యాలు తప్పనిసరిగా చేపట్టాలని పశ్చిమ గోదావరి జిల్లా కార్మిక శాఖ అధికారి ఆకన లక్ష్మి ఆదేశించారు. మైనార్టీల సంక్షేమం అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో వంతెన రహదారి పనులకు, ముస్లిం షాదీ ఖానా కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు రాష్ట ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎంఏ షరీఫ్తో కలిసి శంకుస్థాపన చేశారు. పార్వతీపురం పట్టణ సుందరీకరణలో భాగంగా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు, సుందరీకరణ పనులు ప్రజలకు మెరుగైన వాతావరణాన్ని అందించడంతో పాటు పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పార్వతీపురం పట్టణంలో కొనసాగుతున్న మున్సిపల్ అభివృద్ది మరియు సుందరీకరణ పనులకు కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణీ.

0: చెప్పుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. ప్రతిసారి పొద్దున వినిపించేగలం, ఈసారి సాయంకాలం వినిపించడం అంటే సంథింగ్ వెరీ స్పెషల్ కదా. మరింకెందుకు ఆలస్యం? కృష్ణా తీరంలో పడమటి సంధ్య రాగల్లా గలగల నా మాటలతో, మంచి మంచి పాటలతో ఇంకా బోలెడన్ని కబుర్లు చెప్పడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. కానీ అంతకన్నా ముందు మీ అందరినీ పలకరించడానికి గాలి వాలుగా వీచేటువంటి ఒక అద్భుతమైన పాటలు చేస్తోంది ఫ్రమ్ ద మూవీ అజ్ఞాతవాసి. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఆరు గంటల పది నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పొదుపు సూచనలు పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం

0: కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో 500,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం సహించబోదని మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అమరావతితో పాటు విశాఖపట్టణాన్ని విశ్వనగరంగా అభివృద్ది చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నిడమర్రులో కిమ్స్ ఆసుపత్రికి బైసర్ స్కిల్ వర్సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఈరోజు భూమిపూజ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ది చేస్తున్నామన్నారు. రాయలసీమ హార్టికల్చర్ టెక్నాలజీ హబ్గా మారుతుందని, తిరుపతిలో ఏరోస్పేస్ సిటీ, కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు. 1,00,000 ఉద్యోగాలు యువతకు ఇవ్వాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అని, వచ్చే సంవత్సరం ఇదే రోజుకు ఆసుపత్రి యూనివర్సిటీ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నామన్నారు. ఇటీవలే విశాఖలో గూగుల్కు ఫౌండేషన్ వేశామని, 2028 ఆగస్టు 15 కంటే ముందే గూగుల్ తన కార్యకలాపాలు ప్రారంభిస్తుందని తెలిపారు. పశ్చిమాసియా యుద్దం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సూచనలను పాటించాలని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. 1-2 రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఓ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలతో పాటు పౌరులు కూడా బాధ్యతగా ఉండి తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులను అధిగమించాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: ఈరోజు జియో పొలిటికల్ సిచ్యువేషన్ వల్ల, ఈ యుద్ధం వల్ల మనం కొన్ని నిర్ణయాలు కూడా చేయాలి. వేరే దేశాల పైన ఆధారపడకుండా నేను కూడా ఈ దేశం కోసం పనిచేయాలి, నేను కూడా ఆలోచించాలనే ఆలోచన మీ అందరికీ రావాలి. అందుకే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని వర్క్ ఫ్రం హోమ్ అనేది, ఇట్ ఈస్ ద రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రం హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. గవర్నమెంట్ లో కూడా ఇది చేస్తాం.
0: బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని సైబర్ నేరాలను అరికట్టేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సైబర్ నేరాల్లో తక్షణ స్పందన, రాష్ట్రంలో నియంత్రణ వ్యవస్థపై అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. సైబర్ ఆర్థిక నేరాల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై ఈ సమావేశంలో చర్చించారు. ఇతరుల బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లు వినియోగించకుండా చేపట్టాల్సిన చర్యలు, గోల్డెన్ అవర్, ఏపీ సైబర్ పాలసీ తదితర అంశాలపై సమాలోచనలు చేశారు. సైబర్ ఆర్థిక నేరాలకు సంబంధించి 9.29 లక్షల కాల్స్ బాధితుల నుంచి 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదులు వచ్చినట్లు ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు సైబర్ ఆర్థిక నేరాల్లో 652 కోట్ల రూపాయల మేర కోల్పోయినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తిరుపతిలో పర్యాటక శాఖ అధికారులతో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ది పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన పర్యాటక విధానం 2024-29 అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని, ఇప్పటికే తిరుపతిలో 6 స్టార్ హోటల్స్ నిర్మాణానికి పీపీపీ విధానంలో ప్రతిపాదనలు వచ్చాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను పర్యాటకానికి స్వర్గధామంగా మారుస్తామని మంత్రి దుర్గేష్ వివరిస్తూ,
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించాం. అందులో భాగంగానే కొత్తగా వస్తున్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి SGST రియంబర్స్మెంట్ కానివ్వండి, అదేవిధంగా పవర్ టారిఫ్ ఇండస్ట్రీతో సమానంగా ఇవ్వడం కానివ్వండి. ఇవన్నీ కార్యక్రమాలు చేయడం ద్వారా ఒక పక్కన ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ తీసుకొచ్చాం. ఆ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ ని అలాట్ చేయడంతో పాటు వారిని ఎంకరేజ్ చేసే విధంగా ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం వల్లే పెట్టుబడిదారులు పెద్దగా ముందుకు వస్తున్నారు అనేటువంటి మాట తెలియజేస్తున్నారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో 500,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనేదే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని గ్రామీణ పేదరిక నిర్మూలన సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సెర్ప్ అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. పాడి పరిశ్రమ ప్రధాన జీవనోపాధిగా ఉన్న అన్ని గ్రామాల్లో పశుగ్రాసం పెంపకం ప్లాట్లను అభివృద్ది చేయడంతో పాటు 5 కంటే ఎక్కువ పాడి పశువులు ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలను గుర్తించి పాల సేకరణ, బాట్లింగ్, సొంత బ్రాండ్ మార్కెటింగ్ పై శిక్షణ ఇవ్వాలని సూచించారు.

స్వయం సహాయక సంఘాల మహిళల ఇళ్ల వద్ద పెరటి కోళ్ల పెంపకం కోసం మదర్ హ్యాచరీల ఏర్పాటుకు ప్రోత్సాహకాలపై కూడా చర్చించారు. ఎంపిక చేసిన మండలాల్లో పొట్టేళ్ల పెంపకం యూనిట్లను ప్రోత్సహించడం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి పథకాల కింద మహిళా సంఘాల సభ్యులందరినీ నమోదు చేయడం, బ్యాంకుల నుంచి డేటాను సేకరించి సెర్ప్ పోర్టల్లో అప్డేట్ చేయడం, క్లెయిమ్స్ పరిష్కార పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్ల ఏర్పాటుపై కూడా చర్చించారు. ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం సహించబోదని రాష్ట మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రొయ్యల ఫీడ్ ధరలను ఒక్కసారిగా పెంచడంపై ఆయా సంస్థల ప్రతినిధులు, రైతు సంఘాలు, అధికారులతో మంత్రి ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదన్నారు. ప్రస్తుతం ఆక్వా రంగం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని, ఇలాంటి సమయంలో రైతులపై అదనపు భారం మోపే చర్యలు తీసుకుంటే ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. మంత్రి ఆదేశాలను అనుసరించి రొయ్యల ఫీడ్ తయారీ సంస్థల అసోసియేషన్ పెంచిన ధరల అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియజేసింది. జర్నలిజం రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పాత్రికేయులకు 2025-26 సంవత్సరానికి గాను అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ తెలిపారు. విజయవాడలోని మీడియా అకాడమీ కార్యాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్తో కలిసి ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఆ వివరాలను వెల్లడించారు. అవార్డుల ఎంపిక ప్రధానం కోసం 4 సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించిందని తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం 12 విభాగాల్లో ఈ అవార్డులను ఇవ్వనున్నట్లు చైర్మన్ వెల్లడించారు. ఆయా అవార్డులకు అర్హతలు, దరఖాస్తుకు చివరి తేదీ మొదలగు వివరాలను తెలియజేస్తూ త్వరలో ఒక ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వరితో పాటు 14 రకాల ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపును ఆమోదించింది. ఇందుకు 2.6 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. క్వింటాల్ వరికి కనీస మద్దతు ధర 2,441 రూపాయలుగా నిర్ణయించింది. క్వింటాల్ జొన్నలు హైబ్రిడ్ కనీస మద్దతు ధర 4,023 రూపాయలకు ఆమోదం తెలిపింది. జొన్నల ధర 4,073 రూపాయలుగా నిర్ణయించింది. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వరితో పాటు పలు పంటలకు కనీస మద్దతు ధర పెంపును ఆమోదించింది. 2026-27 ఖరీఫ్ సీజన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు రైతులకు భారీ ఓరటునిచ్చే నిర్ణయమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయ వృద్ధి, వ్యవసాయ రంగం బలోపేతమే లక్ష్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా రైతుల్లో నూతన నమ్మకాన్ని పెంచుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. వాతావరణం. ఈ నెల 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాతం ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి ఋతుపవనాల పూర్వగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన నిన్నటి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీని ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పొదుపు సూచనలు పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం సహించబోదని మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: నీ స్వర సంతకంతో ఎందరినో మేల్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
5: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
4: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
5: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
4: మానవులను సృష్టించేది బ్రహ్మ,
5: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
6: భగవద్గీత పారాయణము.
7: శ్రీమద్ భగవద్గీత.

City FM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్బితో. వెల్ మరి మనమున్నాము కృష్ణా తీరంలో. మరి ఇవాళ కృష్ణా తీరంలో నేను దేని గురించి మాట్లాడుకోబోతున్నాను అంటే చాలా ఆసక్తికరమైన ఇంట్రెస్టింగ్ విషయం గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. ఇంతకీ ఏమిటి, మనిషిని మేల్కొల్పేదేమిటి? సంకల్పం. సంకల్పం మాత్రమేనా? ఇంకా చాలా ఉన్నాయండి. దాంతోపాటు కళాత్మకంగా మనిషిలో ఉన్నటువంటి ప్రతిభకి పట్టం కట్టి సృజనకి పెద్ద పీట వేసేటువంటిది ఏదైనా ఉంది అంటే అది కళ మాత్రమే. మరి కళలకు కానాచి అయినటువంటి మన భారతదేశం ఎన్నో అద్భుతమైనటువంటి కళలకు నిలయంగా మారింది. ఎంతో మంది కళాకారులని పరిచయం చేసింది. దేశవ్యాప్తంగా మన తెలుగువారి యొక్క కళలు దశ దిశలా వ్యాపించి ఎన్నో కీర్తి ప్రతిష్టలు సంపాదించింది కదా. మరి అలాంటి అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి కళావింక అనేటువంటి ఒక నృత్యం గురించి, అలాగే కళావింక అంటే ఏమిటి, భారత పౌరాణిక బౌద్ధ మరియు దేవాలయాల శిల్పకళా చరిత్రలో కళావింక అంశాలు చాలా చాలా ప్రత్యేకమన్నమాట. మరి అసలు ఈ కళావింక అంటే ఏంటి, దీని వెనుక దాగున్నటువంటి విషయాలేంటి తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

6:30 కావస్తోంది మన స్టూడియోస్ లో టైం అనమాట. అండ్ ఈ టైం లో కృష్ణా తీరం వింటూ చక్కగా డ్రైవ్ టైం ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు కదా. కాకపోతే అక్కడక్కడ కాస్త ట్రాఫిక్ ఇబ్బంది పెడుతుందా? అఫ్ కోర్స్, ఎందుకంటే ప్రైమ్ టైం కాబట్టి. ప్రస్తుతం చాలా రద్దీగా ఉండేటువంటి ప్లేస్ బెంజ్ సర్కిల్ అండ్ మచిలీపట్నం రూట్ చాలా భారీ వాహనాలతో ట్రాఫిక్ గా చాలా రద్దీగా ఉంటుంది. ఫ్లైఓవర్ పైన కింద వాహనాలు కూడా చాలా రద్దీగా కనిపిస్తూ ఉంటాయి. సో డ్రైవ్ స్లోలీ అండ్ సేఫ్లీ. ఆ సిగ్నల్ టైం ఓర్ కొట్టే బదులు మా మాటలు పాటలు వింటూ కూడా మీ టైం ని మరింత పీస్ఫుల్ గా మార్చేసుకోవచ్చు. అంతేకాదండి, ఎంజీ రోడ్ దగ్గర కూడా చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, ఆర్టీసీ బస్సెస్ అండ్ దాంతో పాటుగా కొంచెం వెహికల్స్, అందరూ ఇళ్లకెళ్లేటువంటి సమయం కదా, కాస్త హాలిడేస్ అండ్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని కొంచెం ప్రశాంతంగా మీ డ్రైవ్ టైమ్ ని సాగించండి. అండ్ రైట్ నౌ మనం మాట్లాడుకుంటున్నాం కదా కళావింక అంటే ఏంటి. అసలు ఈ కళావింక అనేటువంటి పేరు ఒక దివ్య పక్షిది. ఎస్, ఒక అద్భుతమైనటువంటి దివ్య పక్షిది. హిమాలయ ప్రాంతాలలో నివసించే అత్యంత మధురమైనటువంటి స్వరం కలిగినటువంటి ఆ దివ్య పక్షి పేరే కళావింక. ఇంకో విషయం తెలుసా, బౌద్ధ సూత్రాల ప్రకారం బుద్ధుని యొక్క స్వరం కళావింక పక్షిలాగా అంత మధురంగా ఉంటుంది అని చెప్తారన్నమాట. మరి వీటి యొక్క ప్రస్తావన ఎక్కడ ఉంది అంటే అగ్నిపురాణం, శివపురాణం వంటి వాటిల్లో ఈ యొక్క కళావింక స్వరం దాని యొక్క ప్రస్తావన ఉందన్నమాట. మరి ఆ తర్వాత తెలుసుకుందాం అసలు ఈ కళావింక రూపం ఎలా ఉంటుంది. దీని తర్వాత దీనికి సంబంధించిన చాలా ఆసక్తికరమైన విషయాలు ఓన్లీ ఆన్ కృష్ణా తీరం మీ జిఎస్వితో. వెల్, ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ. వీడొక్కడే వింటూ ఆనందిస్తున్నారు కృష్ణ తీరం మీ జేఎస్పీతో. 6:40 అయిపోయింది మన క్లాక్ లో టైం. అండ్ ఎస్, మనం మాట్లాడుకుంటున్నాం కదా కళావింక అనేది ఒక దివ్య పక్షి అన్నమాట. అండ్ ఈ కళావింకకి ఒక విచిత్రమైనటువంటి రూపం, అంటే అది ఎలా ఉంటుంది అంటే సగభాగం పక్షిలాగా ముఖము మొండెము రూపంలో ఈ ఒక్క కళావింకని చిత్రీకరిస్తారు చిత్రకారులు. ఇదంతా ఒక ఎత్తైతే ఈ కళావింక నృత్యానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే శిల్ప కళలలో దక్షిణ భారతదేశంలోని ముఖ్యంగా హోయసాల దేవాలయంలో, బేలూరు చెన్నకేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ఉన్నటువంటి శిల్ప ఆకృతులు ఈ యొక్క పక్షి నృత్య భంగిమ రీతుల్లో ఉంటాయంట. ఈ యొక్క భావన ఎలా పుట్టింది అంటే చెక్కిన శిల్పం గనక నర్తిస్తే ఊహాత్మకంగా మనం ఒక్కసారి ఊహించుకుంటే ఎంత బాగుంటుంది. ఒక శిల్పానికి గనక ప్రాణం వచ్చి నర్తిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో, ఇది కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఆ ఊహాత్మక భావనకి ప్రతీతిగా నిలిచింది ఈ యొక్క కళావింక నృత్యం అన్నమాట. కరెక్ట్గా చెప్పాలి అంటే మనకి కొంచెం అలా రీవైండ్ చేస్తే మన హిస్టరీని, భైరవ ద్వీపం సినిమాలో ఒక యక్షిణీ లోకం అనేది ఉంటుంది. మన బాలకృష్ణ గారు ఒక మంచి రత్నాల హారం తీసుకురావడానికి ఆ యక్షిణీని ఎలాగైనా మెప్పించి ఒప్పించి ఆ హారాన్ని తీసుకొచ్చేటప్పుడు ఒక చిన్న ఫ్యాంటసీ ఉంటుంది. ఆ ఫ్యాంటసీ సిచ్యువేషన్లో వచ్చినటువంటి పాట, నరుడా ఓ నరుడా ఏమి కోరిక అని ఎంత అందంగా చిత్రీకరించారో, అలాగే ఇలాంటి ఫ్యాంటసీలకి సంబంధించి పాతకాలపు చిత్రాల్లోనే కాకుండా నేటి తరం సినిమాల్లో కూడా కొన్ని ఫ్యాంటసీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, అంజీ సినిమాలో మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక, ఇలాగా శిల్పానికే గనక ప్రాణం వచ్చి నర్తిస్తే అనే థాట్ ప్రాసెస్ నుంచి వచ్చినటువంటి ఆలోచన ఈ యొక్క కళావింక నృత్యం. మరి ఇది ఎవరు చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎలా ఉంటుంది తెలుసుకుందాం. మరి ఈ అద్భుతమైన పాట ఫ్రమ్ ద మూవీ అంజీ నుంచి విన్న తర్వాత సో చిన్న బ్రేక్ తీసుకుందాం. అంటిల్ దట్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జేఎస్బీతో 6:52 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో కళావింక రూపం గురించి మాట్లాడుకున్నాం, కళావింక స్వరం ఎంత మధురంగా ఉంటుందో దాని గురించి తెలుసుకున్నాం. మరి ఆ దివ్య పక్షి పోలినటువంటి ఆ నృత్యం ఇంకెంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? అసలు ఈ కళావింక నృత్యాన్ని మనం ఎక్కడ చూడొచ్చు, దీనికి సంబంధించిన విశేషాలు ఏంటి అంటే, కరెక్ట్ గా చెప్పాలి అంటే చైనీస్ యొక్క శాస్త్రీయ నృత్యం దున్ హువాంగ్ శైలికి చెందినటువంటి నృత్యమే ఈ యొక్క కళావింక అన్నమాట. ఆ పేరు కొత్తగా ఉన్నా చూడడానికి నయనానందకరంగా ఉంటుంది. చైనీస్ శాస్త్రీయ నృత్యం అయినటువంటి ముఖ్యంగా దున్ హువాంగ్ ఆ శైలికి చెందినటువంటిది ఈ యొక్క అద్భుతమైనటువంటి నృత్యం కళావింక. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, బౌద్ధ సూత్రాల్లో పేర్కొన్నటువంటి పౌరాణిక పక్షిగా ఇందాక మనం ఎలా అయితే మాట్లాడుకున్నామో, ఈ నృత్యంలో కళాకారులు పక్షి శరీరం మరియు మానవ ముఖాన్ని కలిగి ఉంటారన్నమాట. సో ఇందాక చెప్పాను కదా దీన్ని ఎలా చిత్రీకరిస్తారు శిల్పులు అంటే, దీని రూపం సగభాగం పక్షిలాగా మానవ శరీరం పోలి ఉంటుంది. అంటే ఆ డాన్స్ యొక్క కాస్ట్యూమ్ని ఇండైరెక్ట్ గా తెలియచేస్తున్నారన్నమాట. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, మనకి స్టైల్ సినిమాలో ఒక మెరుపై సాగర అనేటువంటి పాటలో మధ్యలో ఈ హ్యాండ్స్ తో చేసేటువంటి ఒక అద్భుతమైన నృత్యం ఉంటుంది. సో దాన్ని ఆ యొక్క పీస్ ఈ కళావింకకి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. అండ్ భారతీయ పోలికలు కూడా ఈ కళావింకలో కనిపిస్తాయి. ఎలాగా అంటే, ఈ భారతీయ నృత్యం అయినటువంటి భరతనాట్యానికి చాలా దగ్గర పోలిక ఉంటుంది ఈ కళావింక నృత్యం అన్నమాట. ఈ నృత్యం ఇందాక మనం అనుకున్నట్టుగా దున్ హువాంగ్ ఆ గుహలలో భిత్తి చిత్రాలు, వీటి యొక్క ప్రేరణగా భారతీయ బౌద్ధులకి ఇంకా చైనులకి వీరిరువురికి కాలానికి చెందినది అనేది ప్రతీతి. సో ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే, భక్తిభావము ఇంకా చేతి యొక్క ముద్రలతో, మృదువైనటువంటి చేతి ముద్రలు వాటి యొక్క ఆ నడకలతో సాగేటువంటి ఈ నృత్యాన్ని పక్షి ముఖం పోలి ఉన్నటువంటి ఆ యొక్క కాస్ట్యూమ్ ఆకారం అండ్ ఈ యొక్క డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డాన్స్ ఫార్మేషన్స్ ఇవన్నీ గనక మనం చూసినట్లయితే నయనానందకరంగా ఉండటం మాత్రమే కాదు ఆశ్చర్య చికుతులు అవుతాము అని అనటం కూడా అతిశయోక్తి.

కానే కాదన్నమాట. అంత అద్భుతమైనటువంటి ప్రాచీన పౌరాణిక నృత్య రూపం, దేవతల ఆస్థానంలో హిమాలయ ప్రాంతాల్లో జరిగే నృత్యంగా కూడా దీనికి మంచి ప్రతీతి ఉంది. సో ఏది ఏవైనా ఇది ఒక వివిధ నృత్య ఆకృతులతో కూడి ఆకర్షణీయంగా ఉండేటువంటి ఒక అద్భుత నృత్యమే ఈ యొక్క కళావింక. బాగుంది కదా, కళాత్మకంగా కళల గురించి, నేటి కృష్ణా తీరంలో కళావింక నృత్యం గురించి, కళావింక మధుర స్వరం గురించి మాట్లాడుకున్నాం. సో నేనైతే ఒక అద్భుతమైనటువంటి పాట స్టైల్ మూవీ నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఆ పాటలో ఒక పర్టికులర్ బిట్, వీణ బిట్ అప్పుడు వచ్చేటువంటి ఆ యొక్క చేతి వేళ్లతో చేసినటువంటి ఆ నృత్యం ఎంత బాగుంటుందో, ఇది కూడా కళావింకకి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ పాట వింటూ ఆ యొక్క పిక్చర్ ని ఊహించుకుంటూ కళావింకను కూడా చూసొచ్చేయండి. ఓకే, సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం. ఇది ఈనాటి కృష్ణా తీరం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14.15 తేదీల్లో 2 రోజుల పాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నట్లు అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. కౌమార దశలో ఉన్న విద్యార్థుల్లో ఆరోగ్య స్పృహ, ఆత్మవిశ్వాసం, సామాజిక అవగాహన పెంపొందించేందుకు కిషోరి వికాసం 2026 మేలు చేద్దాం, మార్పు తెద్దాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన కలెక్టర్ పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. విజయనగరం జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 137.97 లక్షల పని దినాలు కల్పించినట్లు రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. సీజనల్ వ్యాధులు, ముఖ్యంగా మలేరియా నివారణకు జిల్లా వ్యాప్తంగా లార్వా వేట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జీఎన్ఎం వలస మండలం గుర్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నారు. బాణాసంచ తయారీ మరియు విక్రయ దుకాణాల్లో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అన్ని భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం తాత్కాలికంగా బాణాసంచ తయారీ మరియు విక్రయ కేంద్రాలను మూసివేసిన విషయం తెలిసిందే. పార్వతీపురం పట్టణ సుందరీకరణలో భాగంగా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు, సుందరీకరణ పనులు ప్రజలకు మెరుగైన వాతావరణాన్ని అందించడంతో పాటు పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పార్వతీపురం పట్టణంలో కొనసాగుతున్న మున్సిపల్ అభివృద్ది మరియు సుందరీకరణ పనులను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 8 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

0: Red Bharati FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: ఏడు గంటల ఐదు నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తా ప్రసారాన్ని వింటారు.
4: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. 2026-27 ఖరీఫ్ సీజన్కి 14 పంటలకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం కనీస మద్దతు ధరను ఆమోదించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి సంబంధించి ఈరోజు మహారాష్ట్రలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బంగారం వెండి ధరలు ఈరోజు పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో రాయ్పూర్లో తలపడుతుంది. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు గాను 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపు చేసేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, సాగుదారులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల ఎంఎస్పీని పెంచిందని చెప్పారు.
5: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
4: ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సుమారు 2,60,000 కోట్ల రూపాయలు చెల్లింపులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. 2004-05 నుండి 2013-14 వరకు జరిగిన 4,75,000 కోట్ల రూపాయల చెల్లింపులతో పోలిస్తే 2014-15 నుంచి 2025-26 కాలంలో 14 ఖరీఫ్ పంటలు పండించే రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం 18,99,000 కోట్ల రూపాయలని అశ్విని వైష్ణవ్ వివరించారు. అలాగే 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ పథకం ద్వారా కేవలం గనుల తవ్వకం నుండి 7,63,00,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇది ఆత్మ నిర్బర్ భారత్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఉత్తమిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, ఈ నిర్ణయం వల్ల దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు లాభదాయకమైన ధరలు లభిస్తాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన, ఈ నిర్ణయం దేశంలోని రైతుల జీవితాల్లోకి మరింత శ్రేయస్సు తీసుకువస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలో ఈ పర్యటన వివరాలను మీడియాకు వివరిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పశ్చిమ వ్యవహారాల కార్యదర్శి సివి జార్జ్, 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ప్రధానమంత్రి శుక్రవారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారని, అక్కడ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలియజేశారు.
6: The visit to the 4 European countries comes in the backdrop of the India-EU FTA that we finalized earlier this year. During the visit, the 3rd India-Nordic summit will also take place. India considers these countries as important partners in our Make in India initiative aimed at transforming India into a manufacturing hub. These visits will focus on our 3 T's, trade and investment, technology, particularly green technology, innovation, startups, and of course, again,
4: పర్యటనలో 2 దశగా ప్రధానమంత్రి అదే రోజు నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని, ప్రధానమంత్రి రాబ్ జెటన్తో చర్చలు జరుపుతారని సిబి జార్జ్ తెలియజేశారు. తన పర్యటనలో 3వ దశలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం స్వీడన్లోని గొథెన్బర్గ్ కు వెళ్లి స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టసన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇద్దరు నాయకులు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాండర్ లెన్తో కలిసి ఇద్దరు ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ వేదికను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పర్యటనలో నాలుగో భాగంగా 3వ భారత నార్టిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీ నార్వేలో పర్యటించడం ఇది తొలిసారి కాగా 43 తర్వాత భారత ప్రధానమంత్రి నార్వేలో పర్యటిస్తున్నారు. మంగళవారం 3వ భారత నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని సిబిజాష్ తెలియజేశారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లాను కలుసుకుని ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కూడా చర్చలు జరుపుతారు. అలాగే యునైటెడ్ నేషన్స్ ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుంచి

భారతి సంస్థలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలోని రాహురి తెహసిల్కు చెందిన ఒక వ్యక్తిని సిబిఐ అదుపులోకి తీసుకుంది. నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి సిబిఐ ఈ అరెస్టు జరిపింది. ధనంజయ్ లోఖండే అనే ఈ వ్యక్తిని అహల్యానగర్ పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయానికి తరలించి అక్కడ సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. ప్రత్యేక సిబిఐ బృందం అహల్యానగర్కు చేరుకుని స్థానిక పోలీసుల సహాయంతో నీట్ పేపర్ లీకేజ్ నిందితుడిని అరెస్ట్ చేసింది. అసం ప్రభుత్వం ఈ నెల 26వ తేదీన రాష్ట్ర శాసనసభలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెడుతుంది. కొత్త పదవీ కాలంలో జరిగిన మొదటి కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం ప్రకటించారు. డాక్టర్ విశ్వశర్మ నిన్ననే వరుసగా 2వ సారి అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి శ్రోతలకు తెలుసు. May 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అస్సాం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని, ఆ సమయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని ముఖ్యమంత్రి తెలియజేశారు. సమావేశాల చివరి రోజున ఉమ్మడి పౌరస్మృతి బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కొన్ని విదేశీ మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. గగనతల ఆంక్షలు, విమాన ఇంధనం ధరలు భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు అంతర్జాతీయ సేవల హేతుబద్ధీకరణ అమల్లో ఉంటుందని ఎయిర్ ఇండియా తెలియజేసింది. ఢిల్లీ షికాగో, ముంబై న్యూయార్క్, ఢిల్లీ షాంఘై, చెన్నై సింగపూర్ మరో 2 మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. బంగారం, వెండి ధరలు ఈరోజు 6% వరకు భారీగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఫ్యూచర్స్ మార్కెట్లో తాజా నివేదికల ప్రకారం జూన్లో అమ్మకానికి ఉద్దేశించిన బంగారం ధర దాదాపు 6% పెరిగి 10 గ్రాములకు 162,597 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా జూలై కాంట్రాక్ట్ వెండి ధర సుమారు 6.4% పెరిగి కిలోకు 296,821 రూపాయల వద్ద కొనసాగుతోంది. ప్రభుత్వం బంగారం, వెండి పైన సెస్తో కలిపి దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచింది. ప్లాటినంపై కూడా దిగుమతి సుంకాన్ని 6.4% నుంచి 15.4% పెంచారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పళ్ళు, కూరగాయలు, నూనె గింజలు, ఆహార ధాన్యాలు, జంతు ఉత్పత్తులు, ఇతర నిత్యావసర వస్తువుల అంతర్రాష్ట రవాణాపై ఉన్న అన్ని ఆంక్షలను తొలగించింది. గతంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల వల్ల బంగాళాదుంప రైతులు, ఇతర వర్గాలు భారీ నష్టాలు చవిచూస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి రావడానికి ముందే ఈ ఆంక్షలు తొలగిస్తామని భారతీయ జనతా పార్టీ రైతులకు హామీ ఇచ్చింది. ప్రత్యేక రక్షణ దళం ఎస్పీజీ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను యథావిధిగా కొనసాగిస్తూనే స్వదేశీ పర్యటన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించుకున్నారు. ప్రధానమంత్రి ఇటీవల గుజరాత్ అసోం రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఆయన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం రాయ్పూర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. ఇంకొద్దిసేపట్లో 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ను 82 పరుగుల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. 2026-27 ఖరీఫ్ సీజన్కి 14 పంటలకు గాను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం కనీస మద్దతు ధరను ఆమోదించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి సంబంధించి ఈరోజు మహారాష్ట్రలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బంగారం, వెండి ధరలు ఈరోజు గణనీయంగా పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. రాయ్పూర్లో 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.
6: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై నీ జేఎస్పీతో 7:17:27 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో ఇట్స్ టైం ఫర్ మనసున మనసై. అద్భుతమైనటువంటి క్వశ్చన్స్ అయితే నా దగ్గర రెడీగా ఉన్నాయి. అందులోనూ సమ్మర్ సీజన్ స్పెషల్ కదా, ఆ మాత్రం ఉంటుంది. హాలిడే ఎంటర్టైన్మెంట్ ని సమ్మర్ స్పెషల్ ని కలిపి తీసుకొచ్చాను అనమాట ఈనాటి మన క్వశ్చన్స్ లో. ఎలాంటి క్వశ్చన్స్ అంటే, పెరుగన్నంలో మామిడి పండు తిన్నంత ఆనందంగాను, అండ్ వేసవి తాపాన్ని తాటి ముంజలతో తింటుంటే కలిగేటువంటి అబ్బా ఆ ఫీలింగ్ ఉంటుంది బాయ్స్, మరి అలాంటి హ్యాపీనెస్ అంతా బానే ఉంది జేఎస్పి. మరి ఇంతకీ నాకు హాయ్ చెప్పవా, మా మెసేజెస్ చూడవా? చూస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది మనకి హాయ్ అంటూ పంపించారు. అలాగే కేవీ రమణమూర్తి గారు, అంజి సినిమా నుంచి మంచి పాట, అండ్ దాంతో పాటుగా భైరవ ద్వీపం సినిమా నుంచి ఈ కళావింక అనేటువంటి నృత్యం, ఆ ఫ్యాంటసీ మా కళ్ళ ముందు ఆవిష్కరించారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలండి. అండ్ అలాగే ఎంఎస్ దుర్గారావు గారు, థ్యాంక్స్ ఎ లాట్ సార్. అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుపుకుంది మన ఆకాశవాణి 90 వసంతాల వేడుక సందర్భంగా. చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ కమింగ్ బ్యాక్ టు మరి ఈనాటి మనసును మనసులో నేను అడగబోయేటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటి, దేనికి సంబంధించి? సరే సింపుల్ గానే అడుగుతాను, అందులోనూ సమ్మర్ స్పెషల్ అన్నా కదా, ఎలా మిస్ చేస్తా? సమ్మర్ సీజన్ ని తెలుగులో ఏమంటారు? వేసవి కాలం, అలాగే సమ్మర్ అని కూడా అంటారు. మరి వేసవి కాలము లేదా వేసవి ఎండలు, వేసవి వెన్నెల, ఈ యొక్క మాట సమ్మర్ ఇంకా వేసవి, ఈ రెండు మాటలు వచ్చినటువంటి కొన్ని తెలుగు పాటలున్నాయి. అవి చాలా ఫేమస్. కాస్త టకటకటకటక ఆలోచించి టకటకటక ఆన్సర్స్ పంపించేసేయండి. ఏంటండోయ్, మకతిక ప్రశ్నలు కాకుండా స్ట్రైట్ గానే అడిగింది, కానీ అందులో వేసవి కాలము సమ్మర్ ఈ పదాలున్నటువంటి పాటలు ఏ కాడా ఏ పూడు? అదే సార్ నేను అడిగింది, మీరు ఆలోచించి నాకు పంపించండి. నేనైతే చాలా పాటలు లిస్టే చేశాను, సో చూద్దాం మరి మీరే పాటలు పంపిస్తారు. నా క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. వేసవి సమ్మర్ అనేటువంటి ఈ రెండు పదాలు మన తెలుగు సినిమా పాటల్లో చాలా పాటల్లో ఉన్నాయి. మరి ఆ యొక్క పదాలు వచ్చినటువంటి పాటల పేర్లని నాకు వాట్సాప్ చేయండి 8662488114 అనే నెంబర్కి. సో మనసుతో ఆలోచించండి, మనసైన పాటల్ని నేను ప్లే చేసి వినిపిస్తాను. వాంతులు దాని మీ అందరినీ హాయ్ హాయ్ అని చెప్పడానికి మల్లిక గంధ రెడీగా ఉంది. సో దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ తెలుసు కదా.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పైని జేఎస్పీతో 7:24 అయిపోయింది. సో నేనైతే క్వశ్చన్ అడిగేశాను, వేసవి కాలం సమ్మర్ అనేటువంటి మాటలతో వచ్చిన తెలుగు పాటల గురించి అడిగానమాట. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు, కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు, నాకు అర్థమైంది ఎలా ఏ పాట ఎక్కడి నుంచి పంపించాలి. సరే నేనైతే ఒక క్లూ ఇచ్చేస్తాను. సమ్మర్ గిమర్ వింటర్ అంటూ ప్రతి ఋతువుకు డిఫరెన్స్ ఉన్నప్పుడే కథ బాగుంటుంది. ఇలాగా పాట మధ్యలో కొన్ని పదాలు వేసవి కాలంతో బాగా ముడిపడి ఉన్నాయండి, ఆలోచించండి. అండ్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళ పేర్లు కూడా ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత చదువుతాను. సో ఈలోపు మీరు కూడా ఆలోచిస్తూ ఉండండి. ఓకే, స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్. మనసున మనసై.

వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జయస్వితో. వెల్, మరి తెలుగు సినిమా పాటల్లో ఎండ, వేసవి, సమ్మర్ అనేటువంటి పదాలతో వచ్చినటువంటి పాటలు గనక మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అని అడిగాను కదా. సో చాలా మంది పంపించారు, సౌజన్య గారు నాకు అద్భుతమైన సాంగ్ పంపించారు. అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు, వెన్నెల్లో వేసవి కాలం, ఎండల్లో శీతాకాలం, ఒట్టేసి చెప్తున్న మూవీ నుంచి. అండ్ కర్నూలు జిల్లా నుంచి కొడుమూరు నుండి శ్రీనివాసులు గారు, కృష్ణవేణి గారు, భారతీయ శ్వేత,

ఉదయ్ కుమార్ గారు అశ్వమేధ మూవీ నుంచి పంపించారు. సీతాకాలం సూర్యుడిలాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాగే చూపులతోటి గుచ్చేయచ్చుగా. ఫ్రమ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూర్ కడప జిల్లా నుంచి. సీతాకాలం సూర్యుడిలాగా అంటూ ఇదే సాంగ్ పంపించారు పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. శుభ సాయంత్రం జయస్వి గారు, సమ్మరే గాని మీ మొదటి ప్రశ్న బ్లేజ్ వాడ ఎండలు గుంటూరు కారం వాయిస్ ఒక కాంబినేషన్, ఒకటి రెండు పాటలు అందరినీ అడిగి తెలుసుకుని కాస్త కష్టపడి మంచి పాట పంపించారండి. వేసవి వేకువలోన ఆకాశం ఆమెను చేరింది, వేసవి పాపం చలి పెంచి ఆమెను వేడింది. పరుగు సినిమాలో నమ్మవేమోగాని అందాలయువరాణి అద్భుతమైన సాంగ్. అండ్ నిప్పులు చెరిగే వేసవితోనే తేనెలు కురిసే వానుస్తుంది, కొండపైన వెండి వాన అనేటువంటి పాట ఇంటి దొంగలు మూవీ నుంచి. సూపర్బ్ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు మద్రాస్, ఒకప్పటి సినీ నగరం టాలీవుడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. అలాగే పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, అశ్వమేధంలో సీతాకాలం ప్రేమకు ఎండాకాలం పాట ఒట్టేసి చెప్తున్న చిత్రం నుంచి కూడా మనకి పాట పంపించారు, థ్యాంక్ యూ. కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఈవినింగ్ రేడియో గాని జేఎస్పీ గారు, మీ ప్రోగ్రామ్ చాలా రోజుల తర్వాత వింటున్నాను. జవాబు సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ నుంచి వేసవి కాలం గాలిలాగా కొంచెం కొంచెం వీస్తావే అనే ఈ పాట పంపించారు, థ్యాంక్ యూ. రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, మే నెల్లో ఎండ హాయ్, ఆగస్ట్ లో వాన హాయ్, జనవరిలో మంచు హాయ్, హాయ్ రామ హాయ్. మూడు ఋతువుల్ని ఒకే పాటలో చూడాలంటే ఈ పాట తర్వాతే. థ్యాంక్ యూ రమణమూర్తి గారు. అండ్ భాస్కర్ గారు పెడన నుంచి, వేసవి కాలం వెన్నెల్లాగా వానల్లో వాగుల్లాగా, వావ్ నేను నాన్న మూవీ నుంచి, మంచి పాట అండి, థ్యాంక్ యూ, మంచి సాంగ్ కూడా గుర్తు చేశారు, లాంగ్ టైమ్ ఈ పాట. అండ్ కనకరావు గారు పెడన నుంచి, అశ్వమేధం సినిమా నుంచి, సీతాకాలం ప్రేమను పంచే కాలం ఎండాకాలం అంటూ ఈ పాట పంపించారు, సూపర్. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, వేసవి కాల సంధ్యా సమయాన నేను అంటూ సినిమా పేరైతే గుర్తులేదు బట్ ఈ పాట కూడా ఉంది, తప్పకుండా అండి, థ్యాంక్ యూ. వేసవి కాలం వెన్నెల్లాగా సీతాకాలం సూర్యుడిలాగా, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు. అండ్ నెక్స్ట్, హాయ్ జయస్వి గారు ఎలా ఉన్నారు, మీ ప్రశ్నకి నా సమాధానం అంటూ వేసవి కాలం వెన్నెల్లాగా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాను జైనుద్దీన్ గారు. గుడ్ ఈవినింగ్ జేఎస్వి గారు, సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలోని పాట సీతాకాలం సూర్యుడిలాగా అంటూ పాలంపు నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. పాలెంపల్లి నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి మెసేజ్ చేసినందుకు, గాలివానలో వాన నీటిలో నడవదు ప్రయాణం, అదేంటి పడవ ప్రయాణం కదా, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది, వెరీ గుడ్ ఈవినింగ్ సౌజన్య గారు మంగళగిరి నుంచి. అండ్ ఇవి నాకు వచ్చినటువంటి మెసేజెస్. వేసవి కాలం వెన్నెల్లాగా ఈ పాట, నీకోసం నీకోసం పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. ఆల్రెడీ మీరు ఒక పాట పంపించేశారు బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజెస్. చూసారా ఎన్ని అద్భుతమైన పాటలున్నాయో, వేసవి కాల సాయంకాలాన్ని ఇంత మంచి పాటలతో మాటలతో మనసున మనసై ఆనందిస్తుంటే ఇంతకంటే ఏం కావాలి బాస్, ఎంతైనా మనసున మనసైన వాణి కాబట్టి అలానే ఉంటుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఈనాటి మన మనసున మనసైనో నేను అడగబోయేటువంటి ఇంకొక ప్రశ్న, తెలుగు సినిమాలలో ఏ హీరోయిన్ పేరు చెప్తే తీపి గుర్తొస్తుంది బట్ ఆవిడ మాత్రం చాలా వర్సటైల్ యాక్ట్రెస్ అండ్ ఎంతో డైనమిక్ రోల్స్ చేశారు, మామూలు రోల్స్ కాదు చరిత్రలో గుర్తుండిపోయేటువంటి సినిమాలలో ఆవిడ పాత్రలు ఇప్పటికీ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి, తెలుగు సినిమా హీరోయిన్ల పేర్లలో ఆ హీరోయిన్ పేరు చెప్తేనే చాలా తీయగా ఉంటుందన్నమాట. సో ఇంతకంటే పెద్ద క్లూ ఇచ్చేస్తే నేను పేరు చెప్పేసినట్టే, చాలా డైనమిక్ అండ్ వర్సటైల్ క్యారెక్టర్స్ ని ఆవిడ ప్లే చేశారు. సో చూద్దాం ఎవరు కనుక్కుంటారో ఆ తీయనైన హీరోయిన్ పేరుని. ఓకే, ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 కి నాకు వాట్సాప్ చేయండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు మూవీ నుంచి ఈ పాట.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేస్వితో వెల్. 7:39 అయిపోయింది మన క్లాక్ లో టైం. నా క్వశ్చన్ గుర్తుంది కదా, తెలుగు సినిమా హీరోయిన్ల పేర్లలో అసలు ఆ పేరు తలుచుకుంటేనే చాలా తీయగా ఉంటుందన్నమాట. ముద్దు పేరుగా వచ్చింది కానీ ఆ పేరుని చిత్రాలలో హీరోయిన్ గా నటించేందుకు మార్చినటువంటి దర్శకులు కూడా ఉన్నారు. అఫ్ కోర్స్ అలా పేరు మార్చడంలో అగ్రస్థానం రాఘవేంద్రరావు గారిది అయినప్పటికీ ఈ హీరోయిన్ నటించినటువంటి ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అండి. అసలు వీళ్ళ కాంబినేషన్ చూస్తే అదిరిపోతుంది ఆన్ స్క్రీన్ అయితే. మరి అంత అద్భుతమైన హీరోయిన్ చాలా పొడుగ్గా ఉంటారు, చాలా బాగా యాక్ట్ చేస్తారు. సో నేనైతే చాలా క్లూస్ ఇచ్చాను, చూద్దాం ఎంతమంది ఆన్సర్స్ పంపించారు. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, విజయశాంతి గారండి, ఆవిడ పవర్ ప్యాక్డ్ ఎనర్జీ, షీస్ అ లేడీ సూపర్ స్టార్ కదా, మరి అప్పుడు ఇచ్చేస్తాను కదా ఆన్సర్. సో విజయశాంతి గారు అయితే కానే కాదు. నెక్స్ట్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి.

0: పంపించారు పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. థ్యాంక్ యూ సార్. కనకరావు గారు పెడెం నుంచి సరైన సమాధానం అందించారు. ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే జమున గారు అస్సలు కానే కాదు. కానో నుంచి తాతారావు గారు సావిత్రి గారు అనుకుంటున్నానండి. సావిత్రి గారు అయితే కాదండి, కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి. సావిత్రమ్మ గారు అమ్మ పేరు కూడా చాలా బాగుంటుంది. అమ్మ పేరు బాగుంటుంది, అమ్మ మహానటి, అమ్మకి తర్వాతే ఎవరైనా. అండ్ నేను అడిగిన హీరోయిన్ పేర్లో ఒక తీయని ఒక వైబ్ ఉంటుందన్నమాట. సో హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు సతీష్, సాహితి, సుహాన్, బాలాపూర్ క్రాస్ రోడ్స్ హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. హాయ్ జయస్వి మ్యామ్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. రమ్యకృష్ణ గారు ఫ్రమ్ సివి శ్రీనివాసరెడ్డి గారు, ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుంచి. రమ్యకృష్ణ గారు లేడీ సూపర్ స్టార్, డైనమిక్ అండి. అయితే కాదు, గుడ్ ఈవినింగ్ మ్యామ్ అంటూ మహానటి సావిత్రి గారు అంటూ హిమవంత్ కుమార్ గారు విజయవాడ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి సరైన సమాధానం. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం గారు, హేమలత గారు రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ జయస్వి గారు, సమ్మర్ లో కూల్ కూల్ సాంగ్స్ వేస్తున్నారు ఫ్రమ్ కొడుమూరు వీరేష్ ఊర్మిళ, థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ జయస్వి, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం సావిత్రి గారు అనుకుంటున్నాను. నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ గారు, స్నేహబాను జైనుద్దీన్ కాదండి. హాయ్, అబ్బాయి గారు మూవీలో వెన్నెలకి ఏం తెలుసు అనే పాట కూడా ఉంది కదా. ఎస్, సత్య భార్గవి గారు తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి. ఓకే, రైట్ ఆన్సర్ పంపిస్తూ మనకి దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, అలాగే శ్రీదేవి గౌజియా వరియా ఖమ్మం డిస్టిక్ నుంచి మనకి పంపించారు శ్రీదేవి గారు అంటూ. కాదు, నెక్స్ట్. గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ కళ్యాణమస్తు చిత్రం నుంచి వేసవి కాలం వెన్నెల్లో సాంగ్ అగ్గిపుల్లన. ఓకే, ఐదుగురిపల్లి గ్రామం నుంచి మనకి గిరిజా సోమేశ్వరరావు గారు పంపించారు. థ్యాంక్ యూ అండి, నేను అడిగిన ఇందాక ప్రశ్నకి మీ సమాధానాన్ని మాకు పంపించినందుకు. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి మొత్తానికి కనిపెట్టారనమాట. జయసుధ గారు అంటూ పంపించారు. మురళీకృష్ణ గారు ఫ్రమ్ మైసూర్ నుంచి. కాదు, అండ్ మీనా గారు అనుకుంటున్నాను అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి. ఎం మురహరి యశోద జానకి రాజు గారు కాదండి, సావిత్రి గారు, మీనా గారు, శ్రీదేవి గారు కూడా కాదు. అండ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్, అండ్ మై ఫేవరెట్ ఎఫ్ఎం వివిధ భారతి, ఐ లవ్ వివిధ భారతి అంటూ పంపించారు. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ మహాలక్ష్మి నారాయణరావు గారు ఫ్రమ్ విజయవాడ నుంచి, మధురా నగర్ నుంచి రమ్యకృష్ణ గారు అంటూ పంపించారు. ఈ హీరోయిన్ పేర్లో ఒక స్వీట్ ఉంటుంది. నేను ఆన్సర్ ఆల్రెడీ చెప్పేస్తున్నాను. అయ్యో, మీకు అర్థమవుతోందా? రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మంజుల గారు అంటూ పంపించారు. సో కాదు, గుడ్ ఈవినింగ్ మ్యామ్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మధుబాల గారు అంటూ వాసు గారు పంపించారు. కాదు, సావిత్రి గారు అండ్ ఫాల్గుణరావు గారు అండ్ రామకృష్ణపురం నందిగామ మండలం నుంచి సౌందర్య గారు అంటూ పంపించారు. జయస్వి గారు, హాయ్ జయస్వి, మీరు అడిగిన ప్రశ్నకి నా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ఉమ్మడి నుండి మామ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ గారు. అండ్ నెక్స్ట్, గుడ్ ఈవినింగ్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు రైట్ ఆన్సర్. అండ్ భానుప్రియ గారు కాదు, అన్నపూర్ణేశ్వరి గారు అంటూ పంపించారు. రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి. సో ఆన్సర్ రివీల్ చేసేస్తాను ఒక చిన్న బ్రేక్ తర్వాత. అంటూ దాన్ని స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మరి ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. నేనన్నాను ఆ హీరోయిన్ పేరు చాలా స్వీట్ గా ఉంటుంది. సో షీ ఈజ్ నాన్ అదర్ దాన్ స్వీటీ అలియాస్ అనుష్క శెట్టి అనమాట. సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు అండ్ చాలా గెస్ట్ చేశారు. అండ్ అనుష్క శెట్టి అంటూ మనకి రైట్ ఆన్సర్ పంపించారు అన్నపూర్ణేశ్వరి అమ్మగారు.

గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, థ్యాంక్ యూ సో మచ్. జయసుధ గారు కడప నుంచి అంటూ వినయ్ గారు, సో జయసుధ గారు అయితే కాదండి, వినయ్ గారు. గుడ్ ఈవినింగ్ జయస్వి గారు. తాళ్లపల్లి నుంచి సాంబశివరావు గారు, లోహిత, షన్ను, హర్ష మరియు కుటుంబ సభ్యులు సౌందర్య అంటూ పంపించారు. కాదు చిన్నమ్మాయి, ఇంత చిన్న లాజిక్ ని చాలా మంది మిస్ అయిపోతారు కదా. అఫ్ కోర్స్ మనకి స్వీట్ అనగానే స్వీటీ గుర్తు రావాలి కదా, అందుకనే నేను స్వీటీ అని చెప్పలేదు. స్వీటీ అని చెప్పున్నా స్వీట్ అననున్నా ఈ పాటికి చాలా మంది గెస్ట్ చేసేవారు. బట్ ఎనీవేస్ లాజిక్ లేకపోయినా మ్యాజికల్ గా ఆన్సర్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్వీట్ గా నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఓకే స్వీటీ గారు అంటూ పంపించారు. ఎం మురహరి, యశోద, జానకి, రాజుగారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఇవి నాకు వచ్చినటువంటి మెసేజెస్. అండ్ సిమ్రం గారు అంటూ పంపించారు. సిమ్రం గారు కాదండి, మురళీకృష్ణ గారు. సో ఆవిడ ఎంట్రీ ఎలా ఉంటుంది అంటే చందమామలా ఉంటుంది. సో ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను, కానీ అంతకన్నా ముందు ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. నేను అడగబోయేటువంటి క్వశ్చన్ మకతిక తికమక. ఇదొక పాట టైటిల్ అన్నమాట, చాలా జాగ్రత్తగా వినండి. ఇదొక పాట టైటిల్, అందులోనూ మన సమ్మర్ స్పెషల్ కి చాలా సింక్ లో ఉన్నటువంటి పాట. కుమ్మకుమిడిమ కుమ్మకలచిమ, ఇది ఏ పాట? కుమ్మకుమిడిమ కుమ్మకలచిమ, ఇదొక ఫేమస్ మూవీ సాంగ్, సమ్మర్ సీజన్ కి చాలా దగ్గరగా ఉండేటువంటి పాట. సో కుమ్మకుమిడిమ కుమ్మకలచిమ, కొంచెం అటు ఇటు మారాయి, మీరే దాన్ని గెస్ట్ చేసి ఆన్సర్ పంపించండి. ఓకేనా? కుమ్మకు మిడిమ కుమ్మక లచిమ, ఏ పాట, ఏ సినిమా? క్లూ అయితే సమ్మర్ సీజన్ ఏ నండోయ్, ఆలోచించండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అరుంధతి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వి తో వెల్. సో నేను అడిగాను కదా క్వశ్చన్, కుమ్మకో మిడిమా కుమ్మకలచిమా. సో ఇదొక మంచి సినిమా పాట అండి, చాలా బాగుంటుంది అండ్ స్పెషల్లీ సమ్మర్ రిలేటెడ్ సాంగ్ అనమాట. సో చాలా మంది మనకి ఆన్సర్స్ పంపించారు. ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపిన వారు ఎవరు అంటే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, అలాగే పులిపాటి వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుంచి అనుష్క శెట్టి అంటూ పంపించారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, కొమ్మ కొమ్మకు సన్నాయి అని అనుకుంటున్నాను. సో సివి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుంచి. సో అది కరెక్టే, ఫస్ట్ది అయితే కరెక్ట్, కానీ కొమ్మ కొమ్మకు ఒక సన్నాయి మాత్రం కాదు. అండ్ హాయ్ జేఎస్వి గారు, దేవి మూవీలో కుంకుమ పూల తోటలో అనే పాట అనుకుంటున్నాను. సత్య భార్గవి గారు తాడిపట్టి అనంతపూర్ డిస్టిక్ నుంచి. అండ్ స్నేహభాను జైనుద్దీన్ గారు అండ్ మహమ్మద్ జైనుద్దీన్ గారు వీరిరువురు రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా జవాబు మీ ప్రశ్నకు అంటూ చనుబండ నుంచి ధర్మరాజుల వాసు గారు సరైన సమాధానాన్ని అందించారండి. అండ్ రైట్ ఆన్సర్ అపరంజీ గారు ఫ్రమ్ తిరుపతి నుంచి, థ్యాంక్ యూ. అండ్ హాయ్ జేఎస్వి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మల్లేశ్వరరావు గారు, శాంభవి గారు, జగదీశ్వర్ గారు తమన్ కుటుంబ సభ్యులు పులూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ. మరి పాట ఏంటి రివీల్ చేసేనా? సో వెల్, మావిడి కొమ్మకు మాచిల కమ్మకు పుత్తి కుదిరింది. సో ఇదన్నమాట పాట, కొమ్మకు మిడిమా కొమ్మల కొమ్మకలచిమ. సో ఇది ఈ పాట ఆవకాయ బిర్యానీ మూవీ నుంచి అనమాట. సో వెల్, మరి ఇప్పుడైతే ఆన్సర్స్ పంపించద్దండి, ఎందుకంటే ఆల్రెడీ ఆన్సర్ రివీల్ చేసేసాను. ఎనీవేస్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు, ఎంఎస్ దుర్గారావు గారు మామిడి కొమ్మకి అంటూ పంపించారు, పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు అనమాట. సో ఇవి ఈ ప్రశ్నకి నాకు వచ్చిన సమాధానాలు. అండ్ ఫైనల్లీ చాలా తక్కువ వ్యవధి మాత్రమే ఉంది కాబట్టి ఇంకొక ప్రశ్న అడుగుతాను ఈనాటి మన మనసున మనసే కార్యక్రమంలో. ఆంధ్రప్రదేశ్లోని ఫస్ట్ మూవీ థియేటర్ పేరేంటి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫస్ట్ మూవీ థియేటర్ పేరేమిటి అండ్ అది ఎక్కడుంది? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 కి వాట్సాప్ చేయండి. ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి మూవీ థియేటర్ పేరేమిటి, అది ఎక్కడుంది? అండ్ వెల్ చూద్దాం ఎంతమంది ఆన్సర్స్ పంపిస్తారో. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితో ఆవకాయ బిర్యానీ మూవీ నుంచి. బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా, అసలే డిన్నర్ టైం అవుతుంది, ఆకలిస్తుందా? ఆవకాయ, కొత్త ఆవకాయ, సర్లేండి. ఇప్పుడు ఆవకాయ గురించి డిస్కషన్ ఎందుకు, కానీ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి సినిమా థియేటర్ పేరేమిటి అని అడిగాను. రైట్ ఆన్సర్ పంపించారు పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మనకి సౌజన్య గారు మంగళగిరి నుంచి, శుభ సాయంత్రం వ్యాఖ్యాత గారు అంటూ వినసొంపైనటువంటి వ్యాఖ్యానం, మెరుపులా మెరిసావు అనేటువంటి పాట పంపించారు చంద్రశేఖర్ గారు కర్రీ బెంగళూరు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ మెసేజ్. దుర్గా టాకీస్ అంటూ పంపించారు, అయితే పేరు అది కాదు. సో చూద్దాం. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి రైట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు సరైన సమాధానాన్ని అందించారు. అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ మెసేజ్ పంపించిన వారు, హాయ్ జయస్వి గారు ఎలా ఉన్నారు, నేను చాలా బాగున్నానండి. అండ్ గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు సరైన సమాధానం. అన్నపూర్ణ స్టూడియో హైదరాబాద్, నేను స్టూడియో గురించి అడగలేదే, సినిమా థియేటర్ పేరు గురించి అడిగానండి. కనకారావు గారు పెడన నుంచి విజయ టాకీస్ అండ్ విజయవాడ అంటూ పంపించారు, రైట్ ఆన్సర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మల్లేశ్వరరావు గారు శాంభవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సరైన సమాధానాన్ని పంపించారు. భాస్కర్ గారు పెడన నుంచి సరైన సమాధానం, అబ్సల్యూట్లీ. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, వావ్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ జయస్వి గారు, క్వశ్చన్స్ విన్నాను బట్ లాస్ట్ ఆన్సర్ అయితే అందిస్తున్నాను అంటూ పెట్టారు, థ్యాంక్ యూ అండి ఫర్ ద రైట్ ఆన్సర్. సరైన సమాధానంతో శ్రీనివాస్ రెడ్డి గారు ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుంచి. అండ్ నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం గారు, హేమలత గారు రైట్ ఆన్సర్. అలాగే ఉద్దండరాయనపాలెం నుంచి బత్తుల వెంకటరావు గారు మరియు కుటుంబ సభ్యులు సరైన సమాధానాన్ని పంపించారు. అండ్ అఫ్రీన్ యాస్మిన్ వైరా ఖమ్మం డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, హాయ్ జయస్వి గారు అంటూ ఉమ్మడి నుండి మామ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు సరైన సమాధానం. అలాగే వాసు గారు చనుమండ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నంద్యాల జిల్లా నుంచి పాలంపోలయ్య ఆలగడ్డ నుంచి సరైన సమాధానం పంపిస్తూ మనకి మెసేజ్ పంపించారు. అండ్ నెక్స్ట్, హాయ్ జయస్వి గారు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు అంటూ థ్యాంక్ యూ అండి సౌజన్య గారు, థ్యాంక్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. సుశ్లా వేణుగోపాల్ దత్త గారు సరైన సమాధానాన్ని పంపించారు, థ్యాంక్స్ అ లాట్. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానం. రామ్నగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. వెల్, ఎగ్జాక్ట్లీ టైం అయితే 8 గంటలైంది. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ అయిన తర్వాత మిగిలిన మెసేజెస్ అన్ని కూడా చదువుతాను. అంటే దాన్ని స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో దేశ ప్రజలకు పొదుపు మంత్రం పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ

చర్యలను స్వయంగా అమలు చేయాలని ప్రధాని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కి సూచించారు. దీంతో పాటు కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంలో రసాయనాల ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు, బయో ఫర్టిలైజర్ల వినియోగాన్ని పెంపొందించే దిశగా రైతుల్లో అవగాహన కల్పించాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు సాయంత్రం విజయవాడలో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇంటీరియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈఓ అవగాహన సదస్సు నిర్వహించారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పార్వతీపురం పట్టణ సుందరీకరణలో భాగంగా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు, సుందరీకరణ పనులు ప్రజలకు మెరుగైన వాతావరణాన్ని అందించడంతో పాటు పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పశ్చిమగోదావరి జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి సూచించారు. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలోని రెండు ఆరోగ్య కేంద్రాలు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుండి జాతీయ నాణ్యతా ధృవీకరణ పత్రాలను పొందాయని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు సంభవించే అవకాశం ఉన్నందున కార్మికుల ఆరోగ్య రక్షణకు అవసరమైన జాగ్రత్తలు సంబంధిత యాజమాన్యాలు తప్పనిసరిగా చేపట్టాలని పశ్చిమగోదావరి జిల్లా కార్మిక శాఖ అధికారి లక్ష్మి ఆదేశించారు. పార్వతీపురం పట్టణ సుందరీకరణలో భాగంగా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు, సుందరీకరణ పనులు ప్రజలకు మెరుగైన వాతావరణాన్ని అందించడంతో పాటు పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతి ఆంధ్రప్రదేశ్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్ళీ కలుద్దాం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితో. వెల్, మరి 8:03 దాటి అలా అలా పరుగులు తీస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని ఫస్ట్ మూవీ థియేటర్ పేరేంటి, ఎక్కడుంది అని అడిగాను. రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఆన్సర్ ఈజ్ అంటూ కొడుమూరు వీరేష్ ఊర్మిళ గారు రైట్ ఆన్సర్ పెట్టారండి. అలాగే బొడ్డు ఓంకార గౌరీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వేటపాలెం నుంచి సరైన సమాధానాన్ని అందించారు. నున్న నుండి శోభారాణి గారు, రంగారావు గారు, సాగర్, చాంద్రి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకీరాజ్ గారు సరైన ఆన్సర్. ఫ్రమ్ దస్తగిరి సంధ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్, గుడ్ ఈవినింగ్. రామచంద్రరావు బ్రదర్స్ రామవరపాడు విజయవాడ నుంచి ఆన్సర్ ఈజ్ అంటూ పంపించారు. జై హింద్ టాకీస్, బాగున్నారా? మీరు మా కోసం లాస్ట్ లో రాములవారి సాంగ్ పాడండి ప్లీజ్. నేను ట్రై చేస్తానండి, మాట అయితే ఇవ్వలేను బట్ తప్పకుండా ట్రై చేస్తాను. కెవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. వీర కనకారావు గారు సరైన ఆన్సర్ అండి. జానకి శ్రీనివాస్ గారు మీరు పంపించినటువంటి ఆన్సర్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ. శ్రీధర్ ఫ్రమ్ గుంటూరు నుంచి హాయ్ హాయ్ జాగ్వి. హసీనా ఫ్రమ్ గుంటూరు, హాయ్ అక్క ఎలా ఉన్నావు, నేను చాలా బాగున్నాను, థ్యాంక్స్ అ లాట్. నెక్స్ట్ మెసేజ్ ఎక్కడ ఎక్కడ ఎక్కడ. సో సౌజన్య గారు ఆన్సర్ అయితే చెప్పేస్తానా ప్లీజ్ అంటూ మెసేజ్ చేశారు. చెప్పేస్తానండి, ఎక్కడో కాదు, సినిమాలకి నిలయం అండ్ అలాగే విజయాలవాడ, మన విజయవాడ మారుతి అనమాట. సో మారుతి అనేటువంటి మారుతి టాకీస్ 1921 ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఫస్ట్ మూవీ థియేటర్ అనమాట. వండర్ఫుల్ రైట్? సో అందరూ కూడా సరైన సమాధానాలు పంపించారు, అందరికి కంగ్రాచులేషన్స్. అండ్ 8:55 అయిపోయింది, ఇట్స్ టైమ్ ఫర్ జ్యూయిట్ జ్యూయిట్. బ్యూటిఫుల్ జ్యూయిట్ సాంగ్స్ అయితే మీకోసం వచ్చేస్తూ ఉంటాయి, మరి ఆలస్యం చేయకుండా వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం, మీ ఆర్జే జే.

ఆర్తి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితో 8:23 అయిపోయింది. మన క్లాక్ లో టైం అద్భుతమైనటువంటి డ్యూయెట్ డ్యూయెట్స్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు కదా. మరి నెక్స్ట్ నేను ప్లే చేయబోయే పాట ఏంటో తెలుసా?

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: ఎనిమిది గంటల 30 నిమిషాలు కావస్తోంది. వివిధ భారతి స్టూడియోస్ లో సమయం మరికొద్ది క్షణాల్లో వార్తలు ప్రసారమవుతాయి. అనంతరం జ్యూయెట్ జ్యూయెట్ కార్యక్రమం కొనసాగుతుంది. అందులో దాన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్షా పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించిన కేసులో సిబిఐ 5 నిందితులను అరెస్ట్ చేసింది. బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై కేంద్ర ప్రభుత్వం పెంచిన 15% దిగుమతి సుంకం ఈరోజు నుండి అమల్లోకి వచ్చింది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా రేపటి నుంచి 2 పాటు జరగనుంది. వార్తల వివరాలు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2026-27 మార్కెట్ సీజన్కు సంబంధించి వరితో పాటు 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ అంగీకారం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు కేబినెట్ వివరాలను వెల్లడిస్తూ రైతులకు లాభదాయకమైన ధరలు అందేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచిందన్నారు. వీటి కోసం సుమారు 2,60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నామని తెలిపారు. అలాగే ఈ ఖరీఫ్ సీజన్లో 824 లక్షల మెట్రిక్ టన్నుల పంటను సేకరిస్తామని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ
1: ఖరీఫ్ కే లియే జో ఫైసలా లియా గయా ఉస్మే జిత్నే భీ ఖరీఫ్ కే క్రాప్స్ హై ఉన్ సబ్ మే కాస్ట్ ప్లస్ 50% యా 50 సే అధిక్ టోటల్ 2,60,000 కరోడ్ రూపే కిసానో కో పే అవుట్ జాయేగా ఇస్ పూరే ఫైసలే సే ఔర్ ఇస్ సాల్ కా ఎన్యువల్ ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్ హోగా 824 లక్ మెట్రిక్ టన్ LMT.
0: అదేవిధంగా క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంపొందించడంతో పాటు విదేశీ మార్క ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం 37,500 కోట్ల రూపాయల మేర ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ
1: होल भारत में करीब करीब 400 बिलियन टन के नोन रिजर्व्स है, तो इस कोयले का ज्यादा से ज्यादा उपयोग करके हम इससे गैस बना सके और गैस का उपयोग फिर फर्टिलाइजर वगैरह में, ताकि फर्टिलाइजर के लिए जो एलएनजी इम्पोर्ट करनी पड़ती है वो कम हो जाएगी. 37,500 करोड़ रुपीज का आउटले इस स्कीम के लिए रखा गया है और करीब 3,00,000 करोड़ का इन्वेस्टमेंट होगा इसमें टोटल और 75 मिलियन टन कोल को इसमें गैसिफाई करने के लिए प्रोजेक्ट्स लगेंगे.
0: నీట్ యూజీ 2026 పరీక్షా పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించిన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఈరోజు 5 నిందితులను అరెస్ట్ చేసింది. ఈ కేసులో జైపూర్కు చెందిన 3, గురుగ్రామ్కు చెందిన 1, నాసిక్ చెందిన 1 ఈ 5 నిందితులతో పాటు పలువురు ఇతర అనుమానితులను సిబిఐ ప్రస్తుతం విచారిస్తోంది. కొత్తగా వెలుగులోకి వస్తున్న ఆధారాల మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలు అరెస్టుల సందర్భంగా నేరానికి సంబంధించిన పలు సామాగ్రి, మొబైల్ ఫోన్లతో సహా ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరిపిన రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్తో కూడా ఈ సంస్థ సమన్వయం చేసుకుంటోంది. కాగా వైద్య కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ నెల 3వ తేదీ నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ అయిందనే ఆరోపణల నేపథ్యంలో ఆ పరీక్షను నిన్న రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని 6 నుంచి 15% పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. బంగారం, వెండి ముడి పదార్థాలపై 5% సుంకం, ప్లాటినం ముడి పదార్థాలపై 5.4% సుంకం విధిస్తామని తెలిపింది. దీంతో వీటిపై 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ ఏఐడిసి విధించారు. దీంతో మొత్తం దిగుమతి సుంకం 15% చేరింది. ఇది ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం కొనుగోలును ఏడాది పాటు తగ్గించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే 2వ దేశం భారత్ కాగా వెండి దిగుమతిలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా రేపటి నుంచి 2 పాటు జరగనుంది. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో సభ్య భాగస్వామ్య దేశాల బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. ఇప్పటికే పలు సభ్య దేశాల మంత్రులు భారత్ చేరుకున్నారు. అందులో చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరేజ్ మెకన్నా, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరాలు ఉన్నారు. వీరందరూ జైశంకర్తో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్రిక్స్ సమావేశం అనంతరం వీరందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారు. బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు పరస్పరం ఆసక్తి ఉన్న ప్రపంచ ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల ఫలితంగా గత కొంతకాలంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశ పౌరులు వృధా ఖర్చులు తగ్గించుకుని ఇంధన పొదుపు చర్యలను చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు అధికారిక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీకి నరేంద్ర మోదీ సూచించారు. అలాగే విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని ఆదేశించారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కాన్వాయ్ల సంఖ్యను సగానికంటే తక్కువకు కుదించారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సహా ఇతర కీలక నాయకులు కూడా తమ అధికారిక భద్రతా కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించారు. తమిళనాడులో సి జోసఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రికసగం టీవీకే ప్రభుత్వం శాసనసభలో తన బలాన్ని నిరూపించుకుంది. ఈరోజు జరిగిన బల పరీక్షలో విజయ్ ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించింది. 144 మంది శాసనసభ్యులు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయగా 22 మంది సభ్యులు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకే పార్టీ సభా కార్యకలాపాలు జరుగుతుండగా వాకౌట్ చేసింది. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, విసీకే, ఐయుఎంఎల్ పార్టీలు మద్దతిచ్చాయి. పలువురు అన్నా డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలు కూడా విజయ్కు అనుకూలంగా ఓటేశారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ కేవలం 108 సీట్లను మాత్రమే దక్కించుకోవడంతో సభలో తమ మెజారిటీని నిరూపించుకోవాలని తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్ను ఆదేశించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాలను ఈరోజు విడుదల చేసింది. ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10 వరకు జరిగిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 17,68,000 మందికి పైగా విద్యార్థులు హాజరుకాగా 15,07,000 మందికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని సిబిఎస్ఈ ఒక ప్రకటనలో పేర్కొంది. తాజాగా వెలువడిన ఫలితాల్లో 85.20% మంది ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు వెల్లడించింది. ఇందులో బాలికల ఉత్తీర్ణత శాతం 88.86 కాగా బాలుల ఉత్తీర్ణత శాతం 82.13% ఉందని తెలిపింది. 17,000 మంది విద్యార్థులు 95% పైగా స్కోర్ చేయగా 94,000 మంది విద్యార్థులు 90% పైగా మార్కులు సాధించారని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15వ తేదీ నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలలో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పశ్చిమ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి 15వ తేదీన యుఏఈ చేరుకుంటారని ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,559 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరకు 49 పాయింట్ల లాభంతో 74,608 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 33 పాయింట్లు లాభపడి 23,412 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 95.71 రూపాయలుగా ఉంది. రాయ్పూర్ వేదికగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమైంది. ఇంధన ధరల పెరుగుదల, గగనతల ఆంక్షల నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 6 ప్రధాన అంతర్జాతీయ మార్గాల్లో విమానాలను నిలిపివేస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది. ఢిల్లీ చికాగో, ముంబై న్యూయార్క్, ఢిల్లీ షాంఘై, చెన్నై సింగపూర్, ముంబై ఢాకా, ఢిల్లీ మాలే మార్గాల్లో సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్షా పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించిన కేసులో సిబిఐ 5 నిందితులను అరెస్ట్ చేసింది. బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై కేంద్ర ప్రభుత్వం పెంచిన 15% దిగుమతి సుంకం ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా రేపటి నుంచి 2 రోజుల పాటు జరగనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్విత్తు. 8:41 అయిపోతుంది మన క్లాక్ లో టైం. మరి ఇంకేంటి ఆలస్యం? ఇంకా కొంచెం సేపు కూడా.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: వాట్ ఎ మ్యూజికల్ మ్యాజిక్ కదా. జ్యూట్ జ్యూట్లో అద్భుతమైనటువంటి పాటలు వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం, మీ ఆర్జే జయస్వితో.

తొమ్మిది గంటల ఒక్క నిమిషాలు దాటి 45 సెకండ్లపై పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. మరి మధుర స్వరాలు కార్యక్రమంలో మధురమైనటువంటి పాటల్ని వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మధురమైన పాటల వెనక ఆ మధురానుభూతుల్ని కూడా మనం ఒకసారి స్మరించుకోవాలి కదా. మరి అలా పురస్మరించుకుంటున్నటువంటి తరుణంలో నాకు వేసవికాలం కాబట్టి ఈ వేసవికాలంలో ఆనందాన్నిచ్చేదేంటి, పండువెన్నెల, ఆ తర్వాత మామిడి పండు, ఇంకా అమ్మ చేతి ఆవకాయ ముద్ద, ఇవన్నీ ఓకే. ఇది కాకుండా సువాసన వెదజల్లుతూ అసలు ఎంత ఆనందాన్నిస్తుందంటే మనసు అటువైపు వెళ్తే ఎంత పనిలో ఉన్నా, ఎంత ఒత్తిడిలో ఉన్నా, కాస్త దిగులు చెందినా కూడా ఆ పరిమళానికి ఒక్కసారి ఉవ్వెత్తున ఉత్సాహం ఎగసిపడుతుంది. ఇంతకీ ఆ పరిమళం ఎవరిది అంటే మాటల్లోనా, పాటల్లోనే విందాం. అదేనండి మరుమల్లెల పరిమళం అన్నమాట. అంతటి మరుమల్లెల పరిమళాన్ని వెదజల్లుతూ కోయిల సంగీతల్లా కిలకిలలు వినిపిస్తూ తేనెల జలపాతాల్లా సరిగమలు మెరిసేటువంటి అరవిందాలు, జీవితంలోని చిన్న చిన్న సంగతులన్నీ కూడా సన్నజాజి విరిజాజుల్లాగా, తుళ్ళుతున్న అల్లరులే ముళ్ళులేని రోజాపూల్లాగా, జీవితం ఒక అందమైన పూలతోట అంటూ ప్రతి అనుభవాన్ని ఒక రంగుని అద్దినటువంటి ఈ పాట మీ అందరికోసం వచ్చేస్తోంది. మరి మల్లెల వానని కురిపించడానికి సిద్ధంగా నేనున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వింటూ ఆనందిస్తూ ఉండండి.

కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా మన మనసులోని ఆనందం వంద రెట్లవుతుంది అని అనటం అతిశయోక్తి కానే కాదు. అవి ఆపాత మధురాలైనా, నేటి గీతాలైనా, ఇంకా 90s to 2000 మధ్య ఉన్నటువంటి పాటలైనా, ఏ పాటైనా సరే ఒక అందాన్ని ఆనందాన్ని రెండు అందిస్తాయి. మరి అలాంటి ఆనందాన్ని అందించేటువంటి మల్లె అనే పేరు వచ్చిన పాటలు మన తెలుగు సినిమా చరిత్రలో చాలా ఉన్నాయి. మరి అలాంటి చాలా పాటల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ సాంగ్ నేను మీకోసం ప్లే చేయబోతున్నాను. ఇంటింటి రామాయణం సినిమా నుంచి ఈ పాట.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జయస్వితో. మరి ఎస్, 9:15 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనమున్నాము మధుర స్వరాలలో. మరి వేసవి కాలంలో మల్లెపూలకున్నటువంటి ఆ ఆనందం, మల్లెపూల పరిమళాలతో స్వరాల గుబాళింపులు ఎంత అమృతానందాన్ని అందిస్తాయో కదా, వింటూ ఆనందిస్తున్నాం కదా. సో మరి మీ అందరి కోసం ఇంకొక పాట. ఎన్ని పాటలైనా రాని ఈ పాట తరువాతే చుక్కల్లాంటి దిక్కులని దాటి సందెకాడ సందమామని పలకరించి చిన్నారి చిలకమ్మ పాడినటువంటి ఆ గీతం ఏంటో తెలుసా?

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జేఎస్వితో. వెల్, మల్లెపూల్లో ఉన్నటువంటి ఆనందాన్ని, ఆ పరిమళాల్ని స్వరాలతో ఆనందిస్తే మేబీ ఇలానే ఉంటుందేమో. అవే మధుర స్వరాలేమో. మరి ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో వేసవికాలం అంటేనే వెన్నెల వెలుగులు, మల్లెల ఆనందాలు వింటూనే ఉన్నాం. ఎదలోని భావాలు మల్లెపూల మకరందాలుగా, పెదవి దాటని మౌనరాగమే ఎంతో అందంగా మబ్బుచాటున తడబడేటువంటి ఆ ప్రియ భావనకి, ఆ ప్రియ భావనకే గనక మాటలొస్తే కొమ్మచాటున అది కోయిల గానమే అవుతుంది కదా. మరి మబ్బుచాటున తడబడేటువంటి ఆ ప్రియ భావన ఒక అమ్మ

అమ్మాయి మనసైతే ఖచ్చితంగా ఆ మనసుకి మాటలొస్తే కొమ్మచాటున దాగిన కోగిలగానమే అవుతుంది. అందుకేనేమో ఈ పాట ఇలా రాశారు. మల్లె పూవులా మకరందమా, మౌనరాగమే ఒక అందమా. ఈ పాట మీకోసం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జేఎస్వితో వెల్. మరి 9:32:32 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనమున్నాము మధుర స్వరాలలో. అద్భుతమైనటువంటి మధుర మల్లెల పరిమళాలు వికసించేటువంటి అద్భుతమైన పాటలు మీకోసం బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. మరి నెక్స్ట్ వేటూరి వారి కల నుంచి జాలువారినటువంటి వలపు వరదలాంటి ఈ పాట అనురాగ సుమగీతమల్లే, ఎన్నెళ్ళు తెచ్చి అందరి ఎదమీటినటువంటి సిరిమల్లే నీవే అనేటువంటి పాట పంతులమ్మ మూవీ నుంచి వచ్చేస్తోంది. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జేస్వీతో 9:44 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో మరి నెక్స్ట్ వచ్చేటువంటి పాట మామూలు పాట కాదు, రమేష్ నాయుడు గారి సంగీతంలో ఆరుద్ర గారు రాసినటువంటి పాట, సుశీల గారు పాడినటువంటి పాట. మరి ఈ పాటలోని అద్భుతము ఆంతర్యము ఏంటంటే, మగువ జీవితమే మల్లెతీగ వంటిది అనేటువంటి ఒక పల్లవితో స్టార్ట్ చేసి ఎంతో అద్భుతంగా అనురాగ భరితమైనటువంటి ఆ పాటలోని మెలకువలని మగువ జీవితాన్ని చెప్పకనే చెప్తూ అందించినటువంటి ఆ సారమే ఈ అద్భుతమైన పాట. మరి మల్లె తీగ వంటిది మగువ జీవితం అంటూ ఎంతో మంచి పాటని మీ అందరి కోసం ఈ మధుర స్వరాల్లో ప్లే చేస్తున్నాను, వింటూ ఆనందిస్తూ ఉండండి.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మీ జయస్వితో కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా భలే ఆనందాన్నిస్తాయి. మరి అలాంటి పాటల్లో మల్లెపూవా మజాలగువా మత్తెక్కి ఉన్నావా, జాజిపూవా జగాలు నవ్వా జల్లెందులేమోవా అనే ఈ పాటలో మల్లెపూలు జాజిపూలు రెండిటి పూల పరిమళాలని సమ్మిళితం చేస్తూ దాన్ని తనువులో ఉన్నటువంటి ఆనందాన్ని ఈ రెండింటిని ఏకం చేసి రాసినటువంటి ఆ కవి హృదయానికి, అలాగే ప్రకృతితో ముడిపడినటువంటి ప్రతి మనిషి బంధం, అది ఏ ఎమోషన్ అయినా అవ్వచ్చు, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, స్నేహం, ఏదైనా, ఇవన్నీ కూడా చాలా ప్యూర్గా ఆనందంగా ఉంటాయి, ఎంతో అందంగా ఉంటాయి అని చెప్పకనే చెప్తూ ఈ అద్భుతమైన పాటను అందించారు రావోయే చందమామ ఈ సినిమా నుంచి. మరి వింటూ ఆనందిస్తూ ఉండండి ఈ పాట మధుర స్వరాలలో.
1: నాకు రాదు పో,
2: నీకు వస్తుంది పో. అంతే
1: లల్లా.
2: దాట్స్ గుడ్.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితో 10:01 దాటి 5 సెకండ్లు అయింది మన స్టూడియోస్ లో సమయం. మరి ఈ సమయం ఎన్నో అద్భుతమైన ఆణిముత్యాలు ఆపాత మధురాలను అందించేటువంటి వినిపించని రాగాలే ఈ కార్యక్రమంలో ఉన్నాం. మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో నేను మీకోసం ప్లే చేయబోయే పాట ఆత్మబలం సినిమా నుంచి నాలుగు కళ్ళు రెండైనాయి అనేటువంటి పి సుశీల గారి గానంలో వచ్చిన ఈ అద్భుతమైన పాట.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితో. 10:19 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. అద్భుతమైన పాటలు మీకోసం బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు సుశీలమ్మ గారి గళ నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన పాట. ఈ పాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే, మణిశర్మ గారి వాళ్ల యొక్క నాన్నగారు ఈ పాటకి వైలెన్స్ సహకారాన్ని అందించారు. మరి శివరంజని సినిమా నుంచి ఈ పాట.

పాటలోని సాహిత్యానికి చాలా విశేషం ఉంది. ఒక సినిమాలో ఉన్నటువంటి పాత్రని, అలాగే మనసులో ఉన్నటువంటి భావాలని రెండిటిని ఏకీకృతం చేసి ఒకే భావనతో ఒకే పాటలో వినిపించినటువంటి అద్భుతమైన అరుదైన గీతం. మరి ఈ పాట మీకోసం వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితో. మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో అద్భుతమైన పాట ఏకవీర చిత్రం నుంచి ఘంటసాల గారు, పీసుశీల గారు ఆలపించిన పాట విన్నారు కదా. మరి జీవితంలో మనకి వెలుగు కావాలి అంటే ఖచ్చితంగా తమసోమా జ్యోతిర్గమయ అనేటువంటి మాట ఆ శ్లోకంలో ఎన్నోసార్లు వినుంటాం. అలాగా మనలోని చైతన్యాన్ని, మనలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించేటువంటి సంస్కారం చదువు ద్వారా వస్తుంది. అందుకనేనేమో ఈ చిత్రానికి చదువు సంస్కారం అనేటువంటి పేరు పెట్టారు. మరి ఆ అద్భుతమైనటువంటి సినిమా నుంచి

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: భలే భలే మగాడి ఓయ్ బంగారు నా స్వామి ఓయ్, నీ మగ సిరి గులాము నేనే అననే దానోయ్.
1: I don't know what you say.

ఆత్రేయ గారి రచనలో అద్భుతమైన పాట. మరో చరిత్ర మూవీ నుంచి ఎల్లారీశ్వర్ గారు ఆలపించిన ఈ పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం జేఎస్వితో. 10:44:30 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి నెక్స్ట్, ప్రతి మనిషి జీవితంలో కొన్ని సంఘటనలు ఎప్పుడూ కూడా అంతు చిక్కకుండా ఉంటాయి. అలాంటి అంతు చిక్కనటువంటి విషయాలన్నింటినీ చెప్తే వేదాంతం అంటారు, లేకపోతే తత్వం అంటారు. కానీ మనిషి నడిచేటువంటి వీధి ఒకటే, పీల్చే గాలి ఒకటే. అందుకనే అంతులేని కథా చిత్రం నుంచి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి అనే పాట మీ అందరి కోసం వస్తుంది, వింటూ ఆనందించండి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వీతో 10:53 అయిపోయింది. మన క్లాక్ లో టైం మరి మనమున్నాము. వినిపించని రాగాలే కార్యక్రమంలో అద్భుతమైనటువంటి పాట గోరంత దీపం చిత్రం నుంచి సి నారాయణ రెడ్డి గారి సాహిత్యంలో బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు ఆలపించినటువంటి గీతాన్ని విన్నాం. మరి నెక్స్ట్ మీ అందరి కోసం వస్తున్న ఒక మధుర గీతం మిస్సమ్మ సినిమా నుంచి. చందమామని రా అని పిలిచినా మన దగ్గరికి రాకపోవచ్చు, కానీ చందమామ అన్న మాట వినంగానే ఈ పాటే గుర్తొస్తుంది. రావోయే చందమామ, చందమామ రావే, జాబిల్లి రావే, ఇలాంటి ఎన్నో అద్భుతమైన మత్తు తునకలు ఆ చల్లని వెన్నెల ఆనందాన్ని అందిస్తూ ఈ పాట మీకోసం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు పునః ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.